శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయముల సమయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: మీరు వింటున్నారు శివభక్తి గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి.
1: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: వింటున్నవి 103.2 MHz పై భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ శివభక్తి గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక ప్రకటన.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: భక్తి రంజని కార్యక్రమానికి పునఃస్వాగతం.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ పై ఎఫ్ఎం కార్యక్రమాలు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సూక్తి సుధ. కార్యక్రమంలో శ్రీ అప్పాజోడు వెంకట సుబ్బయ్య గారిచే సూక్తి సుధ విందాం.
2: ఇంద్రియాణి పురాజిత్వా జితం త్రిభువనం త్వయ స్మరద్భిరివ తద్వైరం ఇంద్రియైరేవ నిర్జితః. ఇవి రణభూమిలో రావణాసుర్ని మృత కళేబరం మీద పడి మండోదరీదేవి, ఇదివరకు నీవు నీ ఇంద్రియాల్ని జయించావు, ముల్లోకాలు నీ చేత జయించబడ్డాయి, ఆ వైరాన్ని ఇంద్రియాలు గుర్తుపెట్టుకున్నట్లున్నాయి, వాటి చేతనే ఇప్పుడు నీవు ఓడించబడ్డావు, లేకుంటే నీకు మరణమేమిటి? దేవేంద్రుడే నీ దెబ్బకు భయపడతాడే, యమధర్మరాజే నీ వెదురుపెడితే గడగడలాడుతాడే, మృత్యువే నీ పేరు చెబితే పారిపోతుందే అని ఎంతో ఆవేదనతో, ఆశ్చర్యంతో, నైరాశ్యంతో విలపిస్తూ అన్న మాటలు. ప్రపంచంలో ప్రతి మానవుడికి మహోన్నత సందేశాన్నిచ్చే మాటలు. మనిషికి జ్ఞానేంద్రియాలున్నాయి, కర్మేంద్రియాలున్నాయి. కంటికి అందం అంటే ఇష్టం, అమిత ఇష్టం. చెవికి శృతిలయలంటే ప్రీతి, చాలా ప్రీతి. ముక్కుకు మంచి వాసన అంటే మక్కువ, ఎంతో మక్కువ. రసనకు రుచి అంటే లాలస, వల్లమాలిన లాలస. కాళ్ళు పొమ్మన్న చోటికి పోతాయి, చేతులు చెప్పిన పని చేస్తాయి. అందాన్ని చూడటం తప్పు కాదు, ఆనందించటమూ తప్పు కాదు. శ్రావ్యమైన శబ్దాన్ని వినటం తప్పు కాదు, తల ఆడించటమూ తప్పు కాదు. మనోహరమైన పరిమళాన్ని ఆఘ్రాణించటం తప్పు కాదు, పరవశత్వం పొందటమూ తప్పు కాదు. ఇష్టమైన చోటికి వెళ్ళటం కానీ, ఇష్టమైన పని చెయ్యటం కానీ తప్పేమీ కాదు. అనుభవ పరంపరే మానవ జీవితం, ఆనందానుభవమే జీవిత మార్గం. అయితే ఆనందానుభవం ఔచిత్యాన్ని మీరకూడదు, పరిమితిని దాటకూడదు, ధర్మాన్ని ఉల్లంఘించకూడదు. అలా ఉండాలంటే ఇంద్రియాలన్నీ మనిషి అదుపులో ఉండాలి. కానీ ఇంద్రియాల్ని అదుపులో ఉంచటం అంత తేలికైన పనేమీ కాదు. ఇంద్రియాల్ని అదుపులో ఉంచటం అంటే మనిషి తన మనస్సును తాను అదుపులో ఉంచటం. ఇంద్రియాల్ని జయించటం అంటే మనిషి తన మనస్సును తాను జయించటం. మనిషి తన మనస్సును తాను జయించటం అంటే ఈ జగత్తునే జయించటం. అయితే మనిషి మనస్సు మహాచిత్రమైంది, అది ఎంతో చలనశీలమైంది. అది గాలిలా కదులుతుంది, నీరులా పారుతుంది, కాంతిలా ప్రసరిస్తుంది, శబ్దంలా సాగుతుంది, వాసనలా వ్యాపిస్తుంది. గట్టిగా ప్రయత్నిస్తే గాలిని బంధించవచ్చు, నీటిని నిరోధించవచ్చు, కాంతిని అడ్డుకోవచ్చు, శబ్దాన్ని ఆపవచ్చు, వాసనను కప్పివేయవచ్చు. కానీ మనిషి మనస్సును మాత్రం చలించకుండా చేయలేము. అది తన్నాకర్షించిన ప్రతిదానిని అనుభవించాలని ఆరాటపడుతుంది, కోరుకున్న దాని కొరకు పరుగులు తీస్తుంది, ఆకర్షణలకు ఆశలకు వశమై అడుగడుగునా ధర్మాన్ని ఉల్లంఘిస్తుంది, మనిషిని పతనం చేస్తుంది. రావణాసురుడు జీవితంలో గొప్ప తపస్సు చేశాడు, ఇంద్రియాల్ని నిగ్రహించాడు, అపార శక్తినార్జించాడు, అన్ని లోకాలు జయించాడు. అతని పేరు చెబితే ఇంద్రుడు భయపడిన మాట నిజం, అతడు ఎదురుపడితే యముడు గడగడలాడిన మాట నిజం. కానీ ఏం లాభం? రావణుడు ఇంద్రియాల్ని శాశ్వతంగా జయించలేకపోయాడు, మహాత్ముడు కాలేకపోయాడు. ఇంద్రియ

0: ఇంద్రియాలకు వశమయ్యే స్వభావం అతనిలో ఇంకా మిగిలి ఉంది. అందువల్లనే సీతా సౌందర్యాన్ని గుర్చి వినగానే అతని మనస్సు అదుపు తప్పింది. కామం కన్నుగప్పింది. సీతను అపహరించాడు, ధర్మాన్ని కాలదన్నాడు, ఘోర మరణాన్ని పొందాడు. అందుకే మండోదరి అంది, ఇంద్రియాల్ని జయించిన రోజు స్వామి నీవు ముల్లోకాలు జయించావని, ఆ ఇంద్రియాలకే వశుడివై ఇప్పుడు నీవు మరణించావని. మండోదరి మాటలు ఒక్క రావణుడికే కాదు, లోకంలో ప్రతి మనిషికి అన్వయించేవే, మార్గదర్శకంగా నిలిచేవే. మనస్సును జయిస్తే మనిషి మహాత్ముడవుతాడు, మనస్సుకు వశమైతే అతడు పశు అవుతాడు, రాక్షసుడవుతాడు, పతనమవుతాడు.
1: ఇంతవరకు సూక్తి సుధా కార్యక్రమంలో శ్రీ అప్పాజోడు వెంకట సుబ్బయ్య గారు అందించిన మహితోక్తులను విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45 వస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, అనంతరం సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. శాంతిభద్రతల పరిరక్షణ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని హోంమంత్రి వి అనిత తెలిపారు. పెట్టుబడులకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్లకు నిన్న లేఖలు రాశారు. జీఎస్టీ ఎక్సైజ్ సుంగం పెంపుతో పొగాకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. పెరిగిన పన్నుల ప్రభావంతో మార్కెట్లో కొనుగోళ్లు మందగించాయన్నారు. కొనుగోలు సంస్థలు పరిమాణాన్ని తగ్గించుకోవడంతో రైతులకు నష్టం జరుగుతోందని, దాదాపు 43,000 మంది రైతులు, లక్షలాది మంది కార్మికుల జీవనోపాధి ప్రభావితమవుతోందని వెల్లడించారు. పెరిగిన పన్నుల విధానాన్ని పునఃసమీక్షించి పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలకు ప్రాధాన్యమిస్తూ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని హోంమంత్రి వెంట తెలిపారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామి దేవస్థానాన్ని కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి నిన్న దర్శించుకున్నారు. మహిళలపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: మహిళల మీద ఎటువంటి అఘాయిత్యాలు జరిగినా కూడా విత్తిన 24 నుంచి 48 గంటల నిందితులను పట్టుకుంటున్నాము. నేరస్తుడికి తగిన శిక్ష విధించాలి అన్నది కూడా మా మెయిన్ ఎజెండా. దాని మీదనే ఈ రోజు ఫోరెన్సిక్ ని మేము అందరం కూడా ఎక్కువ బలోపేతం చేయడం జరిగింది. ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయడంలో కానీ పోలీస్ సిబ్బంది ప్రత్యేకమైన శిక్షణ పొందడమే కాదు, వాళ్ళు కూడా టెక్నాలజీని బేస్ చేసుకుని ఈ రోజు నిందితులను పట్టుకోవడం కానీ, ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం కానీ, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఆ నిందితులకి త్వరితగతిన శిక్ష పడే విధంగా ఈ రోజు మా గవర్నమెంట్ పనిచేస్తుంది.
0: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వమే అందిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, కేంద్రం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ రాష్ట ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. కొనుగోళ్ల అంశంలో రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సన్నవడ్లకు అదనపు నగదు చెల్లించడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ మంత్రులు జిల్లాలకు వెళ్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులో పలు అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు బస్టాండ్ వద్ద నిర్మించిన సిమెంట్ రోడ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, సంపద సృష్టి ద్వారా రాష్ట ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి తీసుకొచ్చామని మంత్రి పేర్కొంటూ,
2: రాష్ట్ర ఆదాయం పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి. వాళ్ళు ఎప్పుడైతే వస్తువులు ఉత్పత్తి చేసి అమ్ముతారో దాని మీద జిఎస్టీ వస్తుంది. జిఎస్టీ వస్తే రాష్ట్రానికి వచ్చే షేర్ వస్తుంది, దానివల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యమంత్రి గారు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు భారతదేశానికి వచ్చిన మొత్తం ఇండస్ట్రీస్ లో 25% ఒక ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన ఎంఓయూ. ఇది కేవలం గవర్నర్ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో వచ్చినాయి.
0: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జున్నూరు వేడంగి మట్టపరు గ్రామాల్లో 3,76,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, గ్రామాల్లో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. రహదారులు, డ్రైనేజీ నిర్మాణాలతో పాటు తాగునీరు, సాగునీటి కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకాభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కొండల దుర్గేష్ తెలిపారు. గత 2 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడుల కోసం 117 అవగాహన ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా 122,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో హోటళ్లు, హోంస్టేలు, క్యారవాన్ టూరిజం, హౌస్ బోట్లు, వాటర్ స్పోర్ట్స్ వంటి కార్యక్రమాలను విస్తరిస్తున్నామని చెప్పారు. జగ్గన్న తోట ప్రభల ఉత్సవం, విజయవాడ ఉత్సవం, అరకు చలి ఉత్సవం వంటి కార్యక్రమాలకు మంచి స్పందన లభిస్తోందన్నారు. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈరోజు జరిగే ప్రారంభ కార్యక్రమానికి మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ హాజరై వారోత్సవాల్లో పాల్గొంటారు. ప్రారంభ వేడుకల్లో భాగంగా 5 కిలోమీటర్ల వాకథాన్ నిర్వహించనుండగా యోగా ధ్యాన కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. పెద్ద సంఖ్యలో యువత క్రీడాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాష్ట వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కూడా క్రీడా పోటీలు, ఫిట్నెస్ కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ యువజన క్రీడా వారోత్సవాలు ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యతో పాటు రాజకీయ రంగంలో కూడా యువత ముందుకు రావాలని కర్నూలు పార్లమెంటు సభ్యులు బి నాగరాజు అన్నారు. కర్నూలు నిర్వహించిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నిన్న సత్కరించారు. విద్యార్థులు చదువులో రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ,
3: ఎందుకు అసలు మీరు స్కూల్లో పోటీ ఏ విధంగా ఫస్ట్ వచ్చారు, ఇంటర్మీడియట్ లో ఏ విధంగా ఫస్ట్ వచ్చారు, మీ నిజ జీవితంలో కూడా ఉద్యోగ ప్రస్థానం అయితేనేమి, రాజకీయ ప్రస్థానం అయితేనేమి, ఏ ప్రస్థానం అయినా కూడా మనం మొదట ఉండాలనే ఆకాంక్షతో ఒక్కరికి ఇష్టపడాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. తల్లిదండ్రులుగా మీరు కూడా పిల్లల యొక్క కోరికల మేరకు సపోర్ట్ చేయాలి. ఆ విద్య ద్వారానే మనకు గుర్తింపు వచ్చేది. కాబట్టి ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకుండా బాగా చదువుకుని లేనిపోని ఆలోచన చేసి జీవితాన్ని నాశనం చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.
0: కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట పూణేలోని వివిధ కళాశాలల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా వారు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని నిన్న సందర్శించారు. ఈరోజు విద్యార్థులు రాష్ట రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పరిచయం చేసేలా దేవాలయాల సందర్శనంతో పాటు పరిశ్రమల అభివృద్ది, సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం వంటి ప్రదేశాలను సందర్శించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఎలక్ట్రిక్ బైక్పై పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎలక్ట్రిక్ వాహనం నడుపుతూ పలు కార్యక్రమాల్లో నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన వనరులపై ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు ఇంధన పొదుపును అలవాటు చేసుకోవాలని కోరారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హిత ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-700 టోల్ ఫ్రీ నంబర్కు, MyGOV.in వెబ్సైట్కు, నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత పెరుగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మార్కాపురం జిల్లాలోని కంభంలో నిన్న అత్యధికంగా 43.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. రాష్ట్రంలోని 14 జిల్లాల పరిధిలోని 65 మండలాలు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడించింది. రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో ఈరోజు 42 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 4 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, వడగాళ్లు కూడా వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో రొయ్యల మేత ధరలు పెరగడంపై ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు నిన్న లేఖ రాశారు. 2026 జనవరి నుంచి మే మధ్యకాలంలో సోయా, ఫిష్ మీల్ వంటి ముడి సరుకుల ధరలు 20% పైగా పెరిగాయని, దీంతో మేత తయారీ ఖర్చు కిలోకి 31 రూపాయలు పెరిగిందని లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఫిష్ మీల్ ఎగుమతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని, సోయా దిగుమతులపై ఆంక్షలు సడలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని హోంమంత్రి వి అనిత తెలిపారు. పెట్టుబడులకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: एयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचकः सुरेश चंद शर्मा। अथ वार्ताः। प्रधानमंत्री श्री नरेन्द्र मोदी गतरात्रौ गोथिनबर्ग इत्यत्र स्वीय स्वीडिश समकक्षेण उल्फ क्रिस्टर्सन इत्यमुना साकं संवादं विहितवान्। श्री मोदी द्विदिवसीय स्वीडन यात्रान्तर्गतं गतदिने गोथिनबर्ग इत्यत्र सम्प्राप्तवान्। भारत स्वीडन देशयोः संबंधेषु मोदिनः असाधारण योगदानाय दूरदर्शी नेतृत्व सम्माने च प्रधानमंत्री श्री मोदी रॉयल ऑर्डर ऑफ द पोलर स्टार डिग्री कमांडर ग्रेड क्रॉस इत्यनेन सम्मानेन सभाजितवान्। प्रधानमंत्री मोदी सह प्रतिनिधि मंडल स्तरीय वार्तांतर्गतम उभौ नेतारो भारत स्वीडन संबंधानां समेषां पदक्षेपाणां समीक्षामपि कृतवन्तौ। उभौ नेतारो व्यापार निवेश प्रविधि नवाचार हरित परिवर्तनम अंतरिक्ष रक्षा अनुसंधानम समेत्य नैकेषु विषयेषु चर्चितवन्तौ। स्वीय संबोधने श्री मोदी आतंकवादम आलोचयन नैकेषु विषयेषु विस्तृतेण वक्तव्यं प्रकटितवान्। आतंकवादं विरुध्य संघर्षे स्वीडिश प्रधानमन्त्रिणः समर्थनाय आभारमपि श्री मोदी प्रकाशितवान्।
1: आतंकवाद पूरी मानवता के लिए गंभीर चुनौती है। पिछले वर्ष पहलगाम में हुए आतंकी हमले के बाद हमें स्वीडन से मिले समर्थन के लिए मैं प्रधानमंत्री क्रिस्टर्सन का आभार व्यक्त करता हूं। हम आतंकवाद और उसके समर्थकों के विरुद्ध लड़ाई जारी रखेंगे।
0: प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना स्वीडिश समवायाः आमन्त्रिताः। गोथिनबर्ग इत्यत्र प्रमुख स्वीडिश समवाय प्रमुखैः सह वार्तान्तर्गतं श्रीमोदी स्वीडिश समवायान् विनिर्माण हरित हाइड्रोजन अभियानं स्वच्छोर्जा अन्येषु क्षेत्रेषु च स्वीयोपस्थिति संवर्धनाय आग्रहमपि कृतवान्। प्रधानमंत्री श्री नरेन्द्र मोदी अद्य स्वीय यात्रायाः चतुर्थे चरणे नॉर्वे इत्यत्र सम्प्राप्येत। भारत नॉर्डिक शिखर सम्मेलने भागग्रहणाय अथ द्विपक्षीय वार्ताभ्यः श्री मोदी अद्य नॉर्वे इत्यत्र सम्प्राप्येत। प्रधानमन्त्रिणः मोदिनः नॉर्वे इत्यत्र एषा प्रथमा यात्रा स्यात्। श्री मोदी राजा हेराल्ड पंचम इत्यमुना अथ रानी सौम्या इत्यनया साकं च मेलनं कुर्यात्। श्री मोदी तत्रत्य प्रधानमंत्रिणा जोनास गहरस्टोरे इत्यमुना साकं द्विपक्षीयां वार्तां कुर्यात्। कांग्रेस दलस्य नेतृत्वे केरलम शासनस्य शपथग्रहणम् अद्य स्यात्। कांग्रेस दलस्य नेता वीडी सतीशन अद्य तिरुवनन्तपुरम इत्यत्र शपथवचनं स्वीकुर्यात्। कांग्रेस दलेन सतीशन इत्यसौ केरल प्रदेशस्य अग्रिम मुख्यमंत्री रूपेण समुद्घोषितः। कांग्रेस दलस्य नेतृत्व युतेन यूनाइटेड डेमोक्रेटिक ग्रंथि युतेन तत्र शासन विरचनं स्यात्। केन्द्रीयः गृह सहकारिता मंत्री अमित शाहः गुजरात प्रदेशस्य गांधीनगरे 700 कोटि मितानां विकास परियोजनानां उद्घाटनं शिलान्यासं च कृतवान्। स्वीय द्विदिवसीय यात्रावधौ गतदिने गांधीनगर नगर निगमस्य 100 कोटि मितानां विकास कार्याणां शुभारम्भमपि श्री शाहः विहितवान्। एतत् पूर्वं प्रथमे दिने श्री शाहः सूचना केन्द्रस्य उद्घाटनं च कृतवान्। श्री शाहः एआई तथा डीपटेक इत्येतौ भविष्यस्य अर्थव्यवस्थायाः मुख्य स्तंभौ इति वर्णितवान्।
2: आने वाले 25 साल में जो सेक्टर विश्व की अर्थनीति को, विश्व के अर्थतंत्र को दिशा देंगे, वो सभी क्षेत्र में आज भारत फाउंडर बनकर अपनी मजबूत उपस्थिति को दर्ज करा रहा है और यही बता रहा है कि भारत का भविष्य बहुत सुनहरा है। एआई और डीप टेक के जो भविष्य है, इसके लिए इसके जैसे टेक पार्क बहुत बड़ा काम भी करेंगे और इसको आगे भी बढ़ाएंगे।
0: अन्ते च क्रीडा वार्तासु आईपीएल इत्येतस्यां क्रिकेट लीग प्रतिस्पर्धायाम् अद्य चेन्नई सुपर किंग्स सनराइजर्स हैदराबाद इत्यनयोः दलयोः मध्ये द्वन्द्वं स्यात् इति वार्ताः।
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు. ప్రసార వివరాలు. నూట 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట 7:05 తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం, ప్రకటనలు, భక్తి గీతంతో పాటు 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ అనిల్ కుమార్ గారి సలహాలు, సూచనలు వింటారు. అలాగే 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఉషా నవీన్ గారి సలహాలు, సూచనలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో యూరాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారి సలహాలు, సూచనలు వింటారు. 8:45 సినీ రంజని సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హృదయ రాగాలు కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా ఎస్ఎంఎస్ని పంపించి మీకు నచ్చిన పాటలను వినవచ్చు. మీరు పంపించాల్సిన మా నంబర్ 8462245066. పది 10:00 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:30 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రారంభమై 3:00 కొనసాగుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 3:00 ప్రసారమవుతాయి వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి. ఇక సాయంత్రం 5:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలను వింటారు. 5:30 యువవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. ప్రాంతీయ వార్తలు వింటారు 6:10 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి 6:20 ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 సమాచార దర్శిని లేదా ప్రబోధ గీతం వింటారు. 6:30 సినీ గీతాల కార్యక్రమం సినీ రంజని ప్రసారమవుతుంది. 6:50 వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:00 ప్రసార వివరాలు ఈ సాయంత్రం మరియు రేపు ఉదయం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలను వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పంట పొలాలు

వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలను వింటారు. 9:00 హిందీలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:00 మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 వస్తుంది. మరికాసేపట్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకుంటారు. పటిష్టమైన దేశీయ డిమాండ్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తయారీ రంగం విస్తరణతో వేగంగా ఆర్థిక పరివర్తన సాధిస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కేరళలో విడి సతీష్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి గోథెన్బర్గ్లో స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో చర్చలు జరిపారు. 2 రోజుల పర్యటన నిమిత్తం మోదీ నిన్న గోథెన్బర్గ్ చేరుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాలకు చేసిన విశిష్ట కృషికి ఆయన దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గుర్తింపుగా స్వీడన్ అత్యున్నత పురస్కారమైన రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ అవార్డును మోదీకి అందజేశారు. ఒక ప్రభుత్వ అధినేతకు స్వీడన్లో ఇవ్వగల అత్యున్నత పురస్కారం ఇది. రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ ప్రధానమంత్రి మోదీకి 31వ అంతర్జాతీయ గౌరవం. ప్రతినిధుల స్థాయి చర్చల్లో ఇరు దేశాల నేతలు భారత్ స్వీడన్ సంబంధాల సమగ్ర స్వరూపాన్ని సమీక్షించారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచడానికి అంగీకరించారు. ఇది ఇరు దేశాల సంబంధాల్లో ఒక ప్రధానమైన మైలురాయిగా నిలుస్తోంది. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక ఆవిష్కరణలు, గ్రీన్ ట్రాన్సిషన్, అంతరిక్షం, ఆవిర్భావ సాంకేతికతలు, రక్షణ, భద్రత, పరిశోధన, ప్రజల మధ్య సంబంధాల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇద్దరు నాయకులు చర్చించారు. ఇటీవల ముగిసిన భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం స్ఫూర్తితో తమ తమ ప్రజల ప్రయోజనాల కోసం కొత్త అవకాశాలను గుర్తించాలని కూడా ఇద్దరు ప్రధానమంత్రులు అంగీకరించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. యునైటెడ్ నేషన్స్ బహుళ పక్ష సంస్థలను సంస్కరించవలసిన అవసరం ఉందని అంటూ బహుళపక్ష వేదికలపై సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కూడా భారత్, స్వీడన్ అంగీకరించాయి. ఈ పర్యటనలో ప్రధానంగా 5 ఏళ్లలో ద్వైపాక్షిక ఆర్థిక లావాదేవీలను రెట్టింపు చేయడమే లక్ష్యంగా జాయింట్ యాక్షన్ ప్లాన్ ఆమోదించారు. భారత్, స్వీడన్ స్ట్రాంగర్ టుగెదర్ టువర్డ్స్ 2047 అనే శీర్షిక కింద 2 దేశాలు 2027లో భారతదేశంలో ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడి సదస్సు నిర్వహించేందుకు అంగీకరించాయి. 21వ శతాబ్దపు పరిష్కారాలను కలిసి రూపొందించేందుకు ఈ పర్యటనలో ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయి. 2 దేశాలు జాయింట్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ 2.0ని ప్రారంభించాయి. కృత్రిమ మేధస్సు, 6G, క్వాంటమ్ కంప్యూటింగ్, లైఫ్ సైన్సెస్పై దృష్టి సారించేలాగా వర్చువల్ భారత్ స్వీడన్ జాయింట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకరించారు. 2 దేశాల అంకుర పరిశ్రమల పర్యావరణ వ్యవస్థను అనుసంధానించేందుకు స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ AI కారిడార్ను బలోపేతం చేస్తారు. వాతావరణం పరంగా లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీస్ ట్రాన్సిషన్ 3వ దశను ప్రకటించారు. ప్రత్యేకంగా గ్రీన్ స్టీల్, తక్కువ కార్బన్ పారిశ్రామిక పరివర్తనలో సహకారాన్ని విస్తరించారు. రక్షణ భద్రతా సహకారం సాంప్రదాయంగా వచ్చే కొనుగోలుదారు విక్రేత నమూనా నుంచి దీర్ఘకాలిక పారిశ్రామిక భాగస్వామ్యంగా మార్చారు.

0: పహల్గాం ఉగ్ర దాడి తర్వాత స్వీడన్ అందించిన మద్దతుకు ప్రధానమంత్రి ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ చారిత్రాత్మక స్వీడన్ పర్యటన శతాబ్ది ఉత్సవాల జ్ఞాపకార్థం రెండు దేశాలు ఠాగూర్ స్వీడన్ లెక్చర్ సిరీస్ ను ప్రారంభించాయి. స్వీడన్ ఆర్కైవ్స్ లో లభించిన ఠాగూర్ చేతి వ్రాత ఎపిగ్రామ్ల ప్రతిరూపాలతో సహా విశిష్టమైన కానుకలను రెండు దేశాలు ఇచ్చిపుచ్చుకున్నాయి. డిజిటల్ పరివర్తన, కృత్రిమ మేధస్సు రంగంలో మన దేశం సాధిస్తున్న పురోగతిని స్వీడన్ ప్రధానమంత్రి అభినందించారు. యువరాణి విక్టోరియా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్వీడన్ రాజు రాణి తరఫున నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గోతన్బర్గ్ లో ప్రధానమంత్రి ప్రవాస భారతీయులను కూడా కలుసుకున్నారు. మేక్ ఇన్ ఇండియా, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ వంటి కార్యక్రమాల కింద భారతదేశంలో తమ ఉనికిని పెంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. గోతన్బర్గ్ లో స్వీడన్ కంపెనీల సీఈఓలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో తయారీ రంగం, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, స్వచ్ఛమైన ఇంధనం ఇతర రంగాల్లో భారతదేశం లోపల తన ఉనికిని మరింతగా విస్తరించుకోవాలని మోదీ స్వీడన్ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. భారత్ స్వీడన్లో ప్రజాస్వామ్యం, పారదర్శకత, ఆవిష్కరణలు, స్థిరత్వం వంటి ఉమ్మడి విలువల వారసత్వం కలిగి ఉన్నాయని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు.
1: స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ ఏఐ కారిడోర్ కో మజబూత్ కర్నే కే లియే ఠోస్ ఇనిషియేటివ్స్ పర్ కామ్ కరెంగే. దోనో దేశో కే స్టార్టప్స్ ఆర్ రీసెర్చ్ ఈకో సిస్టమ్స్ కే బీచ్ సంపర్క్ బఢానే కే లియే హమ్ ఇండియా స్వీడన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ బనానే జా రహే హై.
0: తన పర్యటనలో నాలుగో విడతగా ప్రధానమంత్రి ఈ రోజు నార్వే చేరుకుని అక్కడ జరిగే మూడవ భారత్ నార్డిక్ సభలో ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధానమంత్రి మోదీ నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. భారతీయ ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం 43 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. అక్కడ రాజు హెరాల్డ్ 5వ రాజు, రాణి సోనియాలను కూడా మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. అలాగే నార్వే ప్రధానమంత్రి జోనాస్ గెహెస్టోర్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రెండు దేశాల మధ్య మూడవ భారత నార్డిక్ సభ రేపు జరుగుతుంది. ఈ సదస్సులో మోదీతో పాటు నార్వే ప్రధానమంత్రి, ఫిన్లాండ్ ప్రధానమంత్రి, ఐస్లాండ్, స్వీడన్ ప్రధానమంత్రులు కూడా పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కాంగ్రెస్ నాయకుడు వీడి సతీష్ నేతృత్వంలోని కొత్త కేరళ ప్రభుత్వం ఈరోజు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది. 10 రోజుల పాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠ, హైడ్రామాకు తెరదించుతూ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 14వ తేదీన సతీష్ తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 3/2 కంటే ఎక్కువ మెజారిటీని సాధించింది. ముఖ్యమంత్రితో పాటు మరో 20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లోని గాంధీనగర్లో 700 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 2 రోజుల పర్యటనలో ఉన్న అమిత్ షా గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 600 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. నగరంలో సుమారు 128 కోట్ల రూపాయల వ్యయంతో కొత్తగా నిర్మించిన మధుర్ డైరీ పాల ప్రాసెసింగ్ ప్లాంట్ను కూడా ఆయన ప్రారంభించారు. అంతకుముందు గాంధీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లో ఇన్నోవేషన్ అండ్ ఇన్క్యుబేషన్ సెంటర్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఎన్ఐడి ప్రాముఖ్యతను అమిత్ షా ప్రత్యేకంగా తెలియజేశారు.
2: ఎన్ఐడి ఏ ప్రకార సే రచనాత్మకతా కే ఆధార పర్ ఇన్నోవేషన్ ఆర్ ఉద్యమితా ఈ తినో కో జోడ్నే వాలా ఏక్ సంస్థాన్ జబ్ ఎన్ఐడి కి స్థాపనా హుయి హో తబ్ ముజే లగ్తా హై కి ఇస్కే ఉద్దేశో కో బహుత్ అచ్చే తరీకే సే సోచా హో.
0: కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా 79వ ప్రపంచ ఆరోగ్య సభలో పాల్గొనడానికి స్విట్జర్లాండ్ లో చేరుకున్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఈరోజు జెనీవాలో ప్రారంభమవుతుంది. గ్లోబల్ హెల్త్ను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనేది ఈ ఏడాది ఇతివృత్తమని నడ్డా ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈరోజు జరగనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు, ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేసింది. విద్యార్థులు గమనించాలి, ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేశారు. ఈ నెల 26వ తేదీన కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. 4-5 రోజులు అటు ఇటుగా ఈ రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తాయని, రాబోయే 2-3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు

అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఢిల్లీ క్యాపిటల్స్ తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. నిన్న జరిగిన మరో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ను 23 పరుగుల తేడాతో ఓడించింది. ఈ రోజు జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు చెన్నైలో తలపడతాయి. విశేషాలు మరొకసారి. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకుంటారు. పటిష్టమైన దేశీయ డిమాండ్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తయారీ రంగం విస్తరణతో వేగంగా ఆర్థిక పరివర్తన సాధిస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కేరళలో విడి సతీశన్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ పైన 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 10 సెకండ్లు.

నాటి ప్రభాతలహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం, ప్రకటనలు, భక్తి గీతంతో పాటు 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ టి అనిల్ కుమార్ గారి సలహాలు, సూచనలు వింటారు. అలాగే 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారి సలహాలు, సూచనలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం ఒక ప్రబోధ గీతం.

0: శాపోత గీతం విన్నారు. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్, నిజామాబాద్.
2: హ్యాపీ యానివర్సరీ డియర్.
3: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
2: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
3: ఏమీ కాలేదనే కదా నా బాధ.
2: అంటే
3: పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
2: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
3: సంప్రదించండి.
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
3: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 0846225334. డాక్టర్ సీను నాయక్,
3: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
2: సంప్రదించండి.
3: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 7799090505.
4: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
4: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
5: ముఖాన మొటిమల
6: సై బాల్,
5: గజ్జా బొబ్బల
6: సై బాల్,
5: నడుగుల తామర
6: సై బాల్,
5: గొర్రెద పుల్ల
6: సై బాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
8: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
9: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
8: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
10: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 1 ఏప్రిల్ 2026 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
11: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
12: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రభాతలహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక పాట. దేవుళ్ళు సినిమా నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట.

పాట విన్నారు. మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక మంచి మాట. సముద్రం అందరికీ ఒకటే, కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి, బలవేయటం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి, నిలబడి చూసేవారికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. జీవితం కూడా అంతే, అందరికీ ఒకటే, కాకపోతే మన ప్రయత్నాన్ని బట్టి విజయం చేకూరుతుంది అన్నారు ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఇది వాస్తవం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:30. ఇప్పుడు వినండి అనిల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.

0: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.
1: షుగర్ షుగర్ షుగర్ ఇటీవలి కాలంలో ఎక్కువగా వినపడుతున్న వ్యాధి, అంతకన్నా వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి.
0: కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఇది ప్రాణాంతక వ్యాధిగా పరిణమిస్తూ జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేస్తుంది.
1: సరైన కారణాలు తెలుసుకుని వ్యాధి నివారణ పద్ధతులు పాటించి దీన్ని నియంత్రించుకోవడమే ఏకైక మార్గం.
0: సంప్రదించాల్సిన చిరునామా
1: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
0: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. ఫోన్ 9963090230.
2: మనం ఈ రోజు డయాబెటీస్ యాన్యువల్ చెకప్ గురించి, డయాబెటీస్ సంబంధించి పరీక్షలు చేసుకోవడం గురించి డిస్కస్ చేద్దాం. ఒకటి, యాన్యువల్ చెకప్ ఆఫ్ డయాబెటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్ గా డయాబెటీస్ పేషెంట్స్ కి కాంప్లికేషన్స్ రావడం చాలా కామన్ గా చూస్తాం. డయాబెటీస్ వచ్చిన తర్వాత 30-40 ఇయర్స్ లైఫ్ మంచిగా ఉండాలి అంటే రెగ్యులర్ డాక్టర్ పర్యవేక్షణలో ఉండి, ఆహార నియమాలు పాటిస్తూ, వాకింగ్ యోగా చేస్తూ, రెగ్యులర్ గా పరీక్షలు కూడా చేసుకోవడం బెటర్. రెగ్యులర్ గా మనకు షుగర్ కంట్రోల్లో ఉండి మనకు ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుందంటే మనకు నిర్ధారణ పరీక్షలు కూడా చాలా ఇంపార్టెంట్. నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో షుగర్ పరీక్షలు కూడా చేసుకోవడం. తినకముందు, తిన్న తర్వాత. తినకముందు మనకు 120 లోపల ఉండాలి, తిన్న తర్వాత గంటన్నరకి 160 లోపల ఉండాలి. యూజువల్గా యూరిన్ షుగర్ నీళ్ళు ఉంటే అప్ టు 180 వరకు కూడా నార్మల్ అంటాము. అదే హెచ్బిఏవన్సీ అనుకోండి, హెచ్బిఏవన్సీ అని ఉంటుంది 3 నెలల పరీక్ష. హెచ్బిఏవన్సీ అంటే గ్లైకోసైలేటెడ్ హిమోగ్లోబిన్ అంటారు. మనకు ప్రతి ఒక్క కాంప్లికేషన్ ఏదైతే ట్రయల్స్లో, క్లినికల్ ట్రయల్స్లో డిసైడ్ చేసినారో ప్రతి కాంప్లికేషన్ కూడా హెచ్బిఏవన్సీ బేసిస్ మీద ఎక్స్ప్లెయిన్ చేసినారు. మనకి ఇవాళ షుగర్ నార్మల్ ఉండి మనకు హెచ్బిఏవన్సీ కంట్రోల్ లేదనుకోండి, అయినా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఫస్ట్ మనకు హెచ్బిఏవన్సీ గురించి తెలవాలి. హెచ్బిఏవన్సీ అనేది రక్త పరీక్ష. ఒకటే పరీక్షలో మనకు 90 రోజులు, రోజులో 10 సార్లు చేంజ్ అవుతుంది బాడీలో షుగర్. 90 × 10, 900 సార్లు రక్త పరీక్ష చేసి చూస్తే మనకు షుగర్ ఎలా ఉందో ఒకటే పరీక్ష ద్వారా తెలుస్తుంది. ఈ వాల్యూస్ వచ్చేసి 6 అంటే హెచ్బిఏవన్సీ గుడ్ కంట్రోల్, 6 to 7 అంటే బెస్ట్ కంట్రోల్, 7 దాటింది అంటే మనకు అవుట్ ఆఫ్ కంట్రోల్ అని, ఫెయిర్ కంట్రోల్ అంటాము. అదే 8 దాటింది అనుకోండి పూర్ కంట్రోల్ అంటాము. అదే 10-12 ఆ రేంజ్ లో ఉందనుకోండి ఖచ్చితంగా వీళ్ళకు 2-3 సంవత్సరాలే షుగర్ వచ్చినా గానీ వాళ్ళకి ఖచ్చితంగా ఇన్సులిన్ ఇవ్వాలనేది తెలుస్తుంది. సో షుగర్ పేషెంట్స్ ఎవ్రీ 3 మంత్స్ హెచ్బిఏవన్సీ ఖచ్చితంగా ఇంట్రెస్ట్ తో చేపించుకోండి. కిడ్నీ గుండె పరీక్ష, ఇప్పుడు కిడ్నీలో మనకు లక్షణాలు లేకుండా కూడా కిడ్నీ ప్రాబ్లమ్, గుండె ప్రాబ్లమ్ వస్తుంది షుగర్ పేషెంట్స్ లో. ఛాతీ నొప్పి, మనం షుగర్ గుండె ప్రాబ్లం ఎలా గుర్తుపడతాం, ఎవరికైనా గుండె ప్రాబ్లం వచ్చిందనుకోండి ఛాతి బాగా నొయ్యడము, లేకపోతే చేయి లాగడము, చెమటలు రావడము, తర్వాత తల తిరగడం ఇలాంటివి ఉంటాయి. కానీ కొంతమంది షుగర్ పేషెంట్స్లో ఏంటంటే సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటాం, వీళ్ళకి ఏ లక్షణాలు లేకుండా కూడా హార్ట్లో ప్రాబ్లం ఉంటుంది. సో మనం గుర్తుపట్టడం ఎలా, ఎవ్రీ 6 మంత్స్ ఒకసారి ఈసీజీ చెక్ చేసుకొని చూడడం. ఈసీజీ అనేది షుగర్ పేషెంట్కి చాలా ముఖ్యమైన పరీక్ష. కిడ్నీ పరీక్షలు వచ్చేసి యూరియా, క్రియాటినిన్, యూరిన్ ఫర్ మైక్రోఆల్బమిన్ అంటాం. అయితే ఈ 3 కిడ్నీ పరీక్షలు కూడా ఎవ్రీ 6 మంత్స్ చెక్ చేసుకొని చూడడం. ఒకవేళ ఏదైనా ఫాల్ట్ ఉందనుకోండి మళ్ళా మళ్ళీ రిపీట్ చేసుకొని చూడడం. తర్వాత మనకు మైక్రోఆల్బమిన్ అనేది ఈవెన్ 1% కిడ్నీలో ప్రాబ్లం స్టార్ట్ అవుతుందో దొరకబడుతుంది. మనకు కిడ్నీలో ప్రాబ్లం అంటే బాడీలో బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంటుందో కిడ్నీలో కూడా ప్రెషర్ అలాగే ఉండి మనకు కొద్దిగా కిడ్నీలో ప్రోటీన్ లీక్ అవ్వడం జరుగుతుంది. ఇది ఎర్లీ స్టేజెస్లో అంటే మనం మైక్రోఆల్బమిన్యూరియా అంటాం. అదే ఇంకొద్దిగా లేటర్ స్టేజ్లో అది మైక్రోఆల్బమిన్యూరియా, తర్వాత ప్రోటీన్యూరియా, తర్వాత మనకేందంటే గ్రామ్స్లో కూడా ప్రోటీన్ లీక్ అవుతూ ఉంటుంది మన కిడ్నీస్ నుండి. అప్పుడు కిడ్నీ 5వ స్టేజ్కి కూడా వచ్చే అవకాశం ఉంది. సో మనకు యూరిన్ ఫర్ మైక్రోఆల్బమిన్ కొద్దిగా పెరిగిందనుకోండి అప్పుడే మనం స్ట్రిక్ట్గా షుగర్ కంట్రోల్ చేసుకోవడము, తర్వాత దానికి సంబంధించిన మందులు కూడా ఉన్నాయి, సార్టన్స్ అంటాం, సార్టన్ గ్రూప్ ఆఫ్ మెడికేషన్స్ అంటాము, తర్వాత ఏసీ ఇన్హిబిటర్స్ అంటాము. ఇవి స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఇవ్వడం వల్ల మనం కిడ్నీలో ప్రెషర్ తగ్గించిన వాళ్ళం అవుతాం. సో మనకి ఈ మందులు ఇవ్వాలా లేదా అనేది మనం ఆ పరీక్ష చేస్తేనే తెలుస్తుంది. తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్స్, కొలెస్ట్రాల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. షుగర్ పేషెంట్స్ ఎవ్రీ 3 మంత్స్ 4 మంత్స్ కంపల్సరీగా కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. టోటల్ 5 రకాల మెయిన్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటాయి. దాంట్లో అన్నిటికన్నా మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే మన గుండెని కాపాడుతుంది, మనకు ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా చూస్తుంది. అది ఖచ్చితంగా 40 దాటి ఉండాలి. 50 వరకు ఉంటే మాత్రం హై ప్రొటెక్షన్ ఉంటుంది హార్ట్కి. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ అంటాం. అన్నిటికన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ వచ్చేసి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం. ఇదైతే మనకు 100 లోపల ఉండాలి. 70 లోపల కొంతమంది ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ 3 ఉన్నాయనుకుందాం ఆ పేషెంట్కి. తర్వాత ఏజ్ 50+ ఉందనుకోండి, వాళ్ళు 70 లోపల మెయింటైన్ చేయాలి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా 70 లోపల కొలెస్ట్రాల్ మెయింటైన్ చేయాలి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. తర్వాత మనకు ట్రైగ్లిజరైడ్స్ అని ఉంటాయి, తర్వాత విఎల్డిఎల్ కొలెస్ట్రాల్. ట్రైగ్లిజరైడ్స్ అనేది కొద్దిగా మనకు ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో, ఫ్యామిలీలో కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీలో హార్ట్ జబ్బులు ఉన్న వాళ్ళకి ట్రైగ్లిజరైడ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ట్రైగ్లిజరైడ్స్ కూడా సపరేట్ మెడికేషన్స్ ఉన్నాయి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గడానికి కూడా మెడికేషన్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం చెక్ చేసుకొని చూస్తే తప్ప మనకు బాడీలో పెరిగినాయా లేదా అనేది మనకు తెలియదు. లక్షణాలు ఉండకపోవచ్చు, కొలెస్ట్రాల్ ఎక్కువ వాళ్ళకి లక్షణాలు ఏమి ఉండవు. సో మనకు కంపల్సరీగా 3 మంత్స్కి 4 మంత్స్కి లేకపోతే అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అన్న కొలెస్ట్రాల్ చెక్ చేసుకొని చూడడం బెటర్. తర్వాత కాళ్ళల్లో మనకు పాదాలు నరాలు రక్త సరఫరా అనేది ఇంపార్టెంట్. నరాలు రక్త సరఫరా అనేది షుగర్ పేషెంట్స్కి డే వన్ నుండే తగ్గుతూ వస్తాయి. నరాల వీక్నెస్ అనేది చాలా కామన్ షుగర్ పేషెంట్స్లో. సో నరాల పరీక్షలు, తర్వాత రక్త సరఫరా చెక్ చేసుకోవడము, తర్వాత స్టార్టింగ్ షుగర్ వచ్చిన రోజు నుంచే మోకాల నుండి కింది వరకు కొబ్బరిన పెట్టి మర్దన చేయడము, పైన పాదం పైన కొబ్బరిన పెట్టి మర్దన చేయడం, కింద అరిపాదాలు కొబ్బరిన పెట్టి మర్దన చేయడము, తర్వాత ఇవి కాకుండా మనకు చలికాలంలో సాక్స్ వేసుకోవడము, తిమ్మిర్లు మొద్దు వారకుండా, తర్వాత ఎటుపోయినా సరే మనము షూజ్ మంచి షూజ్ వేసుకొని వాకింగ్ చేయడము, ఇలాంటి అన్ని చేయాలి. మనకు చేలల్లో అయితే తొందరగా పుండ్లు మానతాయి, కాళ్ళల్లో మానవు. కాళ్ళల్లో ఎందుకంటే మనకు డిపెండెంట్ ఏరియాస్, అక్కడ నరాలు రక్త సరఫరా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో మనకు ఏదైనా గాయమైందనుకోండి, మనకు కాళ్ళల్లో గాయమైంది, అది తగ్గాలి అంటే మనం తీసుకునే మందులు రక్తం ద్వారా చేరాలి. రక్తంలోని సరఫరా కొద్దిగా బ్లాక్స్ అన్ని ఉన్నాయనుకోండి, రక్తం నుండి మనం మందులు అక్కడికి చేరవు, తొందరగా పుండ్లు మానదు. ఒకటి పుండు మానాలి అంటే 5 ఇంపార్టెంట్. ఒకటి నరాలు కంట్రోల్లో ఉండాలి, నరాలు మంచిగా ఉండాలి, రక్త సరఫరా ఇంప్రూవ్ కావాలి, పుండుకి పట్టేయాలి, డ్రెస్సింగ్ నీట్గా చేసుకోవాలి, ఆయింట్మెంట్స్ పెట్టాలి. ఒకటి తోలు వచ్చేది, తర్వాత పుండు మానేది, తర్వాత డ్రెస్సింగ్స్ కూడా గాలి కుదిలిపెట్టడం, గాయంని పుండుని గాలి కుదిలిపెట్టడం లాంటివి చేయొద్దు. ఆఫ్ లోడింగ్ చేయాలంటే దాని మీద ప్రెషర్ వేస్తూ నడవకూడదు. ఇప్పుడు ఒకవేళ మనకు ముందట కాళ్ళలో అయిందనుకోండి, వెనుక కాళ్ళ మీద ప్రెషర్ పెట్టి నడవాలి, అది కొద్దిగా లేపి నడవాలి, అంటే ఆఫ్ లోడింగ్ అంటారు, ఇది ప్రెషర్ తగ్గించే ఏరియాస్. సో మనకు కాళ్ళల్లో ఎక్కడెక్కడ పుండ్లు అయితే అనేది మనకు ఫుట్ స్కానర్ అంటారు, స్కానింగ్ చేసుకోవడము, ఎక్కడెక్కడ డెడ్ ఏరియాస్ ఉన్నాయి, హై ప్రెషర్ ఏరియాస్ ఉన్నాయి, ఎక్కడైతే మనకు గాయాలైతే స్పెషల్ ఫుట్వేర్ వాడడము. పాదరక్షలు అనేది చాలా ఇంపార్టెంట్ షుగర్ పేషెంట్స్కి. నరాలు రక్త సరఫరా చెక్ చేసుకోవడమే కాకుండా ప్రెషర్స్ ఎక్కడ ఎక్కున్నాయి కాళ్ళల్లో చెక్ చేసుకోవడము, తర్వాత పాదరక్షలు కూడా మంచి వాడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ షుగర్ పేషెంట్స్కి. ఇవి కాకుండా సంవత్సరం ఒకసారి కంటి చెకప్ కూడా చేసుకోవాలి. దాంట్లో వచ్చేసి లోపల చాలా డీప్గా ఉంటుంది రెటినా అని, అక్కడ రక్తనాళాలు చిట్లడము చూస్తుంటాం షుగర్ పేషెంట్స్లో, దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటాము. అయితే దాంట్లో కూడా 50% డ్యామేజ్ అయిన తర్వాతనే లక్షణాలు బయటకు వస్తాయి. సో మనకేందంటే సంవత్సరం ఒకసారి చెక్ చేసుకుని రెటినా నార్మల్ ఉందా లేదా ఫండస్ ఎగ్జామినేషన్ అని రాస్తాం అన్నట్టు షుగర్ పేషెంట్స్కి. డయాబెటిక్ ఐ చెకప్, డయాబెటిక్ ఫండస్ అంటాం. అలా రాసి కంటి డాక్టర్ దగ్గర పంపిస్తాం, వాళ్ళు డీటెయిల్గా డ్రాప్స్ చేసి కంప్లీట్ రెటినా అంతా విజువలైజ్ చేస్తారు. నార్మల్ ఉందంటే నార్మల్ అని రాసిస్తారు. మనకు మైల్డ్ ఉంటే చిన్న చిన్న డాట్ స్టార్ట్ అయిపోయినాయి అనుకోండి, మైల్డ్ స్టేజ్లో దొరకబట్టుకున్నాం అనుకోండి, మనం ఇంకా షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడము, ఇన్సులిన్ స్టార్ట్ చేసుకోవడము, తర్వాత రెగ్యులర్గా 3 మంత్స్ 6 మంత్స్ అట్లా మళ్ళీ చెక్ చేసుకుని డాట్స్ మళ్ళీ రిజల్వ్ అయినాయి, దాంట్లో కూడా రెటినాలో కూడా ఎర్లీ స్టేజ్లో మళ్ళీ మంచిగా అయ్యే అవకాశం కూడా ఉంది షుగర్ బాగా కంట్రోల్లో పెట్టుకుంటే. సో ఎర్లీ స్టేజ్లో దొరకబట్టాలి అంటే మనం రెగ్యులర్గా చెకప్లో ఉండడం అనేది ఇంపార్టెంట్. మనకు 50% లోపల ప్రాబ్లం అయిన తర్వాతనే లక్షణాలు ఏర్పడతాయి, అంటే చూపు మందగించడం అవన్నీ కూడా 50% పాడైనాక. 50% పాడైనాక మనం చేయగలిగింది కూడా పెద్ద మేజర్గా ఉండదు. సో మనము చిన్నగా ఉన్నప్పుడే దాన్ని అరికట్టడం బెటర్. నార్మల్ ఉందనుకోండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేసుకోండి. అట్లా మనకు కంటి చెకప్, కిడ్నీ, గుండె, నరాలు, అదే మాదిరిగా షుగర్ పేషెంట్స్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది కామన్. దట్ టు లేడీస్లో యూటిఐస్ ఉంటాయి. సో మనకు ఒక్కోసారి డిస్యూరియా అంటాం. డిస్యూరియా అంటే మూత్రం మంట లేకుండా కూడా మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉంటుంది, మూత్ర భాగంలో ఉన్న నరాలు డిస్టర్బ్ అవడం జరుగుతుంది షుగర్ పేషెంట్స్కి. లేడీస్లో వాళ్ళకి మూత్రం మంట లేకుండా కూడా మూత్రంలో ఇన్ఫెక్షన్, మూత్ర లక్షణాలు లేకుండా ఎక్కువ యూరిన్ రాకుండా తర్వాత మంట లేకుండా కూడా వాళ్ళకి యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, అది మనము యూరిన్ టెస్ట్ చేస్తేనే బయటపడుతుంది. సో కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అనేది లేడీస్లో జెంట్స్లో కూడా

కూడా జరుగుతుంది. సో మనకు డయాబెటీస్ పేషెంట్స్కి పరీక్షల నిర్ధారణ చెకప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. షుగర్ చెకప్ే కాకుండా 3 మంత్స్ యావరేజ్ హెచ్బిఎంసి, కొలెస్ట్రాల్, కన్ను, కిడ్నీ, గుండె, నరాలు, రక్త సరఫరా, స్కానింగ్, ఫుట్ స్కానింగ్, తర్వాత ఫుట్, మనకు ఫుట్లో హై ప్రెషర్ ఏరియాస్, ఇవన్నీ కూడా సంవత్సరం ఒకసారి చెక్ చేసుకుంటూ చూడడము, మంచి పాదరక్షలు వేసుకోవడము, రెగ్యులర్గా వాకింగ్, యోగా చేయడం, ఆహార నియమాలు పాటిస్తే మనకు లాంగ్ డ్యూరేషన్ ఒక 30-40 ఇయర్స్ షుగర్ పేషెంట్కి లైఫ్ రావడం జరుగుతుంది. తర్వాత మనకు ఈ కాంప్లికేషన్స్ వచ్చేసి గ్యాంగ్రీన్ అంటాం, ఇప్పుడు పాదాలు కాళ్ళు తీసేయడము, తర్వాత కాళ్ళ వేళ్ళు తీసేయడము, తర్వాత ఇవి అన్నీ కూడా జరుగుతాయి. అంటే స్టార్టింగ్ స్టేజ్లో మనం ఇన్ఫెక్షను, కాళ్ళల్లో అయ్యే పుండును నెగ్లెక్ట్ చేస్తాం. అది ఎర్రగా ఉందంటే తొందరగా మాంతున్నట్టు, ఎల్లో కలర్ అంటే అక్కడ ఇన్ఫెక్షన్ బాగా సివియర్గా ఉన్నట్టు. ఒక్కోసారి మనం ఎక్స్రే కూడా తీసుకోవాల్సి ఉంటుంది పాదంలో పుండు అయితే అది బొక్క వరకు చేరిందా లేదా. బొక్కను ఆస్టియోమైలిటిస్ అంటారు. ఆస్టియోమైలిటిస్ తర్వాత మళ్ళీ అక్కడ సెప్సిస్ అంటాం. సెప్సిస్ అయి మళ్ళీ అది పైనకు పాకడము, తొందరగా మళ్ళీ మోకాల కింద కాలు తీసేయడం ఇలాంటివి కూడా జరుగుతాయి. సో కాళ్ళల్లో నల్లబడ్డం అనేది కూడా చూస్తుంటాము. నల్లబడితే గ్యాంగ్రీన్ అంటాం, దీన్నే డెడేరియాస్, డెడ్ అయిపోయింది అంటాం. సో ఆ ఫింగర్స్ మనం ఖచ్చితంగా తీసేయాలి, లేకపోతే పైన అది కూడా పాకుతూ వెళ్తుంది. సో ఇలాంటి ఫింగర్స్ తీసేయడము, కాళ్ళు పోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనం స్టార్టింగ్ నుండే షుగర్ టెస్ట్లు చేసుకోవడము, నరాల పరీక్షలు చూసుకోవడము, రక్త సరఫరా చూసుకోవడం కాళ్ళల్లో, తర్వాత రెగ్యులర్ వాకింగ్, యోగా చేస్తూ షుగర్ నియంత్రణ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మనం మామిడి పనులు తిన్నాము, ఒక 2 మామిడి పనులు తిన్నాము, ఒక 10 మినిట్స్ ఆనందంగా ఉంటుంది, కానీ దాని ఎఫెక్ట్ ఒక 5-6 మంత్స్ ఉంటుందండి బాడీలో. సో మీరు ఇమ్మీడియట్గా రాకపోవచ్చు దాని ఎఫెక్ట్, కొద్ది లేట్గా కూడా రావచ్చు. కొంతమంది 2 మామిడి పనులు తిన్నారనుకోండి, 3 రోజుల తర్వాత గడ్డలతో కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఇన్ఫెక్షన్స్, క్రానిక్ ఇన్ఫెక్షన్స్, అక్యూట్ ఇన్ఫెక్షన్స్, తర్వాత రికరెంట్ ఇన్ఫెక్షన్స్, అంటే మళ్ళీ మళ్ళీ రావడము, ఇప్పుడే తొందరగా రావడము ఇన్ఫెక్షన్, మళ్ళీ తగ్గకపోయి ఎక్కువ రోజులు తీసుకోవడం తగ్గడానికి, తర్వాత మనకు ఈ గడ్డలు అవ్వడము, ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకొని షుగర్ కంట్రోల్ పెట్టుకుంటే మళ్ళీ మంచిగా అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఒక్కటే గుర్తుపెట్టుకోండి, రోగ నిరోధక శక్తి షుగర్ పేషెంట్స్లో తక్కువగా ఉంటుందండి. ఎందుకంటే ఫైటింగ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మూమెంట్ కానీ వాటి యాక్టివిటీ కానీ నార్మల్ పర్సన్స్ కన్నా తక్కువగా ఉంటుంది. సో విటమిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు తక్కువ మందులు ఉన్నాయనుకోండి, మల్టీ విటమిన్స్ ఖచ్చితంగా రాపించుకోండి, లేకపోతే నరాల విటమిన్స్ అన్న కంపల్సరీగా రాపించుకోండి. తర్వాత ఎనర్జీ కోసం బలం పౌడర్లు ఉంటాయి షుగర్ పేషెంట్స్కి, ఏదైతే ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి, కొద్ది మాంసం పెరుగుతుంది, కొవ్వు కరిగిస్తుంది, తర్వాత ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ చేస్తుంది. తర్వాత నిమ్మరసము, మజ్జీరసం చాలా ఇంపార్టెంట్ షుగర్ పేషెంట్స్కి. తర్వాత మనకు కొబ్బరి నీళ్ళు, కూల్ డ్రింక్స్, చెరుకు రసం లాంటివి అవాయిడ్ చేయాలి. ఒకటి మనకు కాంప్లికేషన్స్ రావద్దు అంటే మనకు ఒక డాక్టర్ని పట్టుకొని, దానికి సంబంధించిన స్పెషలిస్ట్ ఒకరిని పట్టుకొని రెగ్యులర్గా 1-2 నెలలకు ఒకసారి చూపెట్టుకుంటూ మనకు నెక్స్ట్ టైం ఏం పరీక్షలు ఉన్నాయి, ఈసారి ఏం పరీక్షలు ఉన్నాయి, లేకపోతే ఒకటేసారి యాన్యువల్ చెకప్ అంతా చేసుకొని మనం ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకోవాలి. మనకు నరాల ప్రాబ్లం ఉంది, ఒక 2nd స్టేజ్ వరకు మనకు ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కొద్ది లేట్ స్టేజ్లో మాత్రం కొద్దిగా ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో మనకు నరాల ప్రాబ్లం స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, అప్పుడే మనకు ఏదైనా ఆల్కహాల్ హ్యాబిట్ ఉంది, ఆల్కహాల్ ఖచ్చితంగా నియంత్రణ చేసుకోవాలి. దాంతో కూడా నరాలు డబుల్ అవుతాయి. మనకి డయాబెటీస్ ఒక రిస్క్ ఫ్యాక్టరు, మళ్ళీ ఆల్కహాల్ ఒక రిస్క్ ఫ్యాక్టరు, థైరాయిడ్ ఒక రిస్క్ ఫ్యాక్టరు, తర్వాత బాడీలో రక్తం తగ్గడము, తర్వాత B12 డెఫిషియన్సీ, విటమిన్ D3 డెఫిషియన్సీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండి, ఇవన్నిటి వల్ల కూడా మనకు నరాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా, అంటే మనకు అంగస్తంభన తగ్గడం కూడా షుగర్ లక్షణమే. అది కూడా ఒక 30% మగవాళ్ళలో అంగస్తంభన ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి డయాబెటీస్ వల్ల. సో మనకేందంటే ఇవి మళ్ళీ అవి రివర్సిబుల్ కూడా, అంటే మంచిగా అయ్యే అవకాశం కూడా ఉంది ప్రాబ్లం వచ్చినా కానీ. సో వీళ్ళకి ఏంటంటే మెడికేషన్ వాడడమే కాకుండా దేనివల్ల ప్రాబ్లం వస్తుంది అనేది కూడా మనం చూసుకొని, నరాల పరీక్షలు చేసుకొని, తర్వాత డయాబెటీస్ బాగా కంట్రోల్లో పెట్టుకొని మనకు డెఫినెట్గా తేడా ఉంటుంది. మనకు డయాబెటీస్ వంశపారంపర్యం కాబట్టి మనకు ఎవరికైతే ఈ షుగర్ రాకుండా ముందే జాగ్రత్తలు పడ్డాం, ఈ ఎడ్యుకేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, మా ఫాదర్ మదర్ ఇద్దరికి ఉంది డయాబెటీస్, సో నాకు వచ్చే అవకాశాలు ఎక్కువ. సో మనకు స్టార్టింగ్ నుండే మనము షుగర్ వచ్చిన తర్వాత చేసేటి ముందటి నుండే చేయడం, వాకింగ్, యోగా, రెగ్యులర్ చెకప్స్, తర్వాత ఆహార నియమాలు, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసి యాక్టివ్ లైఫ్ స్టార్ట్ చేస్తూ ఉంటే డెఫినెట్గా షుగర్ పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కాంప్లికేషన్స్ గురించి ఇంతగానం మొత్తం డిస్కస్ చేసినాం కదా, అంటే మనకు ప్రతి ఒక్క అవయవం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది షుగర్ వల్ల. మనకు పంటి మీద ఎఫెక్ట్, కంటి మీద ఎఫెక్ట్, ప్రతి దాని మీద ఎఫెక్ట్ అంటున్నాము. సో మనకు ఒక్కటే, షుగర్ రాకుండా జాగ్రత్త పడండి. బార్డర్ లైన్ స్టేజ్లో దొరికినా కానీ ఫర్దర్లో షుగర్ రాకుండా మీరు పోస్ట్పోన్ చేసుకుంటూ కాపాడుకోండి, శారీరక శ్రమ పెంచండి, జంక్ ఫుడ్స్ తగ్గియండి, రెగ్యులర్ వాకింగ్, యోగా చేసుకోండి. ఈ షుగరే రాకుండా మీరు కాపాడుకోవడమే బెటర్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్.

0: సెంటర్.
1: చక్కెర వ్యాధి పైకి కనిపించకుండా ప్రాణాలు కబలించే సునామీ.
0: దీన్ని నియంత్రించుకోకపోయినా, ఆహార నియమాలు పాటించకపోయినా ఇది ప్రాణాంతకమే. అంతేకాదు
1: మన శరీరంలోని ఇతర అవయవాలను ప్రభావితం చేస్తూ ఆ అవయవాల పనితీరును మెల్లిగా దెబ్బతీస్తుంది ఈ చక్కెర వ్యాధి. షుగర్ వ్యాధి నివారణకు సంప్రదించాల్సిన చిరునామా
0: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
1: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఇంతవరకు మీరు అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విన్నాం కొన్ని ప్రకటనలు.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
4: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
5: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
4: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: टेलीलॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్, నిజామాబాద్.
4: హ్యాపీ యానివర్సరీ డియర్.
5: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
4: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
5: ఏమీ కాలేదనే కదా నా బాధ.
4: అంటే
5: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
4: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
5: సంప్రదించండి.
4: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
5: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 08462253344.
6: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
7: ప్రకటనలు విన్నారు. మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ప్రభాతలహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ప్రాయోజిత కార్యక్రమాల వివరాలు, శ్రోతలకు గమనిక. ఈ నెల 19వ తేదీ అంటే రేపుదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కంటి ఇంజెక్షన్ ఎప్పుడు ఎందుకు ఇస్తారు, దాని గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలను అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక. రేపుదయం 7:58 మెడికోర్ హాస్పిటల్ హైదరాబాద్ రోడ్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం, మూర్ఛ వ్యాధి గురించి ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ మోసిన్ గారు తగిన సలహాలను అందిస్తారు. గమనిక విన్నారు.

అలాగే రేపు ఉదయం 8:30 సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో థైరాయిడ్, షుగర్, అధిక బరువు, ఉబకాయం గురించి ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు తగిన సలహాలను అందిస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక పాట, జుమాంది నాదం సినిమా నుండి.

నెల 19వ తేదీ మంగళవారం. ఈ నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అన్ని రకాల దంతాలు చిగుళ్ల సమస్యల నివారణ గురించి దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కొండ అమర్నాథ్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 20వ తేదీ బుధవారం ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

0: శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 21వ తేదీ గురువారం ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆత్మహత్య ఆలోచనలు రావటం, మత్తు పదార్థాలకు బానిస కావటం, ఇంకా అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఏ విశాల్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 21వ తేదీ గురువారం ఉదయం 8:00 వేదాంశ్ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రభాతలహరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి. సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో యూరాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారి సలహాలు సూచనలు. క్షమించాలి, బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారి సలహాలు సూచనలు వింటారు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. బృందావన్ హాస్పిటల్
2: సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, గర్భసంధి సంబంధిత వ్యాధుల ఆపరేషన్లు,
1: అలాగే నెలసరి ఆగిపోయిన సమయంలో ఎదురయ్యే సమస్యలకు నాణ్యమైన, నమ్మకమైన వైద్యాన్ని అందిస్తూ
2: ట్యూబెక్టమీ ఆపరేషన్ తర్వాత తిరిగి సంతానం పొందే అవకాశాలను కూడా కల్పిస్తోంది బృందావన్ హాస్పిటల్.
1: సంప్రదించండి డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు,
2: బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: ఫోన్ 233-444.
3: ఇక వినండి, సంతానలేమికి కారణాలు, సంతానం కోసం భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ధారావాహిక 35వ భాగం.

0: హలో
1: హలో భారతి,
0: చెప్పండి.
1: ఏంటి ఇందాక ఫోన్ తీయలేదు?
0: ఆ ఫోన్ ఏమో బెడ్రూమ్లో ఛార్జింగ్ పెట్టాను. వంట చేస్తున్నాను.
1: వంట చేస్తున్నావా? నువ్వు చేయడం ఏంటి?
0: అమ్మ చేశారు పొద్దుట. ఇప్పుడు కొంచెం రైస్ పెట్టుకున్నాను వేడిగా తిందామని అంతే.
1: సరే సరే.
0: మీరు ఎప్పుడు వస్తున్నారు?
1: నేను వస్తాను, కానీ ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది?
0: బాగుందండి.
1: ఫ్రీగా ఉన్నావా?
0: బాగానే ఉన్నాను.
1: షూర్?
0: షూర్గా చెప్తున్నాను. మీరు ఎప్పుడు వస్తారు?
1: ఏం లేదు, నిజానికి మనం చెకప్కి వెళ్ళాలి కదా.
0: అవునండి, ఈ ఫంక్షన్స్కి తిరుగుతూ మర్చిపోయాను. మీరు వస్తున్నారా ఈరోజు?
1: అదే, రావటం వీలు కావట్లేదు. మరి ఎలా అని ఆలోచిస్తూ కాల్ చేశాను భారతి. పని చేస్తావా? వెళ్ళగలుగుతావా నువ్వు హాస్పిటల్ చెకప్?
0: మేడం 10 డేస్కి రమ్మన్నారు. ఆల్రెడీ నిన్నటికే 10 డేస్ అయిపోయినట్టుంది. అవునండి. ఒక పని చేస్తాను, ఈరోజు సాయంత్రం లేదంటే రేపు పొద్దునైనా వెళ్ళొస్తానండి.
1: వెళ్తావు కదా?
0: వెళ్తాను.
1: ఆ
0: షూర్గా వెళ్తా. షూర్ అండి.
1: అది కాదు భారతి, నువ్వు వెళ్తాను అంటే నేను ఒక 2 రోజులు ఇక్కడే ఉండి వద్దామని ఆలోచనతో అడుగుతున్నాను.
0: 2 రోజులు పడుతుందా?
1: రేపటికి అయిపోవచ్చు. ఒకవేళ కాకపోతే మళ్ళీ అక్కడ దాకా వచ్చి రావటం ఎందుకా అని.
0: ఒక పని చేయండి, మీరు రేపు వచ్చేసాక రేపు సాయంత్రం వెళ్దామా మేడం దగ్గరికి?
1: నేను వస్తే తప్పకుండా వెళ్దాం భారతి. నేను వచ్చేది గ్యారంటీ లేదు కాబట్టి నువ్వు వెళ్ళగలవా అని అడుగుతున్నాను.
0: వెళ్తాను.
1: నువ్వు వెళ్తానంటే మరి నేను పని చూసుకొని వస్తాను భారతి.
0: సరే అండి, పర్లేదు, నేను వెళ్తాను. మెల్లిగా
1: వెళ్తావా? తప్పకుండా
0: వెళ్తానండి. మీరు త్వరగా వచ్చే ప్రయత్నం చేస్తారా?
1: నా వంతు ప్రయత్నం చేస్తాను భారతి. నా గురించి నువ్వు కంగారు పడకు, బెంగ పెట్టుకోకు.
0: సరే అండి.
1: ఆరోగ్యం ముఖ్యం.
0: చెప్పడం మర్చిపోయాను, రేపు మామయ్య వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ కూడా ఉంది. మీరు కూడా వస్తే బాగుంటుందేమో అని అనుకున్నాను.
1: ఫంక్షన్కి వెళ్ళడం అవసరమా?
0: ఫంక్షన్ అంటే అందరూ వస్తారు కదా, బాగుంటుంది.
1: వస్తారు, వెళ్ళాల్సిందే. కానీ ఈ సమయంలో ఈ సందర్భంలో నువ్వు బయట తిరగటం అవసరమా? అది కాదు కదా.
0: నేను బాగానే ఉన్నాను.
1: ఆరోగ్యం ముఖ్యం, ముందు అది ఆలోచించుకో. ఒట్టి మనిషి కాదు కాబట్టి.
0: సరే సరే, నేను అత్తయ్య పిలుస్తున్నారు. సరే, నేను వెళ్తున్నానులేండి.
1: ఎక్కడికి?
0: అత్తయ్య పిలుస్తున్నారండి, వెళ్తున్నాను. సరేనా, బాయ్ బాయ్.
1: హాస్పిటల్ వెళ్తావా లేదా రేపు?
0: వెళ్తాను.
1: వెళ్తావు కదా?
0: వెళ్తాను. బాయ్.
1: జాగ్రత్త మరి.
0: సరే అండి.
1: ఓకే. అమ్మయ్యా, భారతి హాస్పిటల్ వెళ్తానంది. సో నేను ఉన్న పొలంగా ఇంటికి వెళ్ళే అవసరం లేదన్నమాట. ఒక 2 రోజులు ఉండి నెమ్మదిగా వెళ్తాను. ఈలోపు భారతి వెళ్ళి చెకప్ చేయించుకొని వచ్చేస్తుంది. వెళ్ళాక నేను కూడా కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు ఇంటి దగ్గర. సరే. భారతి,
0: వస్తున్నా. అరే, మీరు వచ్చేసారా?
1: వచ్చేసాను.
0: మీరు ఇంకా నిన్నే వస్తారేమో అనుకున్నాను.
1: నేను వద్దామని అనుకున్నాను, కాకపోతే నువ్వు హాస్పిటల్ వెళ్ళావు కదా, చూయించుకున్నావు కదా అని నేను.
0: అయ్యో, అది హాస్పిటల్కి వెళ్ళలేదండి.
1: ఏం మాట్లాడుతున్నావు? హాస్పిటల్ వెళ్ళమని చెప్పానా ఫోన్లో?
0: చెప్పారు.
1: మరి
0: వెళ్దామనుకున్నాను. అదే చెప్పాను కదా, మామయ్య వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందని. అక్కడికి వెళ్ళాము, పిన్ని వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఇంటికి కూడా రమ్మంటే.
1: అది కాదు భారతి, హాస్పిటల్ వెళ్ళమని చెప్పాను కదా నేను.
0: వెళ్ళమన్నారండి.
1: తమాషాగా ఉందా ఏంటి?
0: లేదు, నేను వెళ్దామని అనుకున్నాను.
1: ఆరోగ్యం ఎలా ఉంది? నార్మల్గా
0: ఉన్నా? బాగానే ఉందండి. పర్లేదు, అంటే మేడం 10 డేస్కి రమ్మన్నారు.
1: దాచిపెట్టక్కర్లేదు, నువ్వు ఉన్నది చెప్పు. బాగుందా ఇప్పుడు?
0: బాగానే ఉందండి.
1: ఫ్రీగా ఉన్నావా? హాస్పిటల్ వెళ్దాం పద, వెళ్దాం పద. నేను రెడీ కాని ఇప్పుడు ఉన్న పలంగా నీతో పాటు హాస్పిటల్కి వస్తాను. వెళ్ళి మేడంగానే కలుద్దాం. అది కాదు భారతి, నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు.
0: అయ్యో, నేను బాగానే ఉన్నానండి. ఫంక్షన్ అంటే హ్యాపీగా అనిపిస్తుంది, అందరూ వస్తారు.
1: ఫంక్షన్ ఇక్కడ ఆ ఫంక్షన్ ముఖ్యం కాదు, నీ ఆరోగ్యం ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్ నాకు.
0: హెల్తీగానే ఉన్నాను కదా అని
1: చేస్తున్నాను. మరి మొన్న నాకు చెప్పాల్సింది, నేను మొన్న వచ్చామని కదా.
0: ఇప్పుడు ఏం కాదులేండి, వెళ్దాం మేడం దగ్గరికి వెళ్ళి కలుసుకుంటాం.
1: కాదు భారతి, నీ ఆరోగ్యం నీ చేతుల్లో లేదు, నువ్వు తీసుకున్న జాగ్రత్తలో ఉంటుంది. సరే వెళ్దాం పద.
0: వస్తాను ఒక రెండు నిమిషాలు.
1: రెడీగా. గుడ్ మార్నింగ్ మేడం.
2: గుడ్ మార్నింగ్ వర్ధన్ గారు.
0: గుడ్ మార్నింగ్ మేడం.
2: భారతి ఎట్లా ఉన్నావు నానా, కదలికలు అవి మంచిగా ఉన్నాయా?
1: మేడం ఒక మాట చెప్పాలి, మొన్న నేను ఊరెళ్ళాను అనుకోకుండా అక్కడ వారం రోజులు ఉండాల్సి వచ్చింది.
2: ఓకే.
1: భారతికి ఫోన్ చేసి చెప్పాను మిమ్మల్ని కన్సల్ట్ అవ్వమని. తను కూడా వెళ్తాను అని సంతోషంగా ఒప్పుకుంది. వెళ్ళిందేమో అనుకున్నాను, కానీ మధ్యలో కాలం కొంచెం టైం గడిచిపోయింది మేడం.
2: వారం డిలే అయింది కదా భారతి, అదే డేట్ చూస్తున్నా.
0: వారం కాదు మేడం, మీరు 10 డేస్ కి రమ్మన్నారు,
2: 2 వీక్స్ కి వచ్చినావు.
0: 2 వీక్స్ అయింది.
2: ఇంకా నిజంగా చెప్పాలి,
1: తను ఏమనుకుంటుందో తెలియట్లేదు మేడం. తనకు నచ్చినట్టుగా చేస్తుంది, ఫంక్షన్ కి వెళ్ళిందంట.
2: అదే అదే,
1: ఆరోగ్యం పక్కన పెట్టి కన్సల్టేషన్ పక్కన పెట్టి ఫంక్షన్ కి వెళ్ళింది.
2: చెక్ చేస్తాను. బీపీ చెక్ చేయించుకున్నావా భారతి?
0: చేశారు మేడం.
2: అమ్మా నిఖిత ఒకసారి మళ్ళీ బీపీ చెక్ చేయమ్మా భారతికి. భారతి కొద్దిగా బీపీ చెక్ చేయించుకొని రండి.
1: అలాగే మేడం.

0: ఓకే భారతి, బీపీ రీడింగ్ అది చూశాను నేను. ఒకసారి స్కాన్ చేద్దాం మనము. స్కాన్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఒక్కసారి బీపీ చెక్ చేస్తాను నాన్న, సరేనా? ఓకేనా?
1: ఓకే మేడం.
0: పడుకోండి స్కాన్ బెడ్ మీద. బాగానే ఉంది భారతి. ఇప్పుడు యాక్చువల్లీ మీకు 32 వారాలమ్మ. 32 వారాలకి మనకి బరువు 2 కిలోలు ఉండాలి. 1.7 కిలోలు వస్తుంది దాదాపు, అంటే 1.75 కేజీ, దాదాపు ఒక 1/2 కిలో అట్లా 250 to 300 grams. కొంచెం డెఫిసిట్ చూపిస్తుంది, రక్త సరఫరా అది పర్వాలేదు. స్కాన్ అదంతా బాగానే ఉంది భారతి. మళ్ళీ ఒక్కసారి నేను బీపీ చెక్ చేస్తాను నేను.
1: ఇప్పుడు చేశారు మేడం,
0: స్టాఫ్ చేశారు కదా, నేను కూడా ఒకసారి చూస్తాను భారతి. రండి అమ్మ, నా పక్కకి కూర్చోండి. స్టూల్ మీద ఇక్కడ చెయ్యి ఇలా టేబుల్ మీద పెట్టండి భారతి. ప్రశాంతంగా ఉండండి. కదలికలు బాగున్నాయా భారతి?
1: బాగానే ఉంది మేడం.
0: అవునా? ఫంక్షన్లో ఏమేమి తిన్నావు? పొయ్యి
1: అది అంటే అందరూ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ టైం కదా మేడం, అందరూ కలుస్తారు, హ్యాపీగా ఉంటుంది. ఈయన కూడా ఇంట్లో లేరు కదా, బోర్ కొడుతుంది కదా అని
0: చేంజ్ అని వెళ్ళినట్టు
1: వెళ్ళాను మేడం.
0: ఓకే, చెయ్యి ప్రశాంతంగా ఇలా పెట్టినానా?
1: ఓకే,
0: ఇదిగో కడుతున్నాను. కొద్దిగా నేను నొక్కినప్పుడు కొద్దిగా పట్టేసినట్టు ఉంటుంది, కానీ భయపడకండి, రిలాక్స్గా ఉండండి. ఓకేనా? రైట్, భయపడాల్సిందేం లేదు వర్తన్ గారు. కాకపోతే ఏంటంటే, బీపీ 2 సార్లు బ్లడ్ ప్రెషర్ చెక్ చేశాం కదా భారతికి, ఫస్ట్ రీడింగ్ కూడా 140/90 ఉన్నది. ఇప్పుడు నేను చెక్ చేసినా కూడా 140/95 వస్తుంది ఇంచుమించుగా రీడింగ్. అండ్ బీపీ మాత్రలు వేసుకుంటున్నావా భారతి? రోజు బీపీ చెక్ చేసుకుంటున్నావా? అంతకుముందు చక్కగా పుస్తకం తీసుకొచ్చి చూపించావు, ఇప్పుడు ఏమైంది? పుస్తకంలో ఒక వారం రోజులు బీపీ రీడింగ్ ఏముంది, మిగతా రోజులు ఏమైందిరా తల్లి?
1: ఈయన ఉన్నప్పుడు రోజు చెక్ చేశారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు మీరు 1 వీక్కి మెడిసిన్ ఇచ్చి 10 డేస్కి రమ్మన్నారు కదా, ఎలాగో 10 డేస్కి వస్తాం కదా అని చెప్పేసి నేను 10 డేస్కే టాబ్లెట్స్ తీసుకున్నాను మేడం. ఆ తర్వాత ఈయనేమో ఊరెళ్ళారు, ఆ 10 డేస్ తర్వాత నేను వేసుకోలేదు
2: మేడం. నిర్వాహకం
0: యాక్చువల్లీ వారం రోజుల నుంచి బీపీ మాత్రల మీద లేదు, మళ్ళీ వాపులు స్టార్ట్ అయినాయి, మళ్ళీ బీపీ 2-3 టైమ్స్ చెక్ చేశాము, నేను కూడా చెక్ చేశాను, బీపీ కొంచెం హై ఉన్నది భారతి. సో ఒక పని చేద్దాం వర్ధన్ గారు, మనము నేను ఫిజిషియన్తో ఫోన్ చేసి చెప్తాను, మాట్లాడతాను. ముందు భారతిని అక్కడికి తీసుకువెళ్ళండి. తీసుకువెళ్ళిన తర్వాత వారం రోజుల నుంచి బీపీ మాత్రలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకోవట్లేదని ఖచ్చితంగా చెప్పండి. అండ్ నేను చూసిన బీపీ రీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి డాక్టర్ గారికి చూపించండి. చూపించి ఆయన ఏం మెడిసిన్స్ రాస్తారు ఏంటనేది నాకు చెప్పండి. ఈరోజే కంపల్సరీ ఇప్పుడే వెళ్ళి చూపించుకొని నా దగ్గరికి రావాలి. ఓకేనా?
1: బీపీ వెయిట్ ఎందుకు తగ్గిందంటారు?
0: వెయిట్ కూడా వారం రోజుల నుంచి, అంటే ఒక్కటి భారతి, యాక్చువల్లీ ఈ బీపీ ఫ్లక్చువేషన్స్ వల్ల మనకి ఆల్రెడీ ఒక్కసారి బ్లడ్ ప్రెషర్ అనేది డయాగ్నోజ్ అయ్యి మనం టాబ్లెట్స్ స్టార్ట్ చేశాము, వారం రోజుల నుంచి మందులు లేవు, మళ్ళీ బీపీ రైజ్ అవుతుంది, ఆ ఎఫెక్ట్ కూడా కొంత ఉండి ఉండవచ్చు భారతి. టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మనం ఒక పని చేద్దాము. నేను డాక్టర్ గారితో మాట్లాడతాను, ఫిజిషియన్తో. ఆ డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను నేను. మీరు ఖచ్చితంగా ఇప్పుడే భారతిని తీసుకొని వెళ్ళి ఆయన ఏం ప్రిస్క్రైబ్ చేశారు, ఏంటి, ఏం మాట్లాడారు, ఆయన ప్రిస్క్రిప్షన్ తీసుకొని నా దగ్గరికి వచ్చి చూపించుకొని మీరు ఇంటికి వెళ్ళాలి.
2: అలాగే మేడం.
0: ఓకేనా? రైట్.
3: సంతాన లేమికి కారణాలు, సంతానం కోసం భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. ధారావాహిక 35వ భాగం విన్నారు. ఈ కార్యక్రమ తరువాయి భాగం వచ్చే సోమవారం ఇదే సమయానికి వినవచ్చు.
4: బృందావన్ హాస్పిటల్.
5: పెళ్ళై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా?
4: ఇప్పుడు ఆ అవసరమే లేదిక. డాక్టర్ బి ఉషా నవీన్ గారి నేతృత్వంలో సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన ప్రత్యేక వైద్య విభాగం ప్రత్యేక చికిత్సలను అందిస్తోంది. సంతాన సాఫల్యత కొరకు మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి ఉషా నవీన్ ప్రసూతి వైద్య నిపుణురాలు,
5: బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్, నిజామాబాద్.
4: ఫోన్ 233-444. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: ఇంతవరకు మీరు
2: బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారి కార్యక్రమం విన్నారు.

ఇంతటితో ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం.

0: Prime Minister Modi has invited Swedish companies to enhance their presence in India under initiatives such as Make in India, National Green Hydrogen Mission and National Critical Mineral Mission. During an interaction with select Swedish CEOs in Gothenburg, Mr. Modi made a strong pitch to Swedish companies to enhance their presence in India in manufacturing, green hydrogen mission, clean energy and other sectors. The discussions also focused on strengthening cooperation in resilient supply chains, green transition, sustainable mobility, life sciences and digital technologies. Highlighting India's rapid economic transformation, Mr. Modi mentioned about strong domestic demand, digital public infrastructure, manufacturing expansion and next generation infrastructure development in India.
1: Vodafone, Ericsson, Nokia, Orange जैसी कंपनियों का भारत में विशाल अनुभव है. भारत 5G से 6G ट्रांजिशन, AI enabled networks, secure connectivity और डिजिटल इंक्लूजन में बड़ा पार्टनर बन सकता है.
0: The Ministry of External Affairs has said that business leaders and CEOs who met Prime Minister Narendra Modi in Sweden expressed strong interest in India and appreciated the country's transformation driven by sustained economic reforms over the past several years. Addressing reporters after the European Roundtable Industry Meeting, MEA Secretary West C.B. George said that CEOs and senior industry leaders highlighted the significant changes they have witnessed in India in recent years,
2: which was attended by a large number of key companies in Europe. I would like to highlight that in his meetings today with the CEOs and other senior leaders from the business, they all highlighted about their interest. You know, they have been observing India for last few years. They have been investing in India for last few years. What they have seen is a complete transformation in India in the last few years. They emphasize that.
0: In the fourth leg of his visit, the Prime Minister will reach Norway today for the third Indian-Nordic summit and bilateral engagements. This will mark the first prime ministerial visit from India to Norway in 43 years. Mr. Modi will call on King Harald V and Queen Sonia and hold bilateral talks with Prime Minister Jonas Gahr Støre. Mr. Modi will also address the Indian-Norway Business and Research Summit along with the Norwegian Prime Minister. The visit will provide an opportunity to review the progress made in Indian-Norway relations and explore avenues to further strengthen them. Congress leader V.D. Satheesan will be sworn in as Chief Minister of Keralam today. Keralam Governor Rajendra Vishwanath Arlekar will administer him oath of office and secrecy at a function in Thiruvananthapuram this morning. The Chief Minister-designate unveiled a 21-member UDF cabinet last evening ahead of today's swearing-in ceremony. More from our correspondent.
3: The Congress-led UDF ministry is being sworn in today in Kerala after a gap of 10 years. The Chief Minister and 20 other ministers will take oath at a function organized at Central Stadium, Thiruvananthapuram. 16 members of the new ministry, including Chief Minister V.D. Satheesan, are becoming ministers for the first time. UDF workers in large numbers have been arriving in the state capital since yesterday afternoon to witness the swearing-in ceremony. Senior leaders, including Congress President Malik Gargan Karge, leader of the opposition in Lok Sabha, Rahul Gandhi, the chief ministers of Karnataka, Himachal Pradesh and Telangana, outgoing chief minister Pinarayi Vijayan and BJP state president Rajiv Chandrasekharan are expected to attend the ceremony today. Nidhi M. Palluruthi, Akashwani News, Thiruvananthapuram.
0: This is Akashwani giving you the news. For quick news updates round the clock, follow us on our X handle at AIR News Alerts. And for details of stories and more, log on to our website www.newsonair.gov.in and download News on AIR app. Union Home Minister Amit Shah arrived in Raipur last evening on a two-day visit to Chhattisgarh. During his visit to the state, Mr. Shah will participate in several programs in Raipur and Bastar. A report from our correspondent.
4: On the first day of his visit to Chhattisgarh, Union Home Minister Amit Shah will flag off new vehicles under the Emergency Response Service Dial 112 in Raipur this morning. Later, he will travel to Bastar and inaugurate a public convenience center at Netanar village in the district. The center is aimed at providing easier access to government and digital services for people living in remote areas. Thereafter, Mr. Shah will reach Jagdalpur and pay tribute to Martyrs at Amar Vatika. In the afternoon, he will interact at Badal Academy in Jagdalpur with families of martyrs, security personnel, people affected by Naxal violence and representatives of various local communities. In the evening, he will also attend the Bastar Ke Sang folk cultural program. This is Mr. Shah's first visit to the state after Chhattisgarh was declared Naxal free. Vikalp Shukla, Akashwani News, Raipur.
0: The trail of the NEET paper leak case has now reportedly extended from Latur to Nanded in Maharashtra. A parent has been accused of purchasing the leaked question paper for 5 lakh rupees for his daughter. A CBI team questioned the individual yesterday and has summoned him to appear before the agency's Pune office tomorrow for further investigation. Meanwhile, in the same case, the Delhi Rows Avenue Court has remanded Pune-based accused Manisha Mandhare to 14 days of CBI custody. According to the agency, Mandhare was a key conspirator in the leak of the NEET biology examination paper. The India Meteorological Department has said that the southwest monsoon is likely to set in over Kerala on 26th of this month, 6 days ahead of its normal date of 1st of June. Our correspondent reports that conditions are favourable for the southwest monsoon to advance into more parts of the southeast Arabian Sea, Bay of Bengal, Andaman Islands and Andaman Sea over the next 2 to 3 days.
5: IMD said Andaman and Nicobar Islands, Arunachal Pradesh, Assam, Meghalaya, coastal Karnataka, Keralam and Mahe are likely to experience heavy rainfall today. The Met Department said that Lakshadweep, Nagaland, Manipur, Mizoram and Tripura, South Interior Karnataka, Tamil Nadu, Puducherry and Karaikal are also likely to witness similar conditions. Meanwhile, the Weather Department forecast a heat wave to severe heat wave conditions over West Uttar Pradesh today. Heat wave conditions are very likely at isolated places over East Uttar Pradesh, Haryana, Chandigarh, Delhi, Madhya Pradesh, Marathwada, Punjab, Rajasthan, Telangana and Vidarbha today. According to IMD, a gradual rise in maximum temperatures by 3 to 5 degrees Celsius is expected over many parts of Northwest India during the next 3 to 4 days. Aman Yadav, Akashwani News, Delhi.
0: In our bilingual live phone-in program Public Speak, today we will bring you an insightful discussion on the ongoing Phase 1 of Census 2027, the House Listing and Housing Census. V.A. Varade, Deputy Registrar General in the Office of the Registrar General and Census Commissioner of India, Ministry of Home Affairs, will be in our studio to answer listeners' queries. To participate, simply dial 011-233-1444 from 9:30 p.m. onwards tonight. Alternatively, you can send your queries via WhatsApp to 9289094044 or post your questions on X using the hashtag AskAIR. On to sports. In IPL cricket, Delhi Capitals defeated Rajasthan Royals by 5 wickets at Arun Jaitley Stadium, Delhi last night. Chasing a target of 194 runs set by Rajasthan Royals, Delhi Capitals scored 197 for 5 in 19.2 overs. KL Rahul was the top scorer with 56 runs. For Delhi Capitals, Mitchell Starc took 4 wickets, which was later adjudged player of the match. And now for a look at today's newspapers, it's over to Neera Arakul.
6: Thank you, Shagun. Sweden confers its highest honour on PM Narendra Modi. The Royal Order of the Polar Star Degree Commander Grand Cross is Prime Minister Modi's 31st international award, is a top headline in the Pioneer, while the Asian Age headlines trade to chips. India inks 14 Netherlands pacts, lifts ties, Modi jettin, hold talks, adopt strategic partnership roadmap. The Statesman mentions metro to run extra rain train trips to encourage use of public transport. This capacity expansion aims to ensure uninterrupted service and efficient passenger management. UAE nuclear plant attacked by drone, testing Iran truce, writes the Hindustan Times. While the Times of India states drone attack sparks fire at UAE nuclear plant. In an editorial titled Diversification Gains, the Hindu commends India's export performance in April 2020. 2026, underscoring the attempts by the government and industry to diversify in terms of crisis. And finally, the Indian Express writes HPV vaccination sees uptick, 1,100 girls receiving the shot. The figure reflects a slow but steadily accelerating start to one of the country's most important public health drives in recent years in preventing cervical cancer. And with that, it's back to you, Shakun.
0: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi holds bilateral talks with his Swedish counterpart Ulf Kristersson in Gothenburg. India and Sweden decide to elevate their bilateral ties to strategic partnership. Prime Minister Modi invites Swedish companies to enhance their presence in India under Make in India National Green Hydrogen Mission and National Critical Mineral Mission initiatives. Congress leader V.D. Satheeshan to be sworn in as Chief Minister of Keralam today. Southwest monsoon likely to hit Keralam coast on 26th of this month, 6 days ahead of its normal date. And in IPL cricket, Delhi Capitals beat Rajasthan Royals by 5 wickets in Delhi. And with that, we end the morning news. Have a nice day.
7: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:30. ఇప్పుడు వినండి సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో యూరాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారి సలహాలు సూచనలు.
8: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
9: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా కలిలవాడి నిజామాబాద్, సెల్ 8019999990. ప్రతి వారం ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం, దానికి చక్కటి డాక్టర్లు మనకు సలహాలు సూచనలు అందిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు కూడా మరి మూత్రంలో వచ్చేటటువంటి మంట కానీ, మూత్రంలో వచ్చేటటువంటి రక్తం కానీ, లేదంటే ప్రోస్టేట్ గ్లాండ్ యొక్క సమస్యలు కానీ చాలా వస్తూ ఉంటాయి. మరి ఇవి ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి, వీటి లక్షణాలు ఏంటి, వీటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారు. డాక్టర్ గారు నమస్కారం.
10: నమస్కారం
9: డాక్టర్ గారు. జనరల్గా ఈ మూత్రంలో మనం మంట లేదా రక్తం చూస్తూ ఉంటాం, దీనికి కారణం ఏమై ఉంటుందంటారు?
10: అదే, ఈ మూత్రంలో రక్తం అనేది రెండు రకాలుగా ఉండొచ్చు. ఒకటి మైక్రోస్కోపిక్ అండ్ మైక్రోస్కోపిక్ అంటాం మెడికల్ టర్మ్. అంటే ఒకటి కనిపించేది, ఒకటి యూరిన్ టెస్ట్ చేస్తేనే కనిపించేది.
9: ఓకే.
10: ఎలా కనిపిస్తాయి అంటే మనకి యూరిన్ అనేది లైట్ పింక్ కలర్, అంటే గులాబీ రంగులో, లేకపోతే ఎర్రగా, లేకపోతే టీ కలర్లో ఉంటుంది. కనిపించినవి ఎట్లా అంటే మనకి యూరిన్ టెస్ట్ చేసినప్పుడు ఆ యూరిన్లో ఆర్బీసీ కనిపించినాయి, అది మైక్రోస్కోపిక్ అంటాం. ఇందులో రెండు రకాలు ఉంటాయి, ఒకటి పెయిన్ఫుల్ అని పెయిన్లెస్ అని చెప్తాం. అంటే నొప్పి వచ్చే, నొప్పి రాకుండా వచ్చే. ఈ నొప్పి వచ్చే ఏంటంటే మనకు స్టోన్ ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల ఉంటుంది. ఇంకోటి నొప్పి రాకుండా అనేది మనము యూరిన్ పోసేటప్పుడు మనకు ఈ కలర్స్ చెప్పినవి కనిపిస్తాయి. ఇలా ఉన్నప్పుడు అసలు మెయిన్గా నొప్పి రాకుండా మనం నెగ్లెక్ట్ చేస్తాం, ఎందుకంటే మనకు నొప్పి రావట్లేదు కదా, తగ్గిపోతుందిలే అని అనుకుంటాం. కానీ నొప్పి రాకుండా ఉండే యూరిన్ అనేది కొంచెం డేంజర్, ఎందుకంటే ఇవి మనకు ఒక క్యాన్సర్కి అర్లీ సైన్స్ ఉండొచ్చు ఇవి. సో దీనికి ఎవాల్యుయేట్ చేసుకుంటే మంచిది.
9: అంటే ఇప్పుడు మీరు అన్నట్టు స్టోన్స్ ఉన్నప్పుడు యూరిన్లో రక్తం రావచ్చు, స్టోన్స్ లేకపోయినా యూరిన్లో రక్తం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇందులో మనకు నొప్పితో వచ్చేటువంటి సమస్య ఒకటి, నొప్పి లేకుండా వచ్చేటువంటి సమస్య ఒకటి. సో నొప్పి లేకుండా వచ్చే సమస్యతోనే చాలా డేంజర్. సో మరి దీన్ని గుర్తించడం ఎలా అంటారు?
10: ఒకటి మనకు మామూలుగా యూరిన్ పోసేటప్పుడు కొన్నిసార్లు ఫస్ట్ బ్లడ్ వచ్చి తర్వాత యూరిన్ క్లియర్ పోతుంది, ఒక రకమైనది. ఇంకోటి ఏంటంటే మొత్తం యూరిన్ క్లియర్ వచ్చి లాస్ట్లో బ్లీడింగ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే టోటల్గా మొత్తం యూరిన్ అంతా బ్లీడింగే ఉంటుంది. సో దీనికి రకరకాలు. ఒకవేళ ముందు బ్లీడింగ్ వచ్చిందంటే అది మన మూత్రనాళాలలో సంబంధించిన ఇబ్బంది అన్నట్టు, ఒక ఇన్ఫెక్షన్ అనుకోవచ్చు. లేదు ఎండింగ్లో వస్తుంది, యూరిన్ పోసిన తర్వాత వస్తుందంటే అది ప్రోస్టేట్కి సంబంధించిన అనుకోవచ్చు. అక్కడ కాదు మనం యూరిన్ మొత్తంలో వస్తుంది అనుకుంటే అది మనం ఏదన్నా మూత్ర సంచిలో క్యాన్సర్ కానీ కిడ్నీలో క్యాన్సర్ ఉన్నా అవి లక్షణాలు ఉండొచ్చు. సో ఎప్పుడన్నా బ్లీడింగ్ మనకు కనిపిస్తుంది, అది నొప్పి ఉన్నా లేకపోయినా మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు, ఎందుకంటే అర్లీ స్టేజెస్లో ఒకవేళ క్యాన్సర్ రేరే, బట్ ఒకవేళ అర్లీ స్టేజెస్లో ఉంటే మనం కొంచెం అర్లీ మేనేజ్మెంట్ ఉంటుంది, లేదంటే హయ్యర్ స్టేజెస్కి వెళ్తే మరి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి.
9: బాగుంది డాక్టర్ గారు. అయితే ఇప్పుడు మనకు సమస్య ఎట్లా వస్తుంది అనేది తెలిసిపోయింది, మరి దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటారు?
10: ఇప్పుడు యూరిన్లో బ్లీడింగ్ వచ్చింది ఒక పేషెంట్కి, ఇప్పుడు మనకు అది ఎక్కడి నుంచి వస్తుందని తెలుసుకోవాలంటే మనం ఒకటి స్కానింగ్, అల్ట్రాసౌండ్, ఇంకోటి సిస్టోస్కోపీ, ఇంకోటి సిటీ చేయాల్సి వస్తుంది. దీనివల్ల మనకు స్టోన్ వల్ల ఆర్ మనకు క్యాన్సర్ ఉందని తెలుస్తుంది. సో దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ చేయటం. స్టోన్ పరంగా అయితే స్టోన్ని మనం మెడిసినో లేకపోతే బ్లాస్టో, క్యాన్సర్ పరంగా అయితే ఇక క్యాన్సర్ సంబంధించింది మనం ట్రీట్మెంట్ చేయొచ్చు, అది తీసేయడమో లేకపోతే ఎట్లానే చేయొచ్చు అట్లా. సో ఇవి టెస్ట్లు చేయించుకోవాలి.
9: సో ఈ టెస్ట్ల వల్ల మనకి
10: తెలుసు,
9: అది తెలుస్తుంది దానికి ఏ విధమైన ట్రీట్మెంట్ అనేది నిర్ధారిస్తాం. సో ఇప్పుడు మరి ఇంకా జనరల్గా మనం మాట్లాడుకున్నట్టయితే ఇవి మెడిసిన్తో తగ్గేటటువంటి ఎనీ రకాల, అంటే యూరిన్ బిఫోర్ ఆఫ్టర్ మనం అనుకున్నాం కదా, ఇందులో మెడిసిన్తో తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి లేదా శస్త్రచికిత్స చేసే అవసరం పడుతుంది అంటారు?
10: అవును, ఇప్పుడు మామూలుగా స్టోన్ ఇన్ఫెక్షన్ అయితే మనము ట్యాబ్లెట్స్తో అట్లా తగ్గించవచ్చు, కానీ క్యాన్సర్ అలాంటివి ఉంటే అది మనము స్టేజెస్ బట్టి మేనేజ్ చేయాలి. అది మనకు సర్జరీ అవసరం పడుతుందా లేదా మనం సిటీ స్కాన్ అవన్నీ చేసిన తర్వాతనే స్టేజ్ అయిన తర్వాతే మనం చెప్పగలుగుతాం.
9: బాగుంది డాక్టర్ గారు. ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం.
8: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
9: 24 గంటలు అత్యవసర సేవలు,
8: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
9: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
8: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
9: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
8: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
9: సంప్రదించండి
8: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
9: సెల్ 8011999990. ఇప్పుడు ఇక డాక్టర్ గారు, మరి ఈ మధ్య మనం వింటున్నది ఏంటంటే ఈ ప్రోస్టేట్ గ్లాండ్ సమస్యలు అని చెప్పేసి. అసలు ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది, దీని ఫంక్షన్ ఏంది, దీంట్లో ఉత్పన్నమైనటువంటి సమస్యలు ఏంటి?
10: ప్రోస్టేట్ గ్లాండ్ అనేది మగ పురుషులలోనే ఉంటుంది, అది మన మూత్రనాళికి పక్కన ఉంటుంది. జనరల్గా ఒక 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి అది పెరుగుతూ ఉంటుంది, జనరల్గా ఎవరికన్నా పెరుగుతుంది. అలా అని చెప్పి అందరికీ సింప్టమ్స్ అందరికీ లక్షణాలు రావాలని ఏం లేదు, కొందరికే లక్షణాలు వస్తాయి. అది ప్రోస్టేట్ అనేది మన మూత్రనాళికి లోపల పెరుగుతుంది. సో మూత్రనాళికి మనం మూత్రం పోసేటప్పుడు అది అడ్డొస్తుంది. సో మనకి ఎట్లా అంటే అంటే యూరిన్ పోసేటప్పుడు మన స్పీడ్ ఉంటుంది, అది కొంచెం తక్కువ అవుతుంది. ఇంకోటి యూరిన్ మనం కంప్లీట్గా పోయలేము, సో యూరిన్ లోపలే ఉండిపోతుంది మూత్ర సంచిలో, సో ఇన్ఫెక్షన్స్ దానివల్ల ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఒకవేళ మొత్తం బ్లాక్ అయినప్పుడు కొందరు పేషెంట్కి అసలే యూరిన్ పోలేరు, అప్పుడు మనము మూత్రం ట్యూబ్ వేయాల్సి వస్తుంది. యూరిన్ అంతే ఎక్కువ కాలం ఉండడం వల్ల యూరిన్ ఆ మూత్ర సంచిలో ఉండి అది రివర్స్ కిడ్నీకి వెళ్ళి కిడ్నీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఈ మూత్ర సంచి ఇట్లా మొత్తం యూరిన్తో ఉండి ఉండి అది రిలాక్స్ అయిపోతుంది, అంటే అది రిలాక్స్ అయిపోతుంది. సో అప్పుడు బ్లాడర్లో అంత శక్తి ఉండదు.
9: చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. అయితే ఈ ప్రోస్టేట్ గ్రంథి యొక్క ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవటానికి సాధారణంగా ఎట్లాంటి సింప్టమ్స్, లక్షణాలు మనం చూడగలుగుతాం పేషెంట్లో?
10: ఫస్ట్ మెయిన్ అయితే యాక్చువల్లీ పేషెంట్ రాత్రికి పడుకున్న తర్వాత మేల్కొనే వరకు మామూలుగా మనం యూరిన్ ఎంపోరు. ప్రోస్టేట్ ఉన్న వాళ్ళలో మెయిన్ ఫస్ట్ వచ్చేది ఇది, దాన్ని మనం నాక్టూరియా అంటాం, అంటే నైట్లో ఒక్కసారి కన్నా ఎక్కువ యూరిన్ పోతున్న వాళ్ళని అది అదొకటి లక్షణం. ఇంకోటి డైలీ ఒక 2-3 సార్లు పోయాడు కన్నా గంట గంటకి ఎక్కువ పోవడం. మూడోది యూరిన్ స్పీడ్ తగ్గడం. ఇంకోటి యూరిన్ పోసేటప్పుడు కొంచెం డిలే ఉండడం, ఆకుంటా రావడం, ప్లస్ ఇంకా యూరిన్లో ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కాంప్లికేషన్స్ అన్నట్టు. సో ఇవి లక్షణాలు, అర్జెంట్గా యూరిన్ పోవడం, యూరిన్ అప్పుడప్పుడు లీక్ అవ్వడము అట్లా ఉంటుంది.
9: బాగుంది డాక్టర్ గారు. మరి ఇప్పుడు ఇలాంటి లక్షణాలు కనబడ్డాయి అన్నప్పుడు మనము చికిత్స, ట్రీట్మెంట్ ఎట్లా వీటికి? మరి
10: వీటికి ప్రోస్టేట్ అనేటికి మనకు ఫస్ట్ మనము ఒకటి బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలి. ఒకటి అనేది సాధారణమైన ప్రోస్టేట్ ఏదైనా ఉండని ఫస్ట్ మనం సీరం పిఎస్ఏ అని ఉంటుంది టెస్ట్. ఇది ఎందుకు చేయాలంటే ప్రోస్టేట్ క్యాన్సర్ 2 టైప్స్ ఉంటుంది ప్రోస్టేట్ గ్లాండ్. ఒకటి బినైన్, అంటే మామూలుగా బినైన్ అంటారు, క్యాన్సరస్ అంటారు. బినైన్ అంటే మందులతో సరిపోతుంది, క్యాన్సర్ అనేది దానికి ఆపరేషన్ అయిపోయి. కానీ ఇది తెలుసుకోవాలంటే ఒక పిఎస్ఏ టెస్ట్ అని చేయాలి. సీరం పిఎస్ఏ టెస్ట్ చేసి నార్మల్ ఉందంటే ఓకే మనం బినైన్, ఇంకా అది పెరిగింది అనుకుంటే అది క్యాన్సర్ వైపు. మనం ఇప్పుడు ఇవాళ మాట్లాడుకునేది బినైన్ గురించి, అంటే క్యాన్సర్ కాకుండా. సో క్యాన్సర్ కాకుండా అనేది 2 టైప్స్ ఉంటాయి దీనికి మేనేజ్మెంట్. ఒకటి మెడికల్, ఒకటి సర్జికల్. ఎప్పుడన్నా ఫస్ట్ మెడికలే మేము చూస్ చేస్తాం, ఎందుకంటే సర్జరీ అనేది లాస్ట్ ఆప్షన్. మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయితేనే మనం సర్జరికల్ వెళ్తాం. మెడికల్ మేనేజ్మెంట్ ఎట్లా అంటే మనం ఆ ప్రోస్టేట్ గ్లాండ్ని ఏదైతే గ్రంథి పెరుగుతుందని చెప్పాను అది కొంచెం తగ్గించడానికి మనం టాబ్లెట్లు వాడాలి. అది
9: అంటే ఇప్పుడు టాబ్లెట్స్ ద్వారా అది తగ్గడానికి అవకాశం ఉంటుంది
10: ఉంటుంది. అది రెగ్యులర్గా వాడాలా, ఇట్లా ఒక వారం పది రోజులు వాడేసి ఆపేస్తాను అట్లా కాకుండా ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ కోర్స్ అట్లా వాడేసి తర్వాత మనం ఆపి చూసి ఒకవేళ సిమ్టమ్స్ రికర్ అయితే మనం ఇంకా ట్యాబ్లెట్ వాడాలి, లేదు సిమ్టమ్స్ మనకు లక్షణాలు తగ్గినాయి ఇంకా అంటే మనం ఆపచ్చు మళ్ళీ ఇంకా. ఎందుకంటే ప్రోస్టేట్ అనేది ఒకటి ఇప్పుడు తగ్గిపోయింది కదా, మళ్ళీ రాదని అట్లా మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. అది దాని ప్రోస్టేట్ ఒక లక్షణమే, అది పెరుగుతుంది అట్లా. సో మళ్ళీ వాడాల్సి వస్తుంది. ఇట్లా ట్యాబ్లెటే ఒక 2 నెలలు వాడి నేను ఆపేస్తా అట్లా కాకుండా ఒక కోర్స్ వరకు 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వాడి ఆపి మళ్ళీ ఫ్యూచర్లో కూడా మనకు వాడాల్సిన అవకాశం రావచ్చు.
9: బాగుంది డాక్టర్ గారు. ఇప్పుడు సర్వసాధారణంగా మనం ఇది ఏ ఏజ్ గ్రూప్లో మనం ఎక్కువ చూస్తాం?
10: మోస్ట్లీ ఇది మోర్ దెన్ 50 ఇయర్స్ తర్వాతే మనకు పెరగడం స్టార్ట్ అవుతుంది.
9: అంటే మీరు అన్నట్టు మందులతో తగ్గే

0: ఇంకోటి రిపీటెడ్గా మనం ట్యాబ్లెట్ వాడినా కొందరికి యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది వస్తూనే ఉంటుంది. అంటే వాళ్ళకి ట్యాబ్లెట్ ఇంకా మెడికల్ మేనేజ్మెంట్ వర్క్ అవ్వకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే అదొకటి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు మీ యూరిన్ మొత్తం బ్లాక్ అయిపోయి ట్యూబ్ పైన ఉంటారు, ట్యూబ్ తీసేసినా కానీ మళ్ళీ వాళ్ళకి బ్లాక్ అవుతూనే ఉంటుంది. సో అదే దాన్ని యూరినరీ రిటెన్షన్స్, ఇట్లా రిటెన్షన్స్ మనం ఒకసారి ట్రయల్ దీన్ని ఏమంటే ట్రయల్గా ఇవ్వచ్చు, ట్యాబ్లెట్ ఇచ్చి దీన్ని ట్రయల్ వైడింగ్ అంటాం, ట్రయల్ ఇచ్చి ట్యాబ్లెట్ ఇచ్చి ఒక చూడొచ్చు. కానీ మళ్ళీ ఇంకా బ్లాక్ అవుతుంది ఇంకా ట్యూబ్ పైన ఉండాల్సింది అదొకటి. ఇంకోటి యూరిన్ బ్లాడర్ మూత్ర సంచిలో ఉంచి కిడ్నీకి అనేది బ్యాక్ ప్రెషర్తో ఎఫెక్ట్ అవుతుంది, క్రియాటిన్ ఇవన్నీ పెరుగుతుంది, అలాంటి వాటిలో ఇంకా ఖచ్చితంగా చేయాలి. ఇంకా ఈ మూత్ర సంచిలో ఇంకా ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఈ మూత్ర సంచి కూడా వీక్ అయిపోతుంది. సో దానివల్ల అది వీక్ అవ్వకముందు చేస్తే బెటర్, ఎందుకంటే మనం ఒకవేళ ప్రోస్టేట్ చేసినా కానీ బ్లాడర్ వీక్ ఉండడం వల్ల మనం ప్రోస్టేట్ చేసినా మనకు ఆ రిజల్ట్ రాకపోవచ్చు, ఎందుకంటే బ్లాడర్ మూత్ర సంచి యొక్క మజిల్ కెపాసిటీ పోతుంది, వీక్ అవుతుంది కాబట్టి. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఈ 4-5 ఇండికేషన్స్ ఉన్నప్పుడు మనం సర్జరీకి వెళ్తాం.
1: బాగుంది డాక్టర్ గారు. ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
1: 24 గంటలు అత్యవసర సేవలు,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
2: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
1: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
2: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
1: సంప్రదించండి
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 8019999990. అంటే ఇప్పుడు ఈ ప్రోస్టేట్ గ్రంథి యొక్క ప్రాబ్లమ్ని మనం రాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా, మరి ఇట్లా ఏమన్నా దీన్ని ఇబ్బంది పడకుండా ఉండటానికి ముందటి నుంచి ఏ విధమైనటువంటి డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఇంకేమైనా ప్లాన్స్ కానీ ఉన్నాయంటే?
0: డైట్ అంటే రెగ్యులర్గా మంచి హైడ్రేషన్ తీసుకోవాలి, ప్లస్ హెల్తీ డైట్ అంటే లో సాల్ట్, ఇవి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. ముఖ్యంగా మనకు కొన్ని అర్లీ సిమ్టమ్స్ లైక్ ఇప్పుడు ఫ్లో కొంచెం ఉన్నా ఇలాంటి అర్లీగా ఉన్నప్పుడే మన మెడికల్ మేనేజ్మెంట్తోనే మనకు సర్జరీ లేకుండానే అయిపోతుంది. అట్లా
1: బాగుంది డాక్టర్ గారు. జనరల్గా ఇప్పుడు మీరు చెప్పినారు సర్జరీ అంటే సింపుల్గా చెప్పినారు, కానీ సర్జరీ అనగానే చాలామంది భయపడతారు. ఈ సర్జరీ ఎట్లా చేస్తారు, సర్జరీ వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, ఎన్ని రోజులలో రికవరీ అయిపోతారు?
0: సర్జరీ అనేది మనము ఏమంటే దీన్ని టీఆర్పి అంటాము ఒకటి, ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మా ఫస్ట్ అనేది మనం టీఆర్పి డిస్కస్ చేద్దాం. దీంట్లో ఏంటంటే మనం మూత్రనాళ నుంచే ఒక స్కోప్ అని పంపించేసి ఆ ప్రోస్టేట్ గ్రంథిని ఒక గ్రైండర్ లాగా కట్ చేసి తీసేస్తాం.
1: ఓకే
0: ఓకే. తీసిన తర్వాత దీంట్లో మెయిన్ అనేది మనకు బ్లీడింగ్ అనే మెయిన్ కాంప్లికేషన్ ఒక ఫస్ట్ డే ఉంటుంది. తర్వాత అది ఒక 3-4 డేస్ అడ్మిషన్లో మనం ట్యూబ్ తీసేసి 5th డే నుంచి పేషెంట్ యూరిన్ చక్కగా పాస్ చేయొచ్చు. ఇంకా వేరే టైప్ ఆఫ్ ఇంకా ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా ఆధునికగా ఇప్పుడు వచ్చాయంటే ఇట్లా బ్లీడింగ్ ఉండడం కొందరు పేషెంట్ యాక్సెప్ట్ చేయరు కాబట్టి కొన్ని వేపరైజ్ థెరపీ, కొన్ని యూరోలిఫ్ట్ అని, ఇట్లా యూరోలిఫ్ట్ అనేది ఏంటంటే ఆ ప్రోస్టేట్ గ్లాండ్కి క్లిప్ పెడతాం, ఇట్లా ఆ గ్లాండ్ దగ్గర అవ్వకుండా దూరం పెట్టడానికి ఒక క్లిప్ లాంటిది. ఇంకా వేపరైజ్ థెరపీ, దీన్ని రిజమ్ అంటాం. ఇది ఏంటంటే ప్రోస్టేట్ గ్లాండ్లో వాటర్ వేపర్ థెరపీ, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు సజెషన్ అండి, కొంచెం కాస్ట్ కూడదు. సో ఇవన్నీ ఎవరైనా అఫోర్డబుల్ పేషెంట్స్ ఉంటేనే ఇవి మేము ఆప్షన్ చేస్తాం అట్లా.
1: సో ఈ సర్జరీ పద్ధతి, సో రికవరీకి కూడా ఎంత సమయం పడొచ్చు అంటారు?
0: రికవరీకి ఒక 5-7 డేస్లో మనం ఆపరేషన్ తర్వాత పేషెంట్ నార్మల్గా యూరిన్ అంతా పోవచ్చు.
1: బాగుంది డాక్టర్ గారు. ఈరోజు ముఖ్యంగా ఈ మూత్ర సంబంధిత సమస్యలు, ముఖ్యంగా మూత్రంలో రక్తం రావడం కానీ లేదా ఈ ప్రోస్టేట్ గ్రంథి వల్ల వచ్చే సమస్యలు కానీ, వాటి యొక్క లక్షణాలు, వాటికి ఎట్లా ఏ విధమైన ట్రీట్మెంట్ ఉంది, ఆధునిక ట్రీట్మెంట్ ఇంకెట్లా ఉంది మొదలైన విషయాలు మా శ్రోతలకు చక్కగా వివరించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8019999990.
3: ఇంతవరకు మీరు సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో యూరాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారి సలహాలు, సూచనలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8

విన్న పాట ఆకాశమంత సినిమా కోసం కైలాస్కర్ గారు పాడిన పాట. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మరో పాట ఆవారా సినిమా నుండి.

అవార సినిమా నుండి పాట విన్నారు. ఇప్పుడు వినండి ఈ పాట. సునీత తమన్ గారు పాడింది.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 9:00. హృదయ రాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. మీకు నచ్చిన పాటలు వినాలనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం? వెంటనే వాట్సాప్ ద్వారా సందేశాన్ని పంపించి మీకు నచ్చిన పాటలను వినవచ్చు. మీరు సందేశాన్ని పంపించవలసిన మా నెంబర్ 8462245066 నెంబరు. మరి ఈ పూట ఫస్ట్ మెసేజ్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురారి, యశోద, జానకి, రాజు, జయాంశ్, ఆర్యన్ వారి కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్న పాట కొండవీటి సింహం నుండి ఈ పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండా అండి, మీకోసం ఈ పాట అయితే వచ్చేస్తుంది. వినేయండి మరి.

0: మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం. డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
4: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
3: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
4: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. డాక్టర్ సీను నాయక్,
5: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
4: సంప్రదించండి.
5: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
4: ఖైల్వాడి, నిజామాబాద్.
5: సెల్ 7799090505.
0: హృదయ రోగాలు కార్యక్రమానికి పునఃస్వాగతం. కార్యక్రమంలో మరో సందేశాన్ని పంపించారు. నమస్కారం మేడం గారు, ఈరోజు చలం గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు తెలుపుతూ వారు నటించిన సంబరాల రాంబాబు సినిమా నుండి ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. చిలుక నారాయణ, అనసూయ, యమున నిజామాబాద్ జానకంపేట నుండి ఎస్ఎంఎస్ని పంపించారు. తప్పకుండా అండి, మీకోసం ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడింది.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి.
1: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: హృదయ రాగాలు కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ని పంపించారు. ప్లీజ్ మేడం, ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ రాశారు. వీరు సాటాపూర్ నుండి విమలత, మహేష్, మనస్విత, యశస్విన్, పండు, అమలు వీరందరూ కూడా కోరుతున్న పాట లంకేశ్వరుడు సినిమా నుండి. ఈ పాట అయితే మీకోసం వచ్చేస్తుంది, మరి వినేయండి.

0: మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: హృదయ రాగాలు కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ ని పంపించారు. మంచి మనుషుల సినిమా నుండి ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు మోగుల శ్రీనివాస్, శైలజ, బంగారు, నితిన్. వీరందరి కోసం ఈ పాట మంచి మనుషులు సినిమా నుండి.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: హృదయరాగాలు కార్యక్రమంలో మరో సందేశాన్ని పంపించారు బీర్వల్లి నుండి జిందం వనమాల. మీరు కోరుతున్న పాట మేజర్ చంద్రకాంత్ సినిమా నుండి ఈ పాట.

0: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: హృదయరాగాలు కార్యక్రమానికి పునఃస్వాగతం. కార్యక్రమంలో మరో పాటను కోరుతున్న శ్రోతలు ఆదర్శ నగర్ నిజామాబాద్ నుండి కీర్తి, రాజ్కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మి, ప్రియ, ప్రతీక్ష. మీరు కోరుతున్న పాట బలగం సినిమా నుండి. మీకోసం బలగం సినిమా నుండి ఈ పాట అయితే వచ్చేస్తుంది, వినేయండి మరి.
4: ఇంకా వింటున్నారా బాలు? ఇప్పుడు అక్క.

0: మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా
2: సైబాల్
1: నడువల కామరా
2: సైబాల్
1: వరద పుల్లా
2: సైబాల్
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
5: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
4: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: सहायता टेलीलॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
3: హృదయ రోగాలు కార్యక్రమానికి పునఃస్వాగతం. కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ ని పంపించారు. శోభన్ బాబు నటించిన రాజ్ కుమార్ సినిమా నుండి ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతూ, ఆర్ఆర్ చౌరస్తా నిజామాబాద్ నుండి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర వీరందరి కోసం రాజ్ కుమార్ సినిమా నుండి ఈ పాట.

0: గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హృదయ రాగాలు కార్యక్రమంలో మరో సందేశాన్ని పంపించారు పులాంగ్ నిజామాబాద్ నుండి ఎంఏ వాయిద్ రుమాని డాక్టర్ మొహమ్మద్ జమీర్ మొహమ్మద్ ఫాసీ జునీద్ జుబైర్ మక్రమ్ నోమాన్ ఫర్ఖాన్ జకీర్ ఫాసీ వీరందరూ కూడా పులాంగ్ నిజామాబాద్ నుంచి ఎస్ఎంఎస్ని పంపించారు. చంటిగాడు సినిమా నుండి ఈ పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతూ తప్పకుండా అండి మీకోసమైతే ఈ పాట వచ్చేస్తుంది వినేయండి మరి.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: మీరు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ ని పంపించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలపులపల్లి గ్రామం నుండి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత వీరందరూ కూడా ఆంధ్రావాల సినిమా నుండి ఈ పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. ఆంధ్రావాల సినిమా నుండి పాటనైతే ప్రసారం చేస్తున్నాను, మీరు అడిగిన పాట కాకుండా.
2: కుక్కుకులా మిసా నీ దిల్లోకి వదవీసా.

హృదయరాగాలు కార్యక్రమంలో మరో సందేశాన్ని పంపించారు. శ్రీనగర్ కాలనీ వినాయక్ నగర్ నుండి, వినాయక్ నగర్ నిజామాబాద్ నుండి కూచన్ శ్రీహరి, జ్యోతి, స్నిగ్ధ, రాజ్కమల్, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్నందన్ వీరందరూ కూడా కోరుతున్న పాట మహామనిషి సినిమా నుండి ఈ పాట.

మాకి ఇదే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంఘవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక, వీరందరి కోసం ఈ పాట మహామనిషి సినిమా నుండి.

జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

ఇంతటితో ఈ పూట హృదయరాగాలు కార్యక్రమం సమాప్తం. సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

కొడుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వాణిజ్య రంగ ప్రముఖులు, సీఈఓలు స్వీడన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. భారత్ చేపట్టిన ఆర్థిక సంస్కరణల ద్వారా దేశంలో వచ్చిన మార్పును వారు ప్రశంసించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. పటిష్టమైన దేశీయ డిమాండ్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తయారీ రంగం విస్తరణతో వేగంగా ఆర్థిక పరివర్తన సాధిస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిని దాటి 20,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ తీసుకువెడుతున్న ఒక నౌక గుజరాత్లోని కాండ్లాలో ఉన్న దీన్దయాళ్ పోర్ట్ అథారిటీకి చేరుకుంది. కేరళలో విడి సతీష్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది. కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఈ నెల 21వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగుతాయి. నిబంధనలకు విరుద్ధంగా సాగే ఆన్లైన్ ఔషధాల విక్రయాలు, చైన్ ఫార్మసీల మితిమీరిన డిస్కౌంట్లకు నిరసనగా ఈ నెల 20వ తేదీన ఫార్మసీ బంద్కు పిలుపునిచ్చినట్లు తెలంగాణ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ల అసోసియేషన్ తెలియజేసింది. రాష్ట్రంలో మరో 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలియజేసింది. ఈ నెల 26వ తేదీన కేరళంలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ రోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం శీర్షికన 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి శబ్ద భాండాగారు నుంచి ప్రసారమవుతున్న కీర్తిశేషులు శ్రీ చుక్క సీతయ్య బృందంచే శ్రీ రేణుక ఎల్లమ్మ జనన ఘట్టం ఒగ్గు కథ వింటారు.
1: గంగలు ఓ గంగ మా తల్లి అమ్మ గంగను అడిగి వరాలు మరి ఎట్లు గంగను దలిచి గత్తి వేసుకుని ఎక్కి చెగతి శారదమ్మ చేసే

వెనకా చూస్తే విగ్గన్న అయ్యారు, రూపం ముందు చూస్తే విగ్గన్న మూడు రూపాయలు కూర్చుంటే కుందేలు రూపం లేతలే ఎడి రూపమే నడిచిన విఘ్నేశ్వరు నందు రూపమేను. విఘ్నేశ్వరు గొప్ప ఈ పల్ల జడలు పార్వతి వరకు.

కాలమందు పృథివీ అనగా స్తంభన క్రియ, జలమనగా మోహన క్రియ, అగ్ని మారణ క్రియ, వాయువు ఉచ్చాటన క్రియ, ఆకాశం ఆకర్షణ క్రియ, ఈ పంచభూతాలు ఏకమయ్యి ప్రపంచమంతా జలమయంగా ఉండెను. ఆ జలం మీద ఒక బుగ్గ పుట్టింది. ఆ బుగ్గ 9 గడిలకల్లా బుగ్గ పగిలినది. అందులో ప్రకృతి మాత ఉద్భవించింది. ఆ యొక్క నెమిలి రూపమున, ఆ నెమిలి రూపంలో ఉద్భవించినటువంటి యొక్క ప్రకృతి మాత ఆవటిచ్చినప్పుడేనా పరమాత్ముని 3 చెమట చుక్కలు ఆ నెమిలి గర్భములో పడ్డాయి. ఆ 9 గడిలకల్లా ఆ 3 చెమట చుక్కలు 3 అండములుగా మారినాయి. ఆ 3 అండములు పెట్టింది. ఒక అండముల ఈశ్వరుడు, ఒక అండముల విష్ణువు, ఒక అండముల బ్రహ్మ. బ్రహ్మకు 5 శిరములు, ఒక్కొక్కరికి 4 భుజములు. ఈ 3 పిల్లలు జన్మించినప్పుడే అటువంటి యొక్క నేమి ఆ యొక్క గంగా నది మీద

మంది ఘడిల మీద పెరుగుతున్నారు. ఆ విష్ణునారాయణమూర్తి నాలుగు భుజములు చంకము చక్రము గతావనం వాళ్ళ పద్ధతులు ధరించి ఉన్నాడు. ఆడిదాన్ని చూసిన అర్థము చూసిన బ్రహ్మకల్నగలుగు లిమ్మతెగలు. ఆనాడు విష్ణును చూసి ఆదిశక్తి కలిగింది. ఆ కలిగినప్పుడే కామం ఎక్కువై ఆ పిల్లవాని మీద మొహం చెందినది. ఆ పిల్లగాని దగ్గరికి పోయి నన్ను ప్రేమించమన్నది. అమ్మా నువ్వు తల్లివి నేను బిడ్డను, ఇది నీకు పద్ధతి కాదన్నప్పుడే ఆదిశక్తి తోటి ఏమేం పుట్టినైనా ఎడమ చేత వేదము కట్ట, కురు చేత మరణము కట్ట, ముష్ట చిత్రకన్ను, మరి మాయకుచ్చుల బొంత, ఈ నాలుగు వస్తువులు సృష్టి అయినాయి. కామము తీర్చినప్పుడు ఈ ఆదిశక్తికి ఎట్లా కోపం వచ్చింది? బగ్గు బగ్గు రమణి నిన్న నా కళ్ళ ముందట ఉంచరాదని ఆ త్రినేత్రము తెరిచే వరకల్లా విష్ణు అనేవాడు పశువైపోయాడు. అటువంటి యొక్క ఐదు ముఖములతో కనుక రేవి నాలుగు భుజములతో ఉన్నాడు బంతి పూసాయ బ్రహ్మ. నన్ను ప్రేమిస్తావా లేదన్న? అమ్మా నువ్వు నాకు తల్లివి నేను నీకు బిడ్డను, నువ్వు మమ్మల్ని సృష్టించినవు కాబట్టి నా వల్ల కాదని నా కోరిక తీర్చినప్పుడు నా ముందు ఉండరాదని అతను కూడా బసం చేసాడు. ఇద్దరిని బసం చేసేది ఆ యొక్కనేమి శివుడు చూసిండు. ఈశ్వరుడు అని వాడు చూసి దీని కన్నులో మహత్యం ఉన్నది, కన్ను ఓడగొడితేనే మేము రక్తం అనుకున్నాడు. ఏమిరా పిలవా, నన్ను ప్రేమిస్తావా అనగా ఏమన్నాడు? నేను ప్రేమించుతాను కానీ నీవు మహిళతో, నువ్వు జన్మించి నేను మహిళతోనున్నా, గంగల పరిశుద్ధంగా స్నానమాడితే నిన్ను ప్రేమిస్తా. ఆ ఆదిశక్తి అప్పుడు పోయిందట. నువ్వు కదమ్మా మొదలు నేను చేస్తానని అవయవాలన్నీ అక్కడ పెట్టి ఆ ఈశ్వరుడు స్నానం చేసి వచ్చిండు. ఈ ఆదిశక్తి గనక ఎడమ చేతులు ఉన్న వేదం కట్ట, కురు చేతులు ఉన్న మరణం కట్ట వస్తే చిత్రకన్న గనక నాయకుచ్చుల బొంత ఆ తోట పెట్టి నగ్నత్వమై గంగల స్నానం ఆడుతుంది. స్నానం ఆడేటప్పుడే ఎడమ చేత ఈ వేదం కట్ట పట్టిండు, కుడి చేత మరణం కట్ట పట్టిండు, ఆ చిత్రకన్ను నొచ్చి పెట్టిండు, మాయకుచ్చుల బొంత కప్పుకున్నాడు. మాయను కప్పుకోని గనుకనే అగ్నేక కోపాగ్ని తోటి అరవై పుట్ల కోపము మీదికి ఆ ఉపకాయించే వరకల్లా ఆ అగ్ని జ్వాలలు పోయి ఆదిశక్తి మీద పడ్డాయి. కలేవరం గాలిపోయింది. ఆత్మజ్యోతి ఆకాశం అందు కనుక నేను ఆటలాడుతున్నాను. అరే ఎంత తెలివి కల్లా వాడవరా బాలవీరుడా. సరే మంచిది, నా యొక్క అహంకారము చేత తయారైన శరీరాన్ని కాల్చేసినాం, అక్కడ బూడిదై ఉన్నది. ఆ వేదము కట్ట మొదలు చనిపోయినటువంటి దగ్ధమైనటువంటి వాళ్ళ మీద మోపన్నాడు. రెండు కుప్పలు చేసి బ్రహ్మ మీద విష్ణు మీద మోపినప్పుడు వాళ్ళిద్దరు లేచారు. ఆ ముగ్గురికి ఏమంట చెప్పుతున్నది, మరే బాలకుడా నా కలేవరం కాలి బూడిదైంది కదా, ఆ బూడిదని ముగ్గురు మూడు కుప్పలు చేసుకొని మూడు కుప్పల మీద వేదం మోపన్నది. అప్పుడే అటువంటి యొక్క శంకరుడు కనుక ఆదిశక్తి బూడిది.

కుప్పలు చేసినప్పుడే పాదాల యందు పూర్తి శంకరుడు చేసుకున్నాడు, నావి యందు పూర్తి విష్ణు చేసుకున్నాడు, కంటమందు పూర్తి ఆ బ్రహ్మ చేసుకున్నాడు. ఆ మూడు కుప్పల మీద వేదం మోపినప్పుడే పాదాల

కంటమందు శారద ఉద్భవించిన ముగ్గురు స్త్రీలుగా తయారైంది. ఒరే ఈశ్వర, తెలివైన వాడవు నీవు. పాదాలు ఎందు పుట్టిన దాని పేరు పార్వతి, అంశతో జన్మించింది నీవు చేకొనమన్నది. ఒరే అటువంటి నీలమేఘశాయ విష్ణువు, నా నావి ఎందు పుట్టింది లక్ష్మి, నీవు చేకొనమన్నది. రే బ్రహ్మ, నా కంట మందు పుట్టింది శారద వాగ్దేవత, నీవు చేకొనమన్నది. ఆ వెంటనే ఆదిశక్తి మూడు అండములు తయారు చేసి ఈశాన్యం వేసింది, ఒకటి దక్షిణం వేసింది, కొన్ని పనిమెట్టుకు వేసింది, మూడు లోకాలు ఏర్పాటు చేసింది. ఈశ్వర ఇదిగో చూడు, ఉత్తర దిశ ఎందుకనికనేవి అండి కొండ ఉన్నది. ఈ కైలాసాన్ని పార్వతి సమేత ఉండవై నువ్వు కాపాడు. ఏ బ్రహ్మ నీవు అటువంటి దక్షిణ దిగ్భాగమందున, అక్కడ సత్యలోకం ఉన్నది, సరస్వతి సమేత ఉండవై నువ్వు సత్యలోకాన్ని పరిపాలన చేయి 33 కోట్ల జీవుల 84 లక్షల జీవజంతుల సృష్టికర్తవై సృష్టించమన్నది. అటువంటి యొక్క పనుడి భాగమంది కనుక వైకుంఠం తయారు చేసింది. విష్ణుదేవా, లక్ష్మి సమేత ఉండవై నువ్వు వైకుంఠం పరిపాలన చేయమన్నది. దుష్టుల శిక్షించు, శిష్యులను రక్షించమన్నది. ముగ్గురు మూడు పదవులు ఇచ్చింది కనుక అదృశ్యమైపోయింది అమ్మవారు. పోయినప్పుడే అమ్మవారు తలపండు బోతి మిగిలి ఉన్నది కదా. ఈ బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ఏమంటాడు, మనము పోయినాము సచ్చినాము మళ్ళీ వచ్చినాము, ఇతను సావకుంటున్నాడు మనకన్నా పెద్దవాడు. శంకరాయుది జ్యేష్ఠ భాగంగా తీసుకోమన్నాడు. ఆ మాయకుచ్చల పొంత ఆ లోపల ఆ ఆదిశక్తి తల పండు పూర్తి కట్టుకున్నాడు. అటువంటి లక్ష్మి సమేత ఉండే విష్ణుదేవుడు వైకుంఠం వెళ్ళిపోయే, సరస్వతి సమేత ఉండే బ్రహ్మదేవుడు సత్యలోకం వెళ్ళిపోయే, ఈ మాయకుచ్చల పొంత ఆదిశక్తి తల పండు పూర్తి తీసుకొని పార్వతి సమేత ఉండే గనక కైలాసం పోతున్నాడు.

ఈ పిండాండాన్ని మోసుటానికి ఆదిశక్తి యొక్క నాగేంద్రుడు తయారు చేసింది. 12 సురసల ప్రతాపి నాగన్న ఆ నాగన్నకు ఇల్లు తయారు చేసింది. అటువంటి యొక్కనేమి ఆ ఇల్లు అని పుట్టంటారు. ఆ పుట్టులో ఉండి ఈ పిండాండాన్ని కొనతోక మీద ఆడుస్తున్నాడు ఆ నాగేంద్రుడు. పోత పోత శంకరుడు ఏమన్నాడు, ఆ బూడిద తీసిన పుట్టలు పోసాడు. ఈ బూడిదలంతా అడవులు తయారైతే ఒక్కరికి ఒక్కటే ఉండాలి, ఇద్దరు కానీ పుట్టలు పోసాడు. పుట్టల పోసి కైలాసం వెళ్ళిపోయాడు. ఆ పుట్ట లోపలను మరి అవి తగ్గుతున్నది. ఆదిశక్తి బీడిది అటువంటి యొక్క ఆ పుట్ట లోపల

ఆడపిల్ల జన్మించింది, ఆ పిల్లకు 5 శిరములు, 5 10 భుజములు, చక్కని యొక్క సూర్య వేడు కడలు, చంద్ర వేడు కడలు, 7 దిటీల మంది వేసిన ఆ పిల్ల ఆ యొక్క పుట్ట లోపల పుట్టి ఆ నాగేంద్రుని యొక్క చుట్ట చుట్టి ఆ చుట్ట మీద బండ పెట్టి కొనతోక నోట్ల పెట్టి 12 శిరములు గొడుగు పెట్టి ఆడిస్తున్నది. ఆ పిల్లను పుట్ట లోపల పెంచుతున్నది. ఆ పిల్లను పుట్ట లోపల పెంచినప్పుడైనా అటువంటి గడిల మీద మహాత్యంత సేపు ఆ పిల్ల ఇంత ఇంత ఇంత ఇంత 5 పిల్లంత అవుతున్నది. అయినప్పుడే ఆ సూర్య భగవానుడు ఉదయించినప్పుడు ఆ ప్రతాపి నాగన్న పిల్లను శిరస్సు మీద పెట్టుకొని ఆ పుట్టలకల్లా బయటికి వెళ్లి సూర్య నమస్కారం చేస్తుండు. అప్పుడు అక్కడ ఎవరు వస్తా ఉన్నారు? ఆ యొక్క దేవదేవుడైన శ్రీమన్నారాయణ ఏమో వైకుంఠంలో ఉన్నాడు, బ్రహ్మదేవుడు సత్యలోకం ఉన్నాడు. మరి 33 కోట్ల జీవరాశుల సృష్టి చేసుకుంటే బ్రహ్మదేవుడు ఉండని దుష్టుల శిక్షించుకుంటూ శిష్యులను రక్షించుకుంటూ విష్ణుదేవుడు ఉండని ఆ బోళాశంకరుడు సమస్త చరాచర ప్రాణికోట్లను ఈ జీవరాశులు ఎట్లా జీవించుతున్నాయి, ఏమి భుజిస్తున్నాయి, ఏమి తాగుతున్నాయి, ఎట్లా నిద్రపోతున్నాయి చూసేద్దామని పార్వతి సమేతుండయి ఆ గజ్జల గజనంది మీద కూర్చొని బయలుదేరినాడు. పార్వతి సమేతుండే గజ్జల ఎల నంది మీద కూర్చొని ఆ దేవా సంగమయ్య గంటల శంకుని కనక

0: శివ శార్దూల అలగలిగినేమి శంకరుడు పార్వతమ్మకు ఊహించుకుంటా.
1: రాఘవ రామన్న రావ
0: గున్న నడిసరి వంటి అవసరం.

0: ఉన్నాడే
1: ఆ దేవదేవుడు గనక అక్కడి నుంచి రాని కొంత దూరం వచ్చే వరకల్లా సూర్యోదయమైంది. ఆ నాగేంద్రుడు పట్టభద్రుడు అనేవాడు ఆ పంచదేవతను పడికి మీద కూర్చుంటూ పెట్టుకుని ఆ పుట్టలకెళ్ళి సూర్య నమస్కారం చేస్తుండు. అటువంటి యొక్క నేను సూర్య వేడుకడలు చంద్ర వేడుకడలు ఏడు తిటీల మధ్య వేసినట్టే కోటి సూర్యులు ఒక్క పారి బయలుదేరితే ఎంత కాంతి ఉంటుందో ఆ అమ్మవారు అంత క్రాంతితో ఉన్నది. సూర్యుడే అని నల్లబడిపోయిండు శంకరుడు చూసి ఏమిటిది ఈ విచిత్రము. సూర్యుడు తూర్పు భాగమందు ఉదయిస్తాడు, ఈ పనుడు భాగమంది ఇంత ఏలుతృత్వం చూసే వరకల్లా. అటువంటి నాగేంద్రుడు శిరం మీద పంచదేవత గజగామిని మత రూపిని కన్న తండ్రి ఓర్మిని కామిని వెయ్యారు చుడుబడి లేరు సుందరి. ఏమీ ఆ పిల్ల సౌందర్యం పార్వతమ్మ ఈ నంది దగ్గర కూర్చో ఇక్కడ నేను ఇట్లా పోయి అట్లా వస్తాను నీకేం పని అయ్యా నీతో నేను వస్తా. లేదు లేదు నాకు 12 నువ్వు అవతలకు పోయినప్పుడు నేను వస్తానో రాను నేను పోయినప్పుడు కూడా నువ్వు రావద్దు
2: నీతో నేను వస్తా తీసుకో
1: పార్వతి నా మాట విను.
2: లేదు స్వామి నీకు తప్ప ఎవరితో పోవాలి నేను
1: నా మాట విను నేను ఎన్నో పనులుంటాయి కదా
2: ఏది ఏమన్నా తప్ప సార్ నీతో వస్తా.
1: లేదు ఇక్కడ ఉండు నేను మళ్ళీ వస్తాను నేను వచ్చినాక నువ్వు పోదు. ఆ దేవాతంగం అయ్యా అటువంటి వృక్షము పెద్దది కడగల్ల వృక్షము కాంచాల మరి భూమితోనే పుట్టిన కారణంలో పుట్టనే పట్టభద్రుడి శిరం మీద కనుక నేమి పంచదేవతను చూసిండు ఏమీ దీని సౌందర్యము.

ఏమీ ఈ అమ్మాయి సౌందర్యం ఎంత బాగున్నది, దీన్ని మాత్రం నేను పొందని విడవను అంటున్నాడు. అమ్మవారు నాగేంద్రుడు శిలం మీద ఉండి ఏమంటున్నది, పళ్ళు తెరిచి పక్కనున్నవి వరే మూర్ఖ, నేను ఎవరైంది నీకు తెలియదు కదా, ఒట్టిగానే వర్ణిస్తున్నాం ఎందుకు, అక్కడ ఒక కోనేరు కాజేసింది, ఆ కోనేరులో తామర పుష్పం చేసింది, పక్కన మండి ఆ కోనేరులో పడ్డది, ఆ కోనేరు ఏడు మెట్లు కాజేసింది, ఒక్కొక్క మెట్టు మీద అడుగు పెట్టి ఎంచుకుంటారా ఒక్కొక్క పేరు, ఆ కొన మెట్టు మీదకి వచ్చేవరకల్లా ఏ వరుసొత్తే ఆ వరుసతో నన్ను ప్రేమించమన్నది. మొదటి మీద అట్టు మొదటి మెట్టు మీద అడిగి పెట్టిండు సంగమయ్యా, ఇది నేను సంగమ దేవరుని అన్నాడు. రెండో మెట్టి మీద అడిగి పెట్టింది నా భార్య పార్వతి అన్నాడు. మూడవ మెట్టి మీద అడిగి పెట్టినాడు బ్రహ్మదేవుడు అన్నాడు. నాలుగో మెట్టు మీద అడుగు పెట్టిండు సరస్వతి అన్నాడు. ఐదో మెట్టు మీద అడుగు కూడా

0: సంగమ దేవరికి ఎక్కడ తోసపడక బిడ్డ అన్నాడు. బిడ్డ అన్నప్పుడే పగ్గున మండి అడ్డము జానడు పడుకోమున్నాడై తామర పిశ్వంలో బాయిలు ఆడుతున్నది. ఆ చక్కని పిల్లను చూశాడు. సూర్య వేడి కడలు, చంద్ర వేడి కడలు, ఏడు దిటీల మధ వేసినట్టే అటువంటి యొక్క పనుమిట సూర్యుని చక్కదనము, తూర్పున చంద్రుని చక్కదనము, నటన వెయ్యి బాయిలై పిల్ల చక్కదనం అని చంకెత్తుకొని, పార్వతమ్మ రా, మనకు ఒక వరహాన వరకుమార్తె దొరికింది, నీకు బిడ్డగా ఉన్నది రా
1: చెప్పినంతలో ప్రగనకనేది పార్వతమ్మ ఏమన్నా.

నీకు కోటి కొడుకులు లేరు, అటువంటి ఆడిక బిడ్డలు లేరు కనుక కొడుకులు బిడ్డలు కావాలంటే 33 కోట్ల జీవరాశులు 84 లక్షల జీవులే బిడ్డలను కనుక ఈ పిల్ల తల్లిదండ్రులు.

0: అమ్మ తీసుకొని రొమ్ము కద్దుకున్నా పార్వతి, మరి ఆ పిల్లకేమి పాలివు?
1: అటువంటి కొడుకు లేని కోరికతో పిల్లలు లేని పేరుతో చూడండి, బాబాను కనుక రొమ్ము కద్దుకున్నదైనా.

0: రంగమయ్యా, నా దగ్గర పాపకిచ్చేటువంటి పాలు లేవు కదా, ఏం చేయాలను అంటున్నాను?
1: పిండం లేదు, తొమ్మిది నెలలు మొయ్యలేదు, నీకు పాలు లేవంట. ఆ దేవతంగమయ్య పుత్తమంతా ఊపిది పట్టి అటువంటి ఉపములు జపములు ఉలిక్కి పెడతా ఒక్క మంత్రం ఏడు తప్పకుండా నూటికి ఒక్క మంత్రం ఆరకు మంత్రం తన వెళ్ళ చదివినా అడే పార్వతమ్మ మీద మోహన మంత్రం చదివి వీధి కొట్టినప్పుడే గుప గుప గుప ఏడు పుట్ల జ్వరం వచ్చి అటువంటి యొక్క బట్టంత స్వాభాలంత రూపాయ గుప గుప షేపులు వస్తున్నాయి ఆయన.

రైతు నోరు దాపుతున్నది, ఏ నోట్లో పెట్టాలి, నాకు ఉన్న ఎరుండా, ఏం చేయాలయ్యా అనగా శంకరుడు ఏమంటాడు, శ్రీమతి నన్ను ధ్యానం చేసి ఐదు తల ఒక్క దగ్గర కను, ఒక్కటే తలైతను. అటువంటి యొక్క నేను శంకరును ధ్యానం చేసినది శివ పంచాక్షర మంత్రము పఠన చేసి ఆ పాలు మాడ మీద పితికి ఐదు శిరములు ఒక్క దగ్గర కన్నప్పుడే ఒక శిరమైంది. ఆ పిల్ల పేరు ఏం పెడదామయ్యా, పంచాది క్రీడల్లో పోయినాక పెడదాం పమ్మను. ఆ పిల్లని తీసుకొని పార్వతమ్మ వెనక కూర్చున్నది గజ్జల గజనంది మీద, దేవతంగా ముందు కూర్చొని

రోజులు 9 రోజులు గడవండి, 10 రోజులు 11 రోజులు గడవచ్చన. పుట్టంగ పురుడు లేదు, పెరగంగ పెళ్లి లేదంటారైనా పెళ్లి సంగ తట్టుందని. 11 రోజుల్లో కస్తూరితోని అలుకులు అలిగి కర్పూర ముగ్గులు పెట్టి తల్లికి పిల్లకి స్నానం పోసి పురుడు చేసిరి. 11, 12, 13, 21 రోజు దగ్గరకు వచ్చినది శంకరునికి ఒక కుమార్తె యొక్క రేణుక కుమార్తెన్నదని. ఎప్పుడైతే 21 రోజు తొట్టెలు వేస్తానని దేవాన దేవతలు 33 కోట్ల దేవతలకు చెప్పిండో బ్రహ్మదేవుడే బ్రాహ్మణే వచ్చే జాతకర్మలు చూసి మరి అటువంటి పిల్ల పేరు ఏమి పెడతా ఉన్నాడు, అటువంటి యొక్కనేమి నీళ్ళల్లో పుట్టింది నిలవేని కనుకనేమి, పుట్టెల పుట్టింది భూలోకరమ్మ జలముల పుట్టింది జల వీరసుందరి.

0: ఇంతవరకు 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం శీర్షికన 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందించిన ప్రత్యేక కార్యక్రమం కీర్తిశేషులు శ్రీ చుక్క సత్తయ్య బృందంచే శ్రీ రేణుక ఎల్లమ్మ జననఘట్టం బొగ్గు కథ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: अगला संदेश ले लेते हैं. ये संदेश हमें आया है
0: आकाशवाणी
1: गांव चित्रसीमा से मांगेराम सतौर रितु सिंह का. ये लिखते हैं कि इन्हें कार्यक्रम बहुत अच्छा लग रहा है और कोई भी की सुनवा दीजिए. और
2: ఇప్పటికే రాజేంద్రుడు గజేంద్రుడు లాంటి సినిమాలతోటి సూపర్ డూపర్ అందుకున్నప్పటికీ ఈ పాటతోటి యూత్ని తెగ ఆకర్షించారు. ఈ పాటతోటి ఒక బట్టల సేల్స్ అనేవి తెగ పెరిగిపోయాయి. ఇంతకీ ఏంటా సేల్స్ అని అనుకుంటున్నారు కదా. ఎస్, వినండి.

రా, నిజంగా తెగ వేసారు జీన్స్ ప్యాంట్లు కదా. మరి ఒకసారి మీ పాత పెట్టిలో ఉన్నటువంటి జీన్స్ ప్యాంట్లను తీసి చూడాలన్నంత ఫీలింగ్ కలిగింది కదా. ఎస్, చూడండి చూడండి, చక్కగా అప్పటి నుంచి ఈ జీన్స్ ప్యాంట్ల క్రేజ్ బాగా పెరిగింది. పాటల ద్వారా కూడా ఇలాంటి వాటికి సేల్స్ పెంచచ్చు అని ఎస్వి కృష్ణారెడ్డి గారు ఒకసారి రుజువు చేశారు. రైట్, ఇలాంటిది సూపర్ డూపర్ ఎవర్ గ్రీన్ హిట్స్ కోసం ఇంటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆ జయసురభి రమేష్. ఎస్, ఎవర్గ్రీన్స్ హిట్ సాంగ్స్తో పాటు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా. ఎస్పెషల్లీ విజయవాడ అంటే గుర్తొచ్చేది ఏంటి? ప్రకాశం బ్యారేజ్ కదా, మన కనకదుర్గమ్మ గుడి, వ్యాపారాల హడావిడి. కానీ ఇప్పుడు బెజవాడ కాస్త హైదరాబాద్ అలవాట్లతో, కల్చర్తో పోటీ పడుతూ ముందుకెళ్తుందట. ఎందుకు అంటున్నానంటే, హైదరాబాద్ అనగానే దమ్ బిర్యానీ బ్రాండ్ కావచ్చు, కానీ అట్ ప్రజెంట్ బెజవాడకు కూడా అది ఒక ట్రెండ్గా మారింది. ఎస్, విజయవాడ ఇప్పుడు బిర్యానీ అడ్డంగా మారిపోతుంది. ఎందుకంటే రీసెంట్గా చేసిన సర్వేలో విజయవాడలో ఆన్లైన్ ఆఫర్లతో 90% కేవలం బిర్యానీ లేనంటండి. ఇక్కడ పొద్దున 4 గంటలకి అలారం కంటే ముందు బిర్యానీ వాసనలు మేల్కొల్పుతున్నాయట. అంతేకాదు, అర్ధరాత్రి దాటినా సరే కుండ బిర్యానీలు, దమ్ బిర్యానీల కోసం క్యూలు కడుతున్నారట కొందరు. ఆన్లైన్లో ఆర్డర్లు పెడుతున్నవారు ఇంకొందరు అంటూ డెలివరీ బాయ్స్ చెప్తూ ఉన్నారు. సో మరి బిర్యానీ ఎవర్ గ్రీన్గా మారుతుంది. ఏదైనా కూడా సమ్మర్ కాబట్టి మరి బిర్యానీ విషయంలో కొంచెం దూరంగా ఉండి బాడీని కూల్గా ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మసాలాలు ఎక్కువ తింటూ ఉండడం వల్ల బాడీ హీట్ ఎక్కువ అవుతుంది. విజయవాడ లాంటి కొంత తీవ్ర ప్రదేశంలో మరింత ఇబ్బందిని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, రైట్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.
4: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: నేను మీ ఆర్జే సురవి రమేష్. మనమున్నాం ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్లో. ఇప్పుడు మీకోసం మరో వండర్ఫుల్ హిట్ సాంగ్. ఏంటి అంటే, మరి రకరకాల పాటలు, డ్యాన్స్ నెంబర్స్, అలాగే ట్రెండింగ్ నెంబర్స్తో పాటు దేశభక్తిని పెంచేటటువంటి పాటలు కూడా ఆ టైంలో వచ్చాయి. ఎస్పెషల్లీ 1993లో వచ్చినటువంటి మేజర్ చంద్రకాంత్ సినిమాలో పుణ్యభూమి నా దేశం అనే పాట అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగే కదా. మరి ఈ పాటని వినిపించండి అంటూ సంగారెడ్డి జిల్లా సిద్దుల నాగారం నుంచి తొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వరి, విక్రాంత్ బాబు కుటుంబ సభ్యులు, అలాగే శ్రావ్య, హానీబాబు, అనిత, కుశాల్ కరీంనగర్ నుంచి మెసేజ్ పంపించారు. వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, అలాగే భవ్య, శ్రీ సుధారామయ్య కుటుంబ సభ్యులందరూ పంపించారు. వీళ్ళందరూ కూడా మేజర్ చంద్రకాంత్ నుంచి పాట వినిపించమన్నారు. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి ఈ పాటకి జారాజ్ సాహిత్యం, ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. ఆ పాట ఇప్పుడు మీకోసం.

హరి భయంకరుడు కట్ట బ్రహ్మణా అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన చెంతుకు కట్టాలి రా శిస్తు నారు కోసావా నీరు పెట్టావా కోట కోసావా కుప్పనూర్చావా ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముచ్చు పెట్టుకుని తిని బతికే నీకు శిస్తు కట్టాలరా అని ఫెళ ఫెళ సంఖ్యళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి

0: ತಂಗಿ ಪಿಡುಗು ಅಲ್ಲೂರಿ.
1: ಯಾವಡು ರಾ

నానుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ము లెబడికి వచ్చరా. అడుగు జీవులు భగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చంద్ర నిప్పుల దండ గొడ్డని పన్ను గడతది చూడరా.

0: ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట కదా. ఇలాంటి ఎవర్ గ్రీన్ హిట్స్ కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం.
1: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: మాటైనా
4: పాటైనా.

0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: మన జనరంజని.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. కొందరికి అస్సలు ఇష్టం ఉండదబ్బా, ఎందుకంటే ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ వింటూ వినిపిస్తూ ఉంటే లేదు లేదు లేదు నా మైక్ నాకు ఇచ్చేయి అంటూ తెగ సతాయించేస్తున్నారు తెలుసా. ఎందుకంటే నెక్స్ట్ షోకు ప్రిపేర్ అయిపోయారు. ఇందుకీ ఎవరు అనే ఉత్సాహం మీలో ఉంది కదా. ఎవరు అంటే
2: ఆర్జే లక్ష్మి.
1: యస్, ఆర్జే లక్ష్మి. లక్ష్మి చాలా ఉత్సాహంగా కనబడుతుంది. ఏంటి అస్సలు ట్రాఫిక్ లేదా ఏంటి?
2: ట్రాఫిక్ తక్కువగానే ఉంది, కానీ మన శ్రోతల్ని పలకరించాలని ఆనందం ఒకటి ఉంటుంది కదా. సో ట్రాఫిక్ యాజ్ యూజువల్ ఉంటది.
1: ఓకే,
2: మనం మెట్రోలో వచ్చేసాం కాబట్టి మనకు అంతగా అర్థం కాదు.
1: ఓకే సో లక్ష్మి, మరి సమ్మర్ అనగానే అందరికి వెకేషన్స్ ఎక్కువగా గుర్తొస్తుంటాయి, మరి సమ్మర్ వెకేషన్ పై నీ అభిప్రాయం ఏంటి? ఎలాంటి ప్లేస్ ని చూజ్ చేసుకుంటే, అంటే ఒక్కసారి చాలా మంది ఏంటంటే ఏదో బ్యూటీ స్పాట్స్ కో రాకపోతే వెళ్తూ ఉంటారు, అలా కాకుండా ఇన్నోవేటివ్ గా మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం చేస్తే మంచిది?
2: సెలెక్ట్ చేసుకోవాలంటే యాక్చువల్గా మనకి సమ్మర్ చాలా ఎక్కువ, ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి విత్ ఇన్ మన కంట్రీలోనే చాలా ఉన్నాయి, మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. సో కూలింగ్ చూసుకోవాలి, అండ్ అట్ ద సేమ్ టైం మన మనసుకి ప్రశాంతతనిచ్చేది. అది ఆధ్యాత్మిక స్థలం కావచ్చు, లేదంటే ఒక ప్రకృతి సౌందర్యాన్ని కూడిన స్థలం కావచ్చు. సో ఎక్కడికైనా సరే కొంచెం, అంటే మనకి ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఎక్కువ డిస్టెన్స్ లో కాకుండా మన ఇండియాలోనే హ్యాపీగా చక్కగా వెళ్ళి చూసేసి రావచ్చు.
1: ఓకే, ఇండియాలోనే చక్కగా చూసి రావాలన్నావు కాబట్టి మరి ఇండియాలో చూసి రావడానికి ఒక ఫెసిలిటీని గవర్నమెంట్ కల్పిస్తుంది, అది ఏంటో నేను చెప్తాను. ఓకేనా?
2: చెప్పండి.
1: రైట్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. ఇంతకీ ఇండియాలోనే తిరిగేటటువంటి ఆ ప్లేస్ ఏంటి అని అనిపిస్తుంది కదా. ఎస్, అదేంటో ఒక అదిరిపోయే పాట. ఎందుకు అదిరిపోయే పాట అంటున్నానంటే, ఒకవైపు ఇళ్ళరాజా గారు, మరోవైపు రాజ్ కోటి గారు, ఇలా వీళ్ళందరూ కీరవాణి గారు తమ తమ పాటల్ని తోటి ఎంటర్టైన్ చేస్తూ ఉంటే, ఒకవైపు ఏఆర్ రహమాన్ తనదైన స్టైల్ని జనాలకు అలవాటు చేస్తూ ఉన్నారు. అలాంటి పాట, ఆయన కంపోజ్ చేసినటువంటి పాటలు ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ మీకోసం వచ్చేస్తూ ఉంది. ఓకేనా? మరి అలాంటి పాట ఇప్పుడు మీకు ఏ సినిమా నుంచి అంటే ప్రేమికుడు నుంచి వచ్చేస్తుంది. లేట్ చేయకుండా పాట విన్నాం, స్టే ట్యూన్.

అదిరిపోయే పాట కదా, ప్రేమికుడు ఏఆర్ రహమాన్ కంపోజిషన్లో. ఏఆర్ రహమాన్ అండ్ సురేష్ పీటర్స్ పాడినటువంటి పాట రాజశ్రీ సాహిత్యం, ఏఆర్ రహమాన్ కంపోజిషన్. మామూలుగా లేదు 1994లో వచ్చినటువంటి ఈ సినిమా, అప్పటికి ఇప్పటికీ ఎస్ తెలిసిందే కదా సూపర్ డూపర్ హిట్. మరి ఈ టైంలో ఒక విషయం చెప్తానండి, ఈ సమ్మర్ వెకేషన్కి ఎక్కడికి వెళ్దాం, వైజాగ్ బీచా, గోవానా, లేక ఫ్లైట్ ఎక్కి మాల్దీవ్స్ వెళ్దామా? హలో, వీటన్నిటినీ బాప్ లాంటి ఒక క్రేజ్ అప్డేట్ వచ్చేసింది. ఏంటంటే ఫ్లైట్ జర్నీ అంటే రన్వే మీదే ల్యాండ్ అవ్వాలి అని అంటాం అనుకుంటాము, కాదు ఇప్పుడు నేరుగా సముద్రంలో నీళ్ళలోనే ల్యాండ్ అయిపోవచ్చు. ఎస్, అది ఎక్కడ అంటే ఫారెన్లో ఎక్కువగా మనం చూసేవాళ్ళం. అయితే మన భారతదేశం మొట్టమొదటి సీప్లేన్ సర్వీస్ లక్షాద్వీప్లో ప్రారంభం కాబోతుంది. కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి కల్పేని, కద్మత్, కిల్టాన్, కవరత్తి, అలాగే అగత్తి లాంటి బ్యూటిఫుల్ ఐలాండ్స్కి ఇక జస్ట్ 9 నుండి 10 మందితో ఈ సీప్లేన్ గాల్లో తేలుతూ నీళ్లపై వాలుబోతుంది. అగత్తిలో రీసెంట్గా చేసిన ట్రయల్స్ కూడా సక్సెస్ అయ్యి మరి లేట్ చేయకుండా ఈ సమ్మర్లో ఆకాశంలో విహరిస్తూ సముద్రపు అలలపై ల్యాండ్ అయ్యే ఈ సరికొత్త అడ్వెంచర్ కోసం బ్యాగ్ ప్యాక్ చేసుకోండి. ఓకేనా? రైట్, ఇది ఈరోజు సూపర్ డూపర్ ఎవరికైనా హిట్ సాంగ్స్ విన్నారు కదా, ఇలాంటి హిట్ సాంగ్స్ వస్తూనే ఉంటాయి అవన్నీ వినాలంటే మీరు ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాలని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జేశ్వరి రమేష్ టాటా బాయ్ బాయ్ చెప్తున్నాడు. మరో షోలో మరిన్ని మంచి మాటలు, పసందైన పాటలు విందాం. ఇప్పుడు వెళ్తూ వెళ్తూ మరో ఎవర్ గ్రీన్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. హలో బ్రదర్ నుంచి స్టేడియం.

నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నుంచి వియత్నాం, సౌత్ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటన ద్వారా రెండు దేశాలతో సంబంధాలు మరింత విస్తృతమవుతాయని మంత్రి సోషల్ మీడియాలో తెలియజేశారు. మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవెగౌడ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. వాణిజ్య రంగ ప్రముఖులు, సీఈఓలు స్వీడన్లో ప్రధానమంత్రిని కలిశారు. భారతదేశం చేపట్టిన ఆర్థిక సంస్కరణల ద్వారా దేశంలో వచ్చిన మార్పును వారు ప్రశంసించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు నుంచి యువజన క్రీడా వారోత్సవాల

ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 తేదీ వరకు ఈ వారోత్సవాలు కొనసాగుతాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల త్యాగాలు, సేవలను అధికారికంగా గుర్తించి వారికి తగిన గౌరవం కల్పిస్తామని ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేకేశ్వరరావు చెప్పారు. కేరళలో విడి సతీషన్ నేతృత్వంలోని మంత్రివర్గం ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తోంది. రాష్ట ప్రభుత్వం ఈ నెల 25 తేదీ నుంచి 31 తేదీ వరకు మహిళా వారోత్సవాలు నిర్వహిస్తుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఈ నెల 21 తేదీ నుంచి జూన్ 1 తేదీ వరకు జరుగుతాయి. ప్రభుత్వం వీటికి విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. చర్లపల్లి తిరుచానూరు వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిన్న ప్రారంభించారు. ఈ రైలు ప్రతి ఆదివారం చర్లపల్లి నుంచి రాత్రి 9:30 బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 12:30 తిరుచానూరు చేరుకుంటుంది. రాష్ట్రంలో మరో 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలియజేసింది. ప్రజలు ఎండవేళలో జాగ్రత్తగా ఉండాలని ప్రజారోగ్య విభాగం ప్రజలకు సూచించింది. ఈ నెల 26 తేదీ నాటికి కేరళలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో చెన్నైలో ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ రాత్రి 7:30 తలపడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఆకాశవాణి సమయం 11:03 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్జే లక్ష్మి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న దిగ్గజ నటులు నందమూరి తారక రామారావు గారు వారసుడిగా చిన్న వయసులోనే సినీరంగ ప్రవేశం చేశారు. అది కూడా స్వయాన తండ్రిగారి దర్శకత్వంలోనే. ఇక ఆ తర్వాత సినిమాకు తనను మెరుగుపరుచుకుంటూ నటసింహంగా తెలుగు ప్రేక్షకుల అభిమాన కథానాయకుడిగా వెలుగొందుతున్నారు. ఎవరి గురించి ఇదంతా చెప్తున్నానో ఈ పాటికి అందరికీ అర్థమైపోయింటుందనుకోండి. కన్ఫర్మేషన్ గా ఒక పాట వినిపిస్తాను. ఆ హీరో నటించిన పాటలే ఈ రోజు మనం గుర్తుకొస్తున్నాయిలో వింటామన్నమాట. మరి వినేద్దామా ఆ పాట?

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయిలో. మరి ఇందాక పాట విన్నాం కదా, ఆ పాట వింటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ రోజు మనం నందమూరి బాలకృష్ణ గారి గురించిన కబుర్లు, ఆయన నటించిన సినిమాలోని కొన్ని హిట్ సాంగ్స్ వినబోతున్నాము అని. తాతమ్మ కళ సినిమాతో నటుడిగా తొలి అడుగు వేశారు. అన్నదమ్ముల అనుబంధం, శ్రీ మధ్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, అక్బర్ సలీం అనార్కలి తదితర చిత్రాలలో తండ్రిగారి పర్యవేక్షణలో నటనకు మెరుగులు దిద్దుకున్నారు. మరి ఈ పాట తర్వాత మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు. మరి పాట వినిపించినందుకు ఒక స్పాట్ వేస్తాను, ఆ తర్వాత పాట. ఓకేనా?

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయిలో ప్రముఖ నటులు నందమూరి బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన నటించిన సినిమాల్లోని ఇలాంటి హిట్ సాంగ్స్ వింటున్నాం. ఇందాక విన్నాం కదా సీతారామ కళ్యాణం సినిమాలోని ఆల్ టైమ్ హిట్ సాంగ్. నిజంగా ఆ సినిమా ఎంత బాగుంటుందో కదా. ఒక లవ్ స్టోరీని అంటే దేవుళ్లతో ముడిపెట్టి ఇద్దరు ఈ రెండు ఊళ్ళ మధ్య గొడవలతోటి కనెక్ట్ చేసి ప్రజెంట్ చేసిన ఒక ప్లెజెంట్ లవ్ స్టోరీ అలాంటి సినిమా. సాంగ్స్ అయితే ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ కేవీ మహాదేవన్ గారి స్వరకల్పనలో. ఇక మరి కెరీర్ స్టార్టింగ్లో విలేజ్ బ్యాక్ డ్రాప్, మాస్ ఓరియంటెడ్ చిత్రాలతో విజయాలను అందుకున్నారు బాలకృష్ణ గారు. పర్టికులర్గా ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో తెలుగుతనం ముట్టిపడే పంచకట్టితో, పల్లెటూరి యాసతో కూడిన డైలాగ్స్తో మన ఇంట్లో కుర్రాడా అనిపించేలా ఆకట్టుకున్నారు. మంగమ్మగారి మనవడు, ముద్దల కృష్ణయ్య, మువగోపాలుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలే బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడైతే మీకు వినిపిస్తాను మంగమ్మగారి మనవడు సినిమాలోని ఒక పాట. ఈ సినిమా అయితే చెప్పక్కర్లేదు మీకు, ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ అన్నీ కూడా. ఇక భానుమతి రామకృష్ణ గారి క్యారెక్టర్ ఉంటుంది, అసలు ఎలా ఉంటుందంటే అంత చక్కగా ఉంటుంది బామ్మగారి క్యారెక్టర్లో. అసలు సినిమా విజయం కావడానికి, అంత విజయవంతం కావడానికి కూడా మెయిన్ భానుమతి రామకృష్ణ గారు అని చెప్పొచ్చు. మరి ఇక ఆ సినిమాలోని ఈ పాట వినేద్దాం.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. లెజెండరీ హీరో నందమూరి బాలకృష్ణ గారి గురించిన కబుర్లు మాట్లాడుకుంటున్నాం. ఆయన నటించిన సినిమాల్లోని పాటలను ఆస్వాదిస్తున్నాం. ఒకదాని నుంచి ఒకటి హిట్ సాంగ్స్ కదా. యాక్చువల్గా తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు అన్నట్టు సాంఘిక జానపద పౌరాణిక సినిమాల్లో నటించి ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకున్నారు బాలకృష్ణ గారు. మనందరికీ తెలుసు డైలాగ్ డెలివరీలో ఆయన స్టైల్ ఎంత విలక్షణంగా ఉంటుందో. అఫ్ కోర్స్ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనుకోండి, ఎంత భారీ డైలాగ్ అయినా సరే అనర్గళంగా చెప్పడం బాలయ్య స్పెషాలిటీ. అభిమానులు ఆప్యాయంగా పిలుచుకునేది ఈ పేరుతోటి కదా. ఇంకొన్ని కబుర్లు ఈ పాట తర్వాత చెప్తాను, వింటూనే ఉండండి. గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇప్పుడైతే ముద్దుల కృష్ణ సినిమాలోని ఈ ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ మీకోసం.

0: ఉన్నది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయిలో లెజెండరీ హీరో నందమూరి బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన నటించిన సినిమాల్లోని ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ వింటున్నాం. మరి ఎక్కువ డ్యూయల్ రోల్స్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న హీరోలలో బాలకృష్ణ గారు టాప్ లో ఉంటారని చెప్పాలి. అపూర్వ సహోదరులు, ఆదిత్య 369, రాముడు, భీముడు, పెద్దన్నయ్య, రీసెంట్ అఖండ, సింహ అని అంతకుముందు చంద్రకేశ్వర రెడ్డి, తర్వాత వచ్చిన లెజెండ్లు సాధించిన విజయాలు మర్చిపోగలమా? మరైతే ఇప్పుడు విందాం అపూర్వ సహోదరుల సినిమాలోని ఈ చక్కటి యుగళగీతాన్ని. రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చింది సినిమా. ఇందులో భానుప్రియ, విజయశాంతి గారు యాక్ట్ చేశారు. ఇక కమర్షియల్ పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్తో తీసిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. మరి ఈ సపరేట్ సాంగ్ మీకోసం

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. లెజెండరీ హీరో నందమూరి బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన నటించిన సినిమాల్లోని ఆ పద మధురలను చక్కటి పాటలను ఆస్వాదిస్తున్నాం. యాక్చువల్గా బాలకృష్ణ గారు ప్రతి సినిమాలో సినిమా పట్ల ఆయనకుండే ప్యాషన్, పడే కష్టం, నిబద్ధత మనకు తెలుస్తూనే ఉంటాయి. చక్కటి స్టోరీ, ఆకట్టుకునే మాటలు, అలరించే పాటలు, వినోదం, విలువలతో ఎప్పుడూ రాజీ పడకపోవడం, దర్శకులు ఎవరైనా సరే బాలకృష్ణ గారి సినీ ఫార్ములా ఇలాగే ఉంటుంది. మరి ఇంకా ఉన్నాయి చెప్పాల్సిన సంగతులు, కీప్ లిజనింగ్, గుర్తుకొస్తున్నాయి. ముందైతే ఒక స్పాట్ వినిపిస్తాను, ఆ తర్వాత ముద్దుల మావయ్య సినిమా నుంచి ఒక చక్కటి పాట. యాక్చువల్గా తల్లి తండ్రి అన్నీ తానే పెంచిన చెల్లి కోసం ఒక అన్న ఎంత చేయగలడు, ఎంతవరకు వెళ్ళగలడు అనేది చాలా భావోద్వేగ భరితంగా వచ్చిన సినిమా ఇది. ఎంత సూపర్ హిట్ చెప్పక్కర్లేదు, ఇప్పటికీ అందరికీ తెలిసే ఉంటుంది అప్పట్లో వచ్చిన సినిమా. మరి అందులో ఒక పాట వినిపిస్తాను, ఓకేనా? స్టే ట్యూన్డ్.

అవసరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలిలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

తెలుగు ప్రేక్షకుల మనస్సులో సువర్ణ అధ్యాయాన్ని, సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు బాలకృష్ణ గారు. నందమూరి తారక రామారావు గారి బయోపిక్ లైన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలతో నిర్మాతగా, తండ్రి పాత్రను పోషించిన కొడుకుగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. మరి మరిన్ని విశేషాలు చెప్తాను. ఇప్పుడైతే వినిపిస్తున్నాను పెద్దన్నయ్య సినిమాలో నుంచి ఈ చక్కటి పాట. ఆస్వాదించండి.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. లెజెండరీ హీరో నందమూరి బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన నటించిన సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం. దాదాపు 6 దశాబ్దాలుగా సినిమాలలో నటిస్తూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్స్ లో స్థానం దక్కించుకున్న తొలి హీరోగా అవార్డు అందుకున్నారు. ఇక భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ కూడా అందుకున్నారు. మరి మరో పాట వినిపించేస్తాను ఇప్పుడు. సమరసింహారెడ్డి సినిమాలో పాటలన్నీ కూడా మీ అందరికీ తెలుసు కదా ఎంత హిట్ సాంగ్స్. యాక్చువల్గా సినిమాల దిశను మార్చి ట్రెండింగ్ సెట్ చేసే సినిమాలు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. అలాంటి సినిమాలో ఒకటి సమరసింహారెడ్డి. మరి అందులోని సూపర్ సాంగ్ మీకోసం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి గుర్తుకొస్తున్నాయిలో లెజెండరీ హీరో నందమూరి బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన నటించిన సినిమాల్లోని పాటలను వింటున్నాం. ఇవి కొన్ని మాత్రమే మనకున్న టైం కొద్దే, పాటలు మాత్రం బోల్డ్ కాబట్టి ఉన్న వాటిలోనే కొంచెం మన ఫేవరెట్ సాంగ్స్ వినిపిస్తున్నానమాట. యాక్చువల్ గా తన నటనతో చిత్రాలతో కొన్ని తరాల ప్రేక్షకులను ప్రభావితం చేశారు, చేస్తున్నారు కూడా. డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో సినిమాలు చేస్తూ పాత్రలకు తగినట్టు తనను తాను మౌల్డ్ చేసుకుంటూ తన అన్స్టాపబుల్ సక్సెస్ జర్నీని కంటిన్యూ చేస్తున్నారు. దట్స్ వై హీఈస్ అవర్ ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో.

0: ఉంది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: సమయం సరిగ్గా 12 గంటలు. వార్తల ముఖ్యాంశాలు.

బాగుంది బాగుంది బాగుంది. ఇప్పుడు నేను ఎవరిని చూపిస్తే వాళ్ళ స్వరం పాడాలి, ఏ రెడీయా సార్?

అసలైన సిసలైన ఆంధ్రత్వ ట్రేడ్ మార్కు మిరపకాయల బజ్జి కొరికి చూడు. గోంగూర పచ్చడి గొడ్డు కారపు ముద్ద మినపట్టు

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఇప్పుడు వినండి ఉలవచారు బిర్యానీ చిత్రం కోసం కులశేఖర్ పాడిన పాట, రచన చంద్రబోస్, సంగీతం ఇళయరాజా.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: शिक्षा की जीवन में भी जरूरत है, समाज जीवन में भी जरूरत है, इसको अंडर एस्टिमेट नहीं करना चाहिए।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈరోజు థీమ్, అంటే అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే, మ్యూజియమ్స్ యునైటింగ్ ఎ డివైడ్ వరల్డ్, అంటే విభజించబడిన ప్రపంచాన్ని ఏకం చేస్తున్న మ్యూజియంలు అని అర్థం. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు ఆయా ప్రాంతాల్లోని మ్యూజియంస్లో స్పెషల్ ఈవెంట్స్తో పాటు సందర్శకులకు ఫ్రీ ఎంట్రీని కూడా కల్పిస్తాయి. మరి ఇంకా ఉన్న చెప్పాల్సిన విశేషాలు కొన్ని వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. మరి ఇంటర్నేషనల్ మ్యూజియం డే సందర్భంగా కొన్ని థింగ్స్ మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మ్యూజియంని చూడటం అంటే చరిత్రను తెలుసుకోవడం, ఆయా కాలంలోకి మనల్ని మనం తీసుకెళ్లడం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఎలాగో సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఎంచక్క నగరంలోని సాలార్జంగ్ మ్యూజియంను సందర్శించండి. ఓకేనా? మరి సమయం 12:30 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్ లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నార్వే చేరుకున్నారు. కేరళలో విడి సతీష్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈవేళ ప్రమాణ స్వీకారం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఛత్తీస్గఢ్ లో వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈవేళ జరగబోయే మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. పెట్టుబడులు, ఆవిష్కరణలు, తయారీ రంగాలకు ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాల్లో ఒకటిగా భారతదేశం ప్రస్తుతం నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తన 2 రోజుల స్వీడన్ పర్యటనలో భాగంగా గోతన్బర్గ్ లో జరిగిన యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ సమాపేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. దేశంలో అన్ని కంపెనీలకు అపారమైన అవకాశాలున్నాయని చెప్పిన ప్రధానమంత్రి, రాబోయే సంవత్సరాల్లో భారత్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగస్వాములు కావడానికి వీలుగా ఒక వ్యవస్థాగత యంత్రాంగంతో సహా వివిధ చర్యలను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. గత 12 ఏళ్లుగా సంస్కరణలు, పనితీరు, పరివర్తన, రిఫార్మ్, పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాథమిక మంత్రంతో భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. భారత్ సంస్కరణల ఎక్స్ప్రెస్ పూర్తి వేగంతో దూసుకుపోతుందని స్పష్టం చేస్తూ, తయారీ రంగం, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, స్వచ్ఛమైన ఇంధనం ఇతర రంగాల్లో తమ ఉనికిని పెంచుకోవాలని స్వీడన్ కంపెనీని కోరారు. టెలికాం, డిజిటల్ మౌలిక సదుపాయాలతో కూడిన 5 ప్రధాన రంగాల్లో ఉన్న సామర్థ్యాలను ప్రస్తావిస్తూ, ఇవి భారతదేశాన్ని గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్ గా మార్చడంలో సహాయపడతాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్, డీప్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏఐ, గ్రీన్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్టక్చర్, మొబిలిటీ, పట్టణ పరివర్తన, ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్ వంటి ఇతర రంగాల్లో కూడా పరస్పర సహకారం కావాలని ప్రధానమంత్రి కోరారు.
1: స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ ఏఐ కారిడోర్ కో మజబూత్ కర్నే కే లియే ఠోస్ ఇనిషియేటివ్స్ పర్ కామ్ కరెంగే. దోనో దేశో కే స్టార్టప్స్ ఆర్ రీసెర్చ్ ఇకో సిస్టమ్స్ కే బీచ్ సంపర్క్ బఢానే కే లియే హమ్ ఇండియా స్వీడన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ బనానే జా రహే హై.
0: సాంకేతిక ఆవిష్కరణలు తదుపరి తరంగాన్ని భారతదేశంలోనే ఉమ్మడిగా రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్ యూరోపియన్ యూనియన్ సంబంధాల్లో పెరుగుతున్న వేగాన్ని, ముఖ్యంగా చారిత్రాత్మక భారత్ EU స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతంగా ముగియడాన్ని మోదీ స్వాగతించారు. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ వంటి కనెక్టివిటీ ప్రాజెక్టులు భారత్ యూరప్ వ్యాపార భాగస్వామ్యానికి కొత్త విలువను చేకూరుస్తాయని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా ఫాన్ డర్ లెయెన్, సీనియర్ యూరోపియన్ పారిశ్రామిక నాయకులు, ప్రముఖ యూరోపియన్ భారతీయ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ యువరాణి విక్టోరియా ప్రధానమంత్రి క్రిస్టర్సన్ తో కలిసి ఎంపిక చేసిన స్వీడన్ కంపెనీల సీఈఓలతో కూడా ముఖాముఖి చర్చలు జరిపారు. నిన్న రాత్రి ప్రధానమంత్రి మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ తో గోతన్బర్గ్ లో చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచేందుకు ఇద్దరు అంగీకరించారు. ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలకు చేసిన విశిష్ట కృషికి, దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గుర్తింపుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వీడన్ లో అత్యున్నత పురస్కారమైన రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ అవార్డును అందజేశారు. ఒక ప్రభుత్వాధీనతకి ఇవ్వగల అత్యున్నత పురస్కారం ఇది. కాగా ప్రధానమంత్రికి ఇది 31వ అంతర్జాతీయ గౌరవం. 5 దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ అనంతరం నిన్న స్వీడన్ లోని గోతన్ చేరుకున్నారు. 4వ విడతలో ప్రధానమంత్రి ఈ రోజు నార్వే చేరుకుని అక్కడ జరిగే 3వ భారత నార్డిక్ సభలో ద్వైపాక్షిక కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. అలాగే ఒక భారతీయ ప్రధానమంత్రి నార్వే సందర్శించడం 43 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. మోదీ అక్కడ రాజు హెరాల్డ్ ది 5th రాణి సోమ్యాన్ని మర్యాద పూర్వకంగా కలుసుకుంటారు. నార్వే ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు వియత్నాం, సౌత్ కొరియా దేశాల పర్యటన నిమిత్తం బయలుదేరి వెళ్లారు. ద్వైపాక్షిక సంబంధాల పరిధిని మరింత విస్తరించడం కోసం ఈ 2 ఆసియా దేశాల్లో పర్యటించడానికి తాను ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నట్లు రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ పర్యటనలో వ్యూహాత్మక సైనిక సహకారాన్ని పెంపొందించడం, రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, సముద్రాధారిత సహకారాన్ని పెంచడం, హిందూ మహాసముద్రం, పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థిరత్వాలను పెంపొందించడంపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు రాజ్నాథ్ సింగ్ చెప్పారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా 79వ ప్రపంచ ఆరోగ్య సభ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ చేరుకున్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఈరోజు జెనీవాలో ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం గ్లోబల్ హెల్త్ ను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతుందని జేపీ నడ్డా తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కేరళలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు విడి సతీష్ నేతృత్వంలోని కొత్త యుడిఎఫ్ మంత్రివర్గం ఈరోజు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేసింది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
2: നിയമം വഴി സ്ഥാപിതമായ ഭാരതത്തിന്റെ ഭരണഘടനയോട് നിർവ്യാജമായ വിശ്വസ്തതയും
0: മാജീ കെപിസിസി അധ്യക്ഷൻ രമേശ് ചെന്നിത്തല, പ്രസ്തുത കെപിസിസി അധ്യക്ഷൻ സണ്ണി ജോസഫ്, మరొక మాజీ అధ్యక్షుడు కె మురళీధరన్, ఐయుఎంఎల్ నాయకుడు పీకే కోన్హాలి కుట్టి తదితరులు కొత్త మంత్రివర్గంలో సీనియర్ నాయకుల్లో ఉన్నారు. తిరువనంతపురంలో 21 మంది సభ్యుల మంత్రివర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రస్తుతం కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాయ్పూర్లో 400 నెక్స్ట్ జనరేషన్ డయల్ 112 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ థమన్ సింగ్, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ కూడా పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఈ డయల్ 112 సేవలు ఛత్తీస్గఢ్లోని 16 జిల్లాల్లో మాత్రమే అందుబాటులో ఉండగా ఇప్పుడు రాష్ట ప్రభుత్వం ఈ సేవలను అన్ని 33 జిల్లాలకు విస్తరించింది. అనంతరం అమిత్ షా బస్తర్కు పయనమయ్యారు. అక్కడ నేతనార్ గ్రామంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సీఆర్పీఎఫ్ క్యాంప్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజాసేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రభుత్వ డిజిటల్ సేవలను సులభంగా యాక్సెస్ చేసేందుకు ఈ కేంద్రం ఎందుకనో దోహదపడుతుంది. ఈ సాయంత్రం అమిత్ షా జగ్దల్పూర్ చేరుకుని అమర వాటికలు అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన రేపు జగ్దల్పూర్లో 26వ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. మహారాష్ట శాసనమండలికి సంబంధించి 16 స్థానాల ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ నెల 25వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా జూన్ 18వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం జూన్ 22వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ నెల 26వ తేదీన నైరుతి ఋతుపవనాలు కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. దీనికి 4 రోజులు అటు ఇటుగా ఋతుపవనాలు వస్తాయని, రాబోయే 2 నుంచి 3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళీలం ఎల్టీటీఈతో శ్రీలంక సాగించిన పోరాటం ముగిసి 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దాదాపు 3 దశాబ్దాల పాటు సాగిన ఈ అంతర్యుద్ధం ముగింపును స్మరించుకుంటూ శ్రీలంక అంతటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్తర శ్రీలంకలోని నంది కాదాళ్ కలపు ప్రాంతంలో ఎల్టీటీఈ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ మరణించిన తర్వాత 2009 మే 18వ తేదీన ఎల్టీటీఈపై సైనిక చర్య ముగిసినట్లు శ్రీలంక అధికారులు ప్రకటించారు. కొలంబోలోని సెంట్రల్ బ్యాంక్, కట్టునాయకేలోని అంతర్జాతీయ విమానాశ్రయం వంటి పౌర ఆర్థిక మతపరమైన లక్ష్యాలపై జరిగిన వరుస దాడులకు ఎల్టీటీఈ బాధ్యత వహించిన సంగతి తెలిసిందే. శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిస్సనాయకే ఆధ్వర్యంలో రేపు బట్టరములలో జాతీయ విజయ దినోత్సవ సంస్మరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బంది కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొంటారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. మరొక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ ఓడించింది. ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సాయంత్రం 7:30 చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. విశేషాలు మరొకసారి. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకున్నారు. కేరళలో విడి సతీష్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఛత్తీస్గఢ్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. సాయంత్రం 7:30 చెన్నైలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం బీబీ స్టూడియోలో సమయం 12:40 దాటింది.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
0: మన సంస్కృతిలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నమే ప్రధాన ఆహారం మనకి. తర్వాత అంటే టిఫిన్స్, కెలాక్స్, బ్రెడ్ లాంటివి యాడ్ అయ్యాయి. కానీ అంతకుముందు 3 పూటల రైసే తినేవాళ్ళు చక్కగా. అప్పటి లైఫ్ స్టైల్కి శ్రమకి సరిపోయేది. మరి ఇప్పుడు వే ఆఫ్ లివింగ్ చేంజ్ అయింది. అన్నం అంటే భయం, అంటే తింటే వెయిట్ పెరిగిపోతామేమో అని కదా. ఈ విషయం గురించి కొన్ని విషయాలు ఇవాళ ఈ ట్వీట్లో. స్టే ట్యూన్ టు వివిధ భారతి.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ని నేడే సంప్రదించండి.
3: మీరు వింటున్నారు ఇట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మనం రైస్ గురించి కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా బరువు పెరగడానికి రైస్ మాత్రమే రీజన్ కాదంటుండే, తినే క్వాంటిటీ, ఇందాక చెప్పినట్టుగా లైఫ్ స్టైల్ కూడా నట. సో సరైన టైంలో సరైన పరిమాణంలో తింటే నో ప్రాబ్లం అంటారు. ఇంకా చెప్తాను మరిన్ని విశేషాలు. కీప్ లిజనింగ్ ఆకాశవాణి వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం ఒక లవ్లీ మెస్మరైజింగ్ మెలోడీ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఈ ట్వీట్లో రైస్ గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా ఈ మధ్య బ్రౌన్ రైస్ కూడా దొరుకుతుంది మార్కెట్లో. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, సో కడుపు నిండినట్టుగా ఉండి ఎక్కువసేపు ఆకలి వేయకుండా హెల్ప్ అవుతుందట. అన్నంతో ఎక్కువ ఆయిల్ ఫ్రైలు తీసుకుంటే వెయిట్ పెరిగే ఛాన్స్ ఎక్కువ కాబట్టి కూరగాయలు ప్రోటీన్స్తో కలిపి తింటే హెల్దీ అంటున్నారు నిపుణులు. మరి చెప్తాను మరిన్ని విషయాలు. ఇప్పుడైతే మీకోసం ఒక పాట వినిపిస్తాను, భలే భలే మగడవే సినిమా నుంచి ఎనర్జెటిక్ డ్యూట్. ఎంజాయ్ దిస్.

0: 47 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. యాక్చువల్గా మనం రైస్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం. రైస్ అంటే భయపడటానికి మెయిన్ రీజన్ ప్రజెంట్ జాబ్ కల్చర్. అంటే రోజంతా కూర్చుని ఉండే ఉద్యోగాలు కాబట్టి మనం రైస్ తింటే ఇంకా వెయిట్ పెరిగిపోతామేమో అని ఒక భయమో సందేహం చాలామందికి ఉంటుంది. కానీ మీకు తెలుసా, అన్నం వల్ల కాదు క్యాలరీస్ వల్లే వెయిట్ పెరుగుతారట. సో ఎక్సర్సైజ్ కంపల్సరీ అన్నమాట. అన్నము కార్బోహైడ్రేట్కు కేరాఫర్.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు ఈట్ ఫిట్. రైస్ గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్గా అన్నం అంటే ఇష్టపడేవాళ్ళు అంటే తింటే వెయిట్ పెరిగిపోతామేమని చాలామంది ఇప్పుడు టిఫిన్స్ అవి ప్రిఫర్ చేస్తున్నారు ఎక్కువ నైట్ టైంలో డిన్నర్ ప్లేస్లో. సో అలా అన్నం ఇష్టం ఉండి కూడా తినలేకపోయే వాళ్ళు కంప్లీట్గా మానక్కర్లేదు. సరైన మోతాదులో సమతుల ఆహారంతో తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు అని నిపుణుల సలహా. మరి ఆలోచించండి. అండ్ ఇప్పుడైతే పాట వినేయండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణలో మరింత సమర్థవంతమైన విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పర్యాటక రంగానికి రాష్ట్రంలో ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు పర్యాటక వారోత్సవాలు దోహదపడతాయని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. క్రీడా రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు నుండి ఈ నెల 23 వరకు క్రీడా వారోత్సవాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విపత్తుల సమయంలో చేపట్టిన రక్షణ చర్యలను అధ్యయనం చేస్తూ తెలంగాణలో మరింత సమర్థవంతమైన విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందిస్తున్నామని రాష్ట రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అన్నారు. వరదలు, అగ్ని ప్రమాదాలు, పారిశ్రామిక ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన శాఖల మధ్య సమన్వయం, ముందస్తు సన్నద్దత ఎంతో కీలకమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన విపత్తు నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్లలో భాగంగా ఈరోజు హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ HMDA గ్రౌండ్స్ వద్ద నిర్వహించిన భారీ వరద మాక్ డ్రిల్ను సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. హనుమకొండ జిల్లాలో కూడా ప్రకృతి విపత్తుల నిర్వహణ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న సమ్మయ్యనగర్, వివేక్ నగర్, ప్రగతి నగర్, TNGS కాలనీ తదితర ముంపు ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. రాష్ట ప్రభుత్వం ఈరోజు నుంచి ఈ నెల 23 వరకు తెలంగాణ వ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణలో పర్యాటక రంగానికి ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఈ వారోత్సవాలు దోహదపడతాయని మంత్రి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు నుండి ఈ నెల 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన జుంబా కార్యక్రమంలో రాష్ట యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యకులు ఏపీ జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, మల్రెడ్డి రామ్రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ MD సోనీ బాలాదేవి పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన 5 కిలోమీటర్ల వాక్దాన్ను జెండా ఊపి ప్రారంభించారు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లా నార్కపల్లి మండలం చెరువుగట్టుకు చెందిన యువతి గడుసు నవ్య మృతి చెందారు. MS చదివేందుకు 2.5 సంవత్సరాల క్రితం నవ్య అమెరికా వెళ్లారు. షికాగోలోని యూనివర్సిటీలో చదువుతున్న నవ్య శనివారం రాత్రి స్నేహితులతో కలిసి కారులో వెళుతూ ఉండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు వెనుక సీట్లో కూర్చున్న నవ్యకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న సరస్వతీ నది అంత్య పుష్కరాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ ఆహ్వానించింది. ఈ మేరకు మంత్రి కొండ సురేఖ, ఆలయ అర్చకులు నిన్న ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. క్రీడా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు వివిధ జిల్లాల్లో మారథాన్ రన్లు నిర్వహించారు. నల్గొండలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించిన 2K మారథాన్ రన్లో నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పాల్గొన్నారు. విద్యా గ్రామర్ స్కూల్లో నిర్వహించిన యోగా కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం మెరుగుపడ్డంలో క్రీడలు, వ్యాయామం ప్రధాన పాత్ర పోషిస్తాయని జగిత్యాల MLA డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. ఈరోజు జగిత్యాలలో నిర్వహించిన 5 కిలోమీటర్ల మారథాన్ను MLA జెండా ఊపి ప్రారంభించారు. జనగామ జిల్లా యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఐడిఓసి నుంచి ధర్మకంచా స్టేడియం వరకు నిర్వహించిన 2K రన్ను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్లో డీసీపీ రాజమహేందర్ నాయక్, ఆర్డీఓ గోపీరామ్, వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు, యువత, క్రీడాకారులు, విద్యార్థులు, వాకర్స్ పాల్గొన్నారు. క్రీడా ఉత్సవాల్లో భాగంగా ఈ ఉదయం వనపర్తి ప్రభుత్వ బాలుర కళాశాల మైదానం నుండి పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు నిర్వహించిన 2K మారథాన్ రన్ను వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్,
1: సమ్మర్ క్యాంప్స్ ఏర్పాటు చేసుకున్నాం, ఇక్కడ వెనకాల ఒక జిమ్ ఏర్పాటు చేశాము, బ్యాడ్మింటన్ కోర్ట్ ఏర్పాటు చేశాము. కోర్ట్స్ మీద గవర్నమెంట్ దృష్టి చాలా పెద్దగా ఉంది. ఈసారి సీఎం కప్ లో కూడా మన జిల్లా నుంచి పార్టిసిపేషన్ చాలా ఎక్కువ ఉంది. మీరందరూ కూడా ఈ స్పోర్ట్స్ ని మన లైఫ్ లో ఒక భాగంగా చేసుకొని మనం శారీరకంగా బాగుంటే మెంటల్ హెల్త్ కూడా మనకి చాలా మంచిగా ఉంటుంది, మానసికంగా కూడా మనం చాలా మంచిగా ఉంటాం.
0: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో క్రీడా వారోత్సవాలను కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతేతో కలిసి ప్రారంభించారు. సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహం నుంచి బతుకమ్మ ఘాట్ వరకు 2K రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ,
2: మ్యారథాన్ పెట్టి ఇక్కడ ఉన్న చిన్న పిల్లలు, యూత్ మధ్యలో ఒక ఆహ్వానం ఉండాలి. వాళ్ళకి ఫిట్నెస్ గురించి, ఆరోగ్యం గురించి ఒక అవేర్నెస్ కొరకు ఈ మ్యారథాన్ పెట్టడం జరిగింది. దీని తర్వాత మనకి ఒక రోజు ప్రత్యేకంగా అన్ని డిపార్ట్మెంట్ ద్వారా వేరే వేరే స్కిల్ డిపార్ట్మెంట్ స్కిల్ ట్రైనింగ్ కి ఏమేమి ట్రైనింగ్ నడుస్తున్నాయి, ఏమేం ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి, దీని మీద ఒక కార్యక్రమం ఉంటుంది.
0: ఆసిఫాబాద్ లో నిర్వహించిన 2K రన్ను జిల్లా కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యువత క్రీడల్లో రాణించాలన్నారు. ప్రభుత్వాలు యువతకు అందిస్తున్న ప్రోత్సాహకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొత్తగూడెంలో క్రీడా వారోత్సవం సందర్భంగా ప్రకాశం స్టేడియం నుంచి కొత్తగూడెం రైల్వే స్టేషన్ వరకు 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ పాల్గొన్నారు. రాష్ట్రంలో మరో 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. దీంతో ప్రజలు ఎండవేళల్లో జాగ్రత్తగా ఉండాలని ప్రజారోగ్య విభాగం ప్రజలకు సూచించింది. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి వడ్ల కొనుగోలు ప్రక్రియను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిన్న రాత్రి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరియల్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సీతారాం మాట్లాడుతూ, ఎయిడ్స్ వల్ల ప్రాణాలు కోల్పోయిన లక్షలాది మందికి నివాళులర్పించడానికి ఈ మెమోరియల్ డే ఎంతో ముఖ్యమైందని వివరించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వేద పాఠశాల నిర్మించనున్నారు. ఈ నెల 23న టెంపుల్ సిటీ ప్రాంగణంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యలు నిన్న ఆహ్వానించారు. సిరిసిల్ల పట్టణంలో ఈ నెల 23న జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా ఏర్పాటు చేశామని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిశ్రమల శాఖ జీఎం హనుమంత్ ఒక ప్రకటనలో తెలియజేశారు. వయోవృద్ధుల ఆదరణ కోసం తెలంగాణ రాష్ట ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల్లో ఒకటి ప్రణామ్ మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్ అని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ప్రభుత్వ సౌజన్యంతో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు జనగామలో ఏర్పాటు చేసిన ప్రణామ్ సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్ ను కలెక్టర్ ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణలో మరింత సమర్థవంతమైన విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందిస్తున్నామని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పర్యాటక రంగానికి రాష్ట్రంలో ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు పర్యాటక వారోత్సవాలు దోహదపడతాయని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. క్రీడారంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుండి ఈ నెల 23 వరకు క్రీడా వారోత్సవాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం బీబీ క్లాక్ లో టైం ఎగ్జాక్ట్లీ 1:20. వెల్కమ్ టు షో టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. ఎండలు చూసారా ఎలా పేలిపోతున్నాయో? ఎలాగో హాఫ్ సమ్మర్ని క్రాస్ చేసేసాం అనుకోండి, మాన్సూన్స్ కూడా త్వరగానే ఎంట్రీ ఇస్తాయని చల్లని కబురు కూడా వచ్చింది. కానీ వివిధ భారతి అనే అద్భుత సంగీత ప్రపంచం మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ ఆహ్లాదంగా ఉంచుతుంది, సేద తీరుస్తూనే ఉంటుంది, అలరిస్తుంది కదా. ఎనీవేస్, నేను రెడీ క్వశ్చన్స్తో, మరి మీరు రెడీనా మొబైల్స్తో? ఇక మొదలెడతామా షో టైమ్ని? అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తారు? ఇది జనరల్ క్వశ్చన్ అనమాట, సో తెలుసుకోండి, తెలియకపోతే ఇంకోసారి వినండి. గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తారు? మరి తెలుసుకోండి, ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ వెంటనే వాట్సాప్ 0402324-0852. అండ్ ఇప్పుడు మీకోసం జీన్స్ మూవీ నుంచి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్, ఎంజాయ్ దిస్.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: షో టైం టైం. మరి ఎం చక్క జీన్ సినిమా నుంచి ఒక పాట వినేశారు. అండ్ ఇప్పుడు ఆన్సర్ మీకు ఆన్సర్ రివీల్ చేసే ముందు ఇందాక నేను ఏం క్వశ్చన్ అడుగుని మిమ్మల్ని చెప్తాను ఇంకోసారి మీకు. యాక్చువల్గా గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియాగా దేన్ని పిలుస్తారు అని ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. మరి చాలామంది ఆన్సర్ పంపించారు, మేబీ వెతికిండొచ్చు, తెలుసుకోండొచ్చు. చాలా హ్యాపీగా అనిపించే విషయం. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను, కేర్ఫుల్గా వినండి. సంతోష్, శాంతి, రిషిత, సుచిత్ర నుంచి, కౌకూర్ నుంచి, సంతోష్, మూర్తి, సైనిక్పూర్ నుంచి, కర్నూలు నుంచి, కోట బ్రహ్మయ్య, రాజ్కుమార్, ఆదర్శ్ నగర్, నిజామాబాద్ నుంచి, ఒక బెల్లంపల్లి నుంచి, ఆడప్ సంతోష్ కుమార్, బ్రహ్మయ్య, న్యావనంద్ నుంచి. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ రాజస్థాన్లోని కుంభాల్గఢ్ కోటను గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. యాక్చువల్గా సుమారుగా 36 కిలోమీటర్ల పొడవున్న ఈ గోడ చైనా వాళ్ళ తర్వాత ప్రపంచంలోనే అతి పెద్దదట. 15వ శతాబ్దంలో రాణా కుంభ దీన్ని నిర్మించారు. ఆరావళి పర్వతాల మధ్య ఉన్న ఈ గోడపై ఒకేసారి 8 గుర్రాలు పక్కపక్క వెళ్ళొచ్చట. సో అంత వైశాలంగా ఉంటుంది. 360కి పైగా ఆలయాలు ఉన్న ఈ కోటను ఇప్పటి వరకు శత్రువులు ఎన్నడూ జయించలేకపోవడం దీని ప్రత్యేకత. ఇది యునెస్కో గుర్తింపు పొందిన చారిత్రక కట్టడం కూడా. సో ఇలాంటి వాటిని మనము అప్పుడప్పుడు ఇలా తెలుసుకుని గర్వించే విషయాలు అనమాట. అప్పుడప్పుడు ఇలా అడుగుతూ ఉండాలి, మీరు చెప్తూ ఉండాలి. ఎనీవేస్, మరి రైట్ ఆన్సర్ పంపించే వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు చక్కటి పాట వినిపిస్తాను. ఏం మాయ చేసావే సినిమా నుంచి అందరినీ మాయ చేసిన ఈ పాట మీకోసం ఆన్ ద వే.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఇందాక వినేశాం కదా ఏం మాయ చేసావు సినిమా నుంచి లవ్లీ సాంగ్. నిజంగా ఎన్నిసార్లు విన్నా కూడా మెస్మరైజ్ అవుతూనే ఉంటాం. ఆ పాట రెహమాన్ గారి కంపోజిషన్ అలాంటిది. అండ్ సమంత గారు అయితే ఎంత క్యూట్గా ఉంటారు. ఆ సినిమాతో ఇంట్రొడ్యూస్ అయ్యి మొత్తం అందరిని మాయ చేసేసారు, చేస్తున్నారు కూడా. ఎనీవేస్ మరి నెక్స్ట్ క్వశ్చన్కి రెడీనా మీరు? యాక్చువల్గా మనకి సినిమా పరిశ్రమలో ఉన్న హీరో కాలండి, హీరోయిన్స్ కానివ్వండి, లేదంటే సపోర్టింగ్ యాక్టర్స్, సింగర్స్ ఎవరైనా సరే, వాళ్ళు అసలు పేర్లతో కాకుండా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చేంజ్ చేసుకున్న పేర్లతో పాపులర్ అవుతారు. అంటే చిరంజీవి గారు కానివ్వండి, నాన్నగారు అలాగనమాట. సో అలాగా సింగర్ మినిమిని ఎన్ని చక్కటి పాటలు గుర్తొస్తాయి ఆ పేరు వింటేనే. సింగర్ మినిమిని అసలు పేరు ఏంటి? మరోసారి వినండి, సింగర్ మిన్మిని అసలు పేరు ఏంటి? ఆలోచించండి. ఆన్సర్స్ రాయకరం వెంటనే జస్ట్ వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో సూపర్ సాంగ్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి ఇందాక ప్రేమ సినిమా నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వినేసాం. అండ్ ఇప్పుడు ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, సింగర్ మిన్మిని అసలు పేరు ఏంటి అని. చాలామంది పంపించిన ఆన్సర్ అందరి పేర్లు చదవడం కుదరదు కాబట్టి కొంతమంది పేర్లు చదివేస్తున్నాను, కేర్ఫుల్గా వినండి. అనిత గజ్వేల్ నుంచి, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి, షాపల్లి నుంచి చింతా శ్రీనివాసరావు, అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, ప్రేమ్నాథ్ కళావతి ఆర్మూర్ నుంచి పంపించారు. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ పీజే రోసలిన్. సో మిన్మినిగా మనలందరినీ చక్కటి పాటలతో అలరించింది అనమాట. ఎనివేస్ మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం మరో అంటే కొంచెం లవ్లీ మెలోడ్ అనమాట, చాలా బాగుంటుంది ఈ పాట. ఎంజాయ్ ది స్టేట్ అండ్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. స్టే ట్యూన్డ్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాలను

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి షో టైం టైం. మరి చక్కగా పాట వినేశారు రుక్మిణి సినిమా నుంచి. అండ్ ఇప్పుడు మరి నెక్స్ట్ క్వశ్చన్కి రెడీనా మీరు? అడిగేస్తున్నాను. మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఈరోజు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం అని. సో ఈ సందర్భంగా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. భారతదేశంలోని అతిపెద్ద మ్యూజియం ఏది? మరోసారి వినండి క్వశ్చన్ని. భారతదేశంలోని అతిపెద్ద మ్యూజియం ఏది? ఆలోచించండి. ఆన్సర్స్ రైకరం వెంటనే వాట్సాప్ 0402324-0852. అండ్ ఇప్పుడు మీకోసం చూడాలని ఉంది సినిమా నుంచి ఈ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్.

చూడాలని ఉంది సినిమా నుంచి ఒక సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ వినేసాం. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో షో టైం టైం. ఇందుకు మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, భారతదేశంలోని అతిపెద్ద మ్యూజియం ఏది అని. చాలా మంది పంపించారు ఆన్సర్, మరి వాళ్ళకు ఉన్న అవేర్నెస్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేరు చదివేస్తున్నాను. రమేష్ గుప్తా జిల్లెలగూడ నుంచి, ధర్మసాగర్ నుంచి శైలజా వేణు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, ప్రొద్దుటూరు కడప నుంచి దస్తగిరి సంధ్య, హైదరాబాద్ నుంచి గణేష్ వేదవతి. సో వీళ్ళంతా పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ కోల్కతాలోని ఇండియన్ మ్యూజియం, మన భారతదేశంలోని అతిపెద్ద పురాతన మ్యూజియం. యాక్చువల్గా ఇది 1814 ఎస్టాబ్లిష్ చేయబడింది అనమాట. ఎన్నో పురాతన వస్తువులు అన్నీ కూడా ఈ మ్యూజియంలో ఉన్నాయి. మనం ఇటు ఈ మ్యూజియంని సందర్శిస్తే మన దేశానికి సంబంధించిన నాగరిక చారిత్రక ఎన్నో పౌరాణిక అంటే రాజులకు సంబంధించినవన్నీ కూడా ఇక్కడ మనం సందర్శించవచ్చు. అంత పెద్ద మ్యూజియం పురాతన మ్యూజియం అనమాట. ఎనీవేస్ మరి రైటర్స్ అని పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం ఒక పాట వినిపిస్తున్నాను, స్టే ట్యూన్డ్.

సమయం 2 గంటలు కావస్తోంది. మీ అందరికీ తెలుసు కదా 2:00 to 2:15 న్యూస్ టైం అని. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం వివి స్టూడియోలో సమయం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి విత్ మీ ఆర్జే లక్ష్మి. ఎంట్రీ ఇచ్చేసాం మన ప్రోగ్రాంలోకి. ప్రతిభకు విజయం సాధించడానికి వయసుతో సంబంధం లేదన్నది వాస్తవం. అది 90 ఏళ్ల బామ కావచ్చు, లేదంటే 9 ఏళ్ల చిన్నారి కావచ్చు. ఎస్, 9 ఏళ్ల అతి చిన్న వయసులోనే జాతీయంగా అలాగే అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ పతకాలతో పాటు అందరి మనసులు గెలుస్తూ వరల్డ్ నంబర్ 1 ర్యాంకును సొంతం చేసుకున్న బాల చెస్ మేధావి ఇవాళ మన శక్తిశీలి. ఎవరేంటో చెప్తాను, స్టే ట్యూన్డ్ ఆకాశవాణి వివిధ భారతి.

మీరు వింటున్నారు వివిధ భారతి కేంద్రం శక్తిశీలి సమయం. 4.5 ఏళ్ళంటే క్రీడలంటే అంతగా అవగాహన కూడా ఉండదు చాలామంది పిల్లలకు కదా. కానీ ఆ ఏజ్లోనే మెదడుకు పదును పెట్టే చెస్ ఆడటం ప్రారంభించింది అన్వీ హింగే. పూణెకి చెందిన ఈ చిన్నారి ఈ మధ్య స్పెయిన్లో జరిగిన ఒక టోర్నమెంట్లో యెల్లో రేటింగ్ను పెంచుకుని అతి పిన్న ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ టైటిల్, తద్వారా ఫిడే అండర్-9 బాలికల విభాగంలో ప్రపంచ నంబర్1 ర్యాంకును సాధించి వార్తల్లో నిలిచింది. మరి ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాం ఈ బాలమేధావి సక్సెస్ జర్నీ గురించి, ఓకేనా? ఈ పాట తర్వాత

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 9 ఏళ్ల చెస్ మేధావి అన్వీ హింగే గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తన సక్సెస్ జర్నీ విశేషాల గురించి తెలుసుకుంటున్నాం. యాక్చువల్గా పిల్లలు ఇంట్లో ఉండే పెద్దవాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అది పేరెంట్స్ కావచ్చు, సిబ్లింగ్స్ కావచ్చు. అన్వీ వాళ్ళ అన్నయ్య చెస్ చాలా బాగా ఆడతాట. నాన్నతో కలిసి చేస్తాడా అన్నయ్యని చూసి తనకి ఆ ఆట మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది, ఎలా తను చెస్ని కెరీర్గా మార్చుకుంది, ఆసక్తిగా ఉంది కదా తెలుసుకోవాలని. వింటూనే ఉండండి శక్తిశీలి.

మీరు వింటున్నారు శక్తిశీలి. తొమ్మిదేళ్ల చెస్ ఛాంప్ అన్వీ హింగే సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాకే చెప్పాను కదా మీకు, వాళ్ళ నాన్నతో చెస్ ఆడుతున్న అన్నయ్యను చూసి తనకు కూడా చిన్నతనం నుంచే, అంటే ఆల్మోస్ట్ 4.5 ఏళ్ల వయసు నుంచే చెస్ మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. సో చెస్ అంటే అన్వీకున్న ఇంట్రెస్ట్ను గుర్తించిన వాళ్ళ నాన్న తనని ఎంకరేజ్ చేయడమే కాకుండా కొన్ని మెలకువలు కూడా నేర్పించారు. సో అలా 4.5 ఏళ్ల నుంచి చెస్ ఆడటం స్టార్ట్ చేసింది అన్వీ. అమేజింగ్ కదా. ఆ తర్వాత అకాడమీలో చేరి ట్రైనింగ్ తీసుకుంది. మరి చెస్ అంటే తనకు ఎందుకంత ఇష్టమో చెప్తాను, వింటూ ఉంటారుగా వివిధ భారతిని

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి. 9 ఏళ్ల చెస్ ఛాంపియన్ అన్వి హింగే సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చెస్ అనేది కంప్లీట్గా మైండ్ గేమ్. ఆటలో భాగంగా ప్రత్యర్థి ఎత్తుకు పై ఎత్తులు వేయడం, క్లిష్ట పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా బయటపడటం, వీటన్నిటినీ ఆస్వాదిస్తా, అందుకని నాకు చెస్ అంటే ఇష్టం అని చెప్తుంది అన్వి. మరి మరిన్ని కబుర్లు చెప్తాను, వింటూ ఉండండి.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి శక్తిశీలి సమయం. 9 ఏళ్ల చెస్ ఛాంపియన్ అన్వీ హింగే సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి చిన్నప్పుడే నాన్నతో అన్నయ్య ఆడే చెస్ని చూసి తనకి ఇంట్రెస్ట్ ఏర్పడింది. సో నాన్న కూడా ప్రోత్సహించి మెలకువలు కూడా నేర్పించారు. ఆ తర్వాత అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంది అండ్ తన జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొనడం, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడం అలా స్టార్ట్ చేసిందనమాట. తనకిష్టమైన కెరీర్ను అంటే తనకిష్టమైన ఆటను కెరీర్గా తీసుకుని ఆస్వాదిస్తుంది కాబట్టి సక్సెస్ అంత త్వరగా అచీవ్ చేసిందేమో అనిపిస్తుంది కదా. కొన్నిసార్లు పెద్దవాళ్ళ ఇష్టం బట్ట లేదంటే గత్యంతరం లేని పరిస్థితుల్లోనో ఇష్టం లేని కెరీర్ని తీసుకోవాల్సి వస్తుంది. అప్పటికంటే కూడా ఇష్టమైన కెరీర్ని తీసుకుంటే వచ్చే అవరోధాలని కూడా ఇష్టంగానే అధిగమిస్తారు. అంటే కష్టం అనిపించదు, బౌన్స్ బ్యాక్ అవ్వడం ఈజీ అనమాట. ఎనీవేస్ మరి ఇంకా ఉన్నాయి అన్వీ సక్సెస్ జర్నీ గురించిన విశేషాలు. స్టే ట్యూన్ టు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి.
2: నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే,

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हाल।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తి శిల్లి సమయం. 9 చెస్ ఛాంప్ అన్వి హింగే సక్సెస్ ఎండ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆటపై ఉన్న మక్కువతో కొన్ని రోజుల్లోనే చెస్పై పట్టు సాధించిన అన్వి ఇక పథకాల వేట స్టార్ట్ చేసింది. రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొనడం ప్రారంభించింది. మీకు తెలుసా, 2024 మహారాష్ట్ర అండర్-7 స్టేట్ ఛాంపియన్షిప్ గెలిచిన అన్వి అదే సంవత్సరంలో జాతీయ స్కూల్ చెస్ ఛాంపియన్షిప్లో 3 స్థానంలో నిలిచింది. ఓ 6 పాప సాధించిన విజయం అబ్బురపరిచే విషయం, టోటల్లీ ఇన్స్పైరింగ్ అంతే. మరి ఇంకా ఉన్న ఈ లిటిల్ ఛాంపియన్ సక్సెస్ కబుర్లు వింటూనే ఉండండి వివిధ భారతి.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: మీరు వింటున్నారు శక్తిశీల.

9 ఏళ్ల చెస్ ఛాంప్ అన్వి హింగే సక్సెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 2025 సంవత్సరంలో గ్రీస్లో జరిగిన ఫిడే వరల్డ్ క్యాడెట్ ర్యాపిడ్ అండ్ బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్స్లో అండర్-8 విభాగంలో బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది అన్వి. ఇక అదే సంవత్సరం తజకిస్తాన్లో జరిగిన వెస్టర్న్ ఏషియన్ యూత్ చెస్ ఛాంపియన్షిప్లో 2 బంగారు, 4 రజత పథకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచింది. స్పోర్ట్స్ను కెరీర్గా తీసుకుని సక్సెస్ అవుతున్నా చదువును నెగ్లెక్ట్ చేయలేదు తెలుసా? చెస్ చదువు తనకు 2 కళ్ళు ఉంటుంది. చెస్ పోటీ లేకపోతే చదువుపైనే ఎక్కువ ఫోకస్ చేస్తాను, టోర్నమెంట్ వల్ల పరీక్షలు మిస్ అయితే టీచర్లు మళ్లీ నా కోసం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారని చెప్తుంది. సో రోజు 2 గంటలు చెస్ ప్రాక్టీస్, పడుకునే ముందు పుస్తకం చదవడం, పోటీలకు వెళ్లే ముందు మానసిక ఉల్లాసం, ఏకాగ్రతను పెంచుకోవడానికి ధ్యానం, ఇతర వ్యాయామాలు సాధన చేస్తానని చెప్తుంది అన్వి. మరి ఇంకా ఉన్నాయి ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ తనవి. కీప్ లిజనింగ్, శక్తిశీలి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం శక్తిశీలి సమయం తొమ్మిదేళ్ల చేస్తాం. అన్ని హింగ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకున్నాం. అమ్మానాన్నల ప్రోత్సాహం వల్లే చెస్ లో రాణించగలుగుతున్నా అనే అన్వికి చెస్ లో దివ్య దేశ్ముఖ్, గుకేష్ లు రోల్ మోడల్స్. పజిల్స్ పూర్తి చేయడం, మెదడుని షార్పెన్ చేసే ఆటలు తన హాబీ. ఇక భవిష్యత్తులో చెస్ లో మరిన్ని విజయాలు సాధించడమే తన లక్ష్యమని చెప్పే అన్వి, ఎవరైనా సరే ఏకాగ్రతతో కష్టపడి సాధన చేస్తే అనుకునేవి సాధిస్తారు అంటూ తన మాటలతోనూ ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది ఈ

ఛాంపియన్. మరి ఇలా మాట్లాడుకుంటూ పోతే ఏమవుతుందో తెలుసా? టైం గడుస్తుంది, అంటే లక్ష్మికి టాటా బై బై చెప్పే టైం వచ్చేసింది. హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్, స్టే హెల్దీ, బీ హ్యాపీ ఆల్వేస్, అండ్ కీప్ లిజనింగ్ విత్ భారతి టూ. ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి.

0: आप सुन रहे हैं विविध भारती देश की सुरीली धड़कन।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5 గంటలు దాటింది. ఇప్పుడు వినండి అభిరుచి. ఈ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ధర కోరిన తెలుగు సినిమా పాటలు. మరి కార్యక్రమాన్ని ముందుగా ఇస్మార్ట్ శంకర్ ఈ చిత్రం కోసం మణి శర్మ సంగీతాన్ని అందించగా అనురాగ్ కుల్కర్ణి రమ్య భైరతో కలిసి ఆలపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుంచి గణపవరం మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ మరియు వారి కుటుంబ సభ్యులు

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: కార్యక్రమంలో ఇప్పుడు వినండి, జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనుండే జాప భూమేశ్వర్ భూలక్ష్మి, పార్పిరి శ్రీశాంక్ బండి కిషోర్, శ్రీనిధి బండి, శివాజీ చంద్రకళ, సహస్రరాజ నరసయ్య పద్మ, మహాశ్రీ బాస నరేంద్ర శ్యామల భారతి మరి వీరంతా కోరుతున్న ఈ పాట అల్లుళా మజాక్క ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించింది.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారాలు వింటున్నారు. కర్నూలు తరువాతి పాట వినబోయే ముందుగా

కార్యక్రమాలకు సంబంధించినటువంటి కొన్ని గమనికలు చూద్దాం. ఈ నెల 19వ తేదీ మంగళవారం అంటే రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయస్త కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కంటి ఇంజెక్షన్ ఎప్పుడు ఎందుకు ఇస్తారు, వీటి గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ ఉక్కల్ గారు తగిన సలహా సూచనలు చేస్తారు. అదేవిధంగా రేపు ఉదయం 7:58 మెడికోవర్ హాస్పిటల్ హైదరాబాద్ రోడ్ నిజామాబాద్ వారి ప్రాయస్త కార్యక్రమంలో బ్రెయిన్ స్ట్రోక్ పక్షవాత మూర్ఛ వ్యాధి వీటి గురించి ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ మోసిన్ గారు తగిన సలహాలు సూచనలు అందజేస్తారు. అదే రోజు అంటే రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయస కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో థైరాయిడ్ షుగర్ అధిక బరువు ఊబకాయం గురించి ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు తగిన సలహాలు సూచనలు అందజేస్తారు. మరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం శ్రీ సాయి మహిమ. ఈ చిత్రం కోసం కే చిత్రయశ్వి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతులు గాంధీ చౌక్ ఆర్మూర్ నుండి అంకం దామోదర్ మురళి సాయి కుమార్ సన్నీ విశ్వతేజ మరియు వారి కుటుంబ సభ్యులు మిత్రులు మరి వీరందరూ కొరికపై ఈ పాట

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: తర్వాత పాట విన ముందు మరికొన్ని గమనికలు చూద్దాం. ఈ నెల 20వ తేదీ అంటే బుధవారం ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరో కేర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయత కార్యక్రమంలో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. అదే రోజు అంటే బుధవారం ఉదయం 8 ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారక నగర నిజామాబాద్ వారి ప్రాయత కార్యక్రమంలో అన్ని రకాల దంతాలు చెవుల సమస్యల నివారణ మార్గాల గురించి దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తెలియజేస్తారు. ఇక ఈ నెల 21వ తేదీ అంటే గురువారం ఉదయం 7:30 డాక్టర్ విశాలేందు న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడ్ నిజామాబాద్ వారి ప్రాయస కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆత్మహత్య ఆలోచన రావడం, మత పదార్థాలకు బానిసకోవడం, ఇంకా అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ విశాల్ గారు తెలియజేస్తారు. ఇక అదే రోజు అంటే గురువారం ఉదయం 8 వేదాంశ హాస్పిటల్ సరస్వతి నగర నిజామాబాద్ వారి ప్రాయత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ ఎం హర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు. మరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి కళ్ళు. ఈ చిత్రం కోసం సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని కి ఎస్పి బాజుమోహన్ ఆలపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కురట్ల మండలం మోహన్రావుపేట నుండి అడ్లగట్ట రమేష్, వర్షిణి ప్రియాంక, మహాశ్రీ, వేదశ్రీ, శాంతబాయ్, అడ్లగట్ట రవి, మానస, సమృద్ధ్, గోదావరి, పూజిత, నవీన్, భాగ్యవీర్, మరి వీరందరూ కొరకపై ఈ పాట

చివరగా మీరు విన్న ఈ పాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:30 దాటి 26 సెకండ్లు. ఇక శ్రోతలు ఇప్పుడు మీరు వింటారు యువవాణి యువజనుల కార్యక్రమం.

ఇక ఇప్పట్లాగే ఈనాటి యువవాణి కార్యక్రమంలో భాగంగా మనం తెలుసుకుందాం విద్య ఉద్యోగ ప్రకటనల వివరాల గురించి. ఇక కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఉద్యోగ వార్తలతో.

ఆర్ఆర్బీ లోకో పైలట్ల సేవల్ని ఉపయోగించుకోవాలనుకుంటోంది. ఇక అందుకోసం డ్రైవర్ల నియామకానికి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇక ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 11,127. ఇక ఈ అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం కావాల్సిన విద్యార్హత ఐటీఐ లేదా డిప్లొమా లేదా సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. ఇక అభ్యర్థుల ఎంపిక 2 దశల్లో నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక విద్యార్హత మరోసారి 10 తర్వాత నిర్దేశిత ట్రేడులు లేదా బ్రాంచీల్లో ఐటీఐ లేదా అప్రెంటిస్షిప్ లేదా డిప్లొమా లేదా బీటెక్తో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ 14, 2026. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు సంప్రదించవలసిన వెబ్సైట్ వివరాలు www.rrbapply.gov.in. ఇక మొత్తం ఖాళీల సంఖ్య 11,127. కాగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 14వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయవచ్చు. ఇక వెబ్సైట్ వివరాలు మరొకసారి www.rrbapply.gov.in.

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనగా ఎన్హెచ్ఏఐ ఢిల్లీ శాశ్వత రిక్రూట్మెంట్ ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల్ని కోరుతోంది. ఇక మొత్తం ఖాళీల సంఖ్య 60. కాగా విద్యార్హత అభ్యర్థులు సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇక అభ్యర్థుల ఎంపిక సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో 2026 సంవత్సరానికి సంబంధించిన గేట్ స్కోరు ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ 15, 2026. వెబ్సైట్ వివరాలు www.nhai.gov.in. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 15, 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.nhai.gov.in.

ఒడిశా రాష్ట్రంలోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ అనగా నాల్కో, మైనింగ్ మేట్ అలాగే ఆపరేటర్, టెక్నీషియన్ మొదలగు పోస్టుల భర్తీకై నోటిఫికేషన్.

0: విడుదల చేసింది. ఇక మొత్తం ఖాళీల సంఖ్య 268. పోస్టుల వివరాలు మరొకసారి: మైనింగ్ మేట్ గ్రేడ్ 3, అలాగే ఆపరేటర్ ఆపరేటర్ గ్రేడ్ 3, అలాగే టెక్నీషియన్ ఫిట్టర్ తదితరాలు. మొత్తం ఖాళీల సంఖ్య 268 కాగా, విద్యార్హత సంబంధిత విభాగంలో 10వ తరగతి, ఐటీఐ లేదా బీఎస్సీ లేదా 2 ఏళ్ల డిప్లొమాను అభ్యర్థులు పూర్తి చేసి ఉండాలి. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది అభ్యర్థులు. ఇక అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ 10 జూన్ 2026. వెబ్సైట్ వివరాలు www.nalcoindia.com. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి వినండి, 10 జూన్ 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.nalcoindia.com.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

ప్రకటనల తర్వాత కార్యక్రమానికి తిరిగి స్వాగతం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగా ఎస్బీఐ శాశ్వత రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇక మొత్తం ఖాళీల సంఖ్య 100. విద్యార్హతలు ఏదైనా విభాగంలో డిగ్రీ, అలాగే ఐఐబీఎఫ్ నుంచి ఫారెక్స్ ఆపరేషన్స్ సర్టిఫికెట్తో పాటు ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్లో కనీసం 2 సంవత్సరాల ఉద్యోగానుభవాన్ని అభ్యర్థులు కలిగి ఉండాలి. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్ అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 2, 2026. వెబ్సైట్ వివరాలు www.sbi.bank.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జూన్ 2వ తేదీ. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.sbi.bank.in.

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అనగా ఎన్టీపీసీ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల్ని కోరుతోంది. అందుకోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇక మొత్తం ఖాళీల సంఖ్య 52 కాగా విభాగాల వివరాలు మైనింగ్ మరియు సివిల్. విద్యార్హత మైనింగ్ లేదా సివిల్ లేదా కన్స్ట్రక్షన్ విభాగంలో బీటెక్తో పాటు గేట్ స్కోరును అభ్యర్థులు కలిగి ఉండాలి. ఇక గేట్ స్కోరు ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక దరఖాస్తులకు చివరి తేదీ 29 May 2026. వెబ్సైట్ వివరాలు www.ntpc.co.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 29 May 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.ntpc.co.in.

ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కింద 90 పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇక ఎంపికైన వారు ఉచితంగా బీటెక్ చదువుకునే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాతో విధుల్ని నిర్వర్తించవచ్చు. ఇక ఈ దరఖాస్తులకు కావాల్సిన విద్యార్హత ఇంటర్మీడియట్లో 60% మార్కులు సాధించి ఉండాలి, అలాగే జేఈఈ పరీక్షా స్కోరును కలిగి ఉండాలి అభ్యర్థులు. జేఈఈ మెయిన్స్ ర్యాంకు అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు

దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 12, 2026. వెబ్సైట్ వివరాలు www.joinindianarmy.nic.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జూన్ 12, 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.joinindianarmy.nic.in.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి. చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే
3: వస్తాను.
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
3: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
3: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
3: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
4: హలో మమ్మా.
3: హాయ్.
5: ఆర్బీఐ అంటుంది.
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

ప్రకటనని విన్న అనంతరం యువజనుల యువవాణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో భాగంగా మనం తెలుసుకుంటున్నాం ఉద్యోగ ప్రకటనల వివరాలను గురించి. స్త్రీనిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఫీల్డ్ లెవెల్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల్ని కోరుతోంది. ఇక పోస్టుల వివరాలు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, మొత్తం ఖాళీల సంఖ్య 123. విద్యార్హత, కనీసం 65% మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారే ఉండాలి. తెలుగు ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడడం, చదవడం, రాయడం తెలిసి ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి అభ్యర్థులు. ఇక ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 29 May 2026. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు సంప్రదించవలసిన వెబ్సైట్ www.streenidhi.telangana.gov.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 29 May 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.streenidhi.telangana.gov.in.

కేంద్ర ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమాబల్, స్పోర్ట్స్ కోటా కింద కానిస్టేబుల్ కమ్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకై ప్రకటనను విడుదల చేసింది. ఇక మొత్తం ఖాళీల సంఖ్య 404. విద్యార్హత, పదవ తరగతి ఉత్తీర్ణత, అలాగే గత 2 సంవత్సరాల్లో జాతీయ అంతర్జాతీయ పోటీల్లో రాష్ట్రం లేదా దేశం తరపున వివిధ క్రీడలలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి, లేదా సీనియర్ లేదా జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్లో లేదా ఖేలో ఇండియా యూత్ గేములో

www.recruitment.ssb.gov.in అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 7వ తేదీ. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.recruitment.ssb.gov.in.

0: నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ న్యూఢిల్లీ శాశ్వత రిక్రూట్మెంట్ ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకై దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇక మొత్తం ఖాళీల సంఖ్య 85. విద్యార్హత, ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు అభ్యర్థులు గేట్ స్కోరును కలిగి ఉండాలి. ఇక ఈ గేట్ స్కోరు 2024 లేదా 25 లేదా 26 సంవత్సరానికి సంబంధించి ఉండాలి. ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 8 జూన్ 2026. ఇక విద్యార్హతలు అలాగే గేట్ స్కోరు ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకై సంప్రదించవలసిన వెబ్సైట్ www.nhidcl.com. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 8. ఇక వెబ్సైట్ వివరాలు మరొకసారి www.nhidcl.com.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: హ్యాపీ యానివర్సరీ డియర్.
5: సెలబ్రేషన్స్ ఒకటే తక్కువైంది ఇప్పుడు.
4: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
5: ఏమీ కాలేదనే కదా నా బాధ.
4: అంటే
5: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
4: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
5: సంప్రదించండి.
4: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
5: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్ వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 08462253444.

ప్రకటనలనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కోల్కతాలోని భారత ప్రభుత్వానికి చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ అనగా సిఐఎల్ వివిధ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైనీ గ్రేడ్ 1 పోస్టుల భర్తీకై దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇక మొత్తం ఖాళీల సంఖ్య 660. విభాగాల వివరాలు సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, జియాలజీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, అలాగే రాజ్భాషా హిందీ మరియు కంపెనీ సెక్రటరీ తదితరాలు. విద్యార్హత, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో అభ్యర్థులు డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. అలాగే చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తులు పూర్తి చేయవచ్చు. అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 11, 2026. వెబ్సైట్ వివరాలు www.coalindia.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జూన్ 11, 2026. వెబ్సైట్ వివరాలు www.coalindia.in.

ప్రభుత్వ పరిధిలోని ప్రముఖ బ్యాంకైన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న తమ బ్రాంచ్లలో సంవత్సర కాలం పాటు శిక్షణ ఇచ్చేందుకు అప్రెంటిస్ ఖాళీల భర్తీకై నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇక ఈ శిక్షణా కాలంలో అభ్యర్థులకు బ్యాంకింగ్ కార్యకలాపాలపై అవగాహనను కల్పించడంతో పాటు ప్రతీ నెలా స్టైపెండ్ కూడా అందిస్తారు. ఇక ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 1865. ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భాగంగా 164 ఖాళీలు, ఆంధ్రప్రదేశ్లో 303 ఖాళీలు ఉన్నాయి. విద్యార్హత గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి లేదా కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అభ్యర్థులు. ఇక అభ్యర్థులకు స్థానిక భాషా ప్రావీణ్యత కూడా కలిగి ఉండాలి. ఆన్లైన్ విధానంలో దరఖాస్తుల్ని పూర్తి చేయవలసి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 19 2026. ఆన్లైన్ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. వెబ్సైట్ వివరాలు www.unionbankofindia.co.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 19 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.unionbankofindia.co.in.

కోల్ ఇండియా లిమిటెడ్ మైనింగ్ విభాగంలో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తుంది. ఇక ఇందులో ఖాళీల సంఖ్య 276. విద్యార్హత అభ్యర్థులు మైనింగ్ ఇంజనీరింగ్లో డిగ్రీ లేదా బీ లేదా బీటెక్ను పూర్తి చేసి ఉండాలి. ఇక గేట్ స్కోరు 2025 సంవత్సరానికి సంబంధించిన గేట్ స్కోరును కలిగి ఉండాలి అభ్యర్థులు. గేట్ స్కోరు ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ 7 June 2026. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు www.coalindia.in అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 7 June 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.coalindia.in.

0: జిఆర్టీ జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
2: సైబాల్,
1: నడుగుల తామరా
2: సైబాల్,
1: బురద పుల్లా
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యా ప్రకటనల వివరాలను గురించి. కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ కొలువులకు అర్హతను సాధించేందుకు నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనగా సీటెట్ ప్రకటనను సీబీఎస్ఈ విడుదల చేసింది. ఇక దీనికి దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన విద్యార్హత డిఎడ్ లేదా బీఎడ్ ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయడానికి చివరి తేదీ జూన్ 10, 2026, పరీక్ష తేదీ సెప్టెంబర్ 6. వెబ్సైట్ వివరాలు www.cbse.gov.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జూన్ 10, 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.cbse.gov.in.

0: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనగా ఐఏఎఫ్ జూలై 2027 సంవత్సరానికి సంబంధించి షార్ట్ సర్వీస్ కమిషన్ అనగా ఎన్ఎస్సి ఫ్లయింగ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ నాన్ టెక్నికల్ విభాగాల్లో పోస్టుల భర్తీ కోసం పురుష మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. అయితే ఇందులో కోర్సుల వివరాలు ఏఎఫ్సిఏటి ఎంట్రీ ఫ్లయింగ్, అలాగే టెక్నికల్ నాన్ టెక్నికల్ విభాగాలు, ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ ఫ్లయింగ్ విభాగాలు, గేట్ స్కోర్ ఎంట్రీ, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ విభాగాలు. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 19, 2026. వెబ్సైట్ వివరాలు www.afcat.cdac.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జూన్ 19, 2026. వెబ్సైట్ వివరాలు www.afcat.cdac.in.
1: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్సెస్ అండ్ ట్రైనింగ్ అనగా సీసీఆర్టీ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి కల్చరల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్ స్కీమ్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. సంగీతం, నృత్యం, నాటకం, చిత్రలేఖనం, శిల్పకళ, సాహిత్యం వంటి వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచే 10 నుండి 14 సంవత్సరాల బాలలకు ఈ స్కాలర్షిప్ను అందజేస్తారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తుల్ని పూర్తి చేయవచ్చు. ఇక విద్యార్హత, గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతున్న లేదా సంప్రదాయ ప్రదర్శన కళా కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు దరఖాస్తులకు అర్హులు. సంబంధిత కళారూపంలో కనీసం 3 ఏళ్ల శిక్షణను అభ్యర్థులు కలిగి ఉండాలి. ఇక ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ మే 31, 2026. ఇక ప్రాంతీయ స్థాయి ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. వెబ్సైట్ వివరాలు www.ccrtindia.gov.in. ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి మే 31, 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.ccrtindia.gov.in.
1: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6 గంటలకు కావస్తుంది. కాసేపట్లో శ్రోతలు మీరు వింటారు హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు మీరు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నిజాయితీ, కరుణ, అంకిత భావంతో ప్రజలకు సేవ చేయాల్సిన కీలకమైన బాధ్యత అధికారులపై ఉందని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. యువత శక్తి దేశ భవిష్యత్తుకు పునాది అని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మేరా భారత్ మేరా యోగ్దాన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రామచందర్రావు సూచించారు. రాష్ట్రంలో డిమాండ్కు సరిపడా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ లభ్యత ఉందని, ఎక్కడా కూడా కొరత లేదని తెలంగాణలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తెలియజేశాయి. హైదరాబాద్లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్లో ప్రస్తుతం శిక్షణ పొందుతున్న 44 మంది గ్రూప్ 1 ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు ఈరోజు లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లతో సమావేశమయ్యారు. గవర్నర్ యువ అధికారులను అభినందించి వారి భవిష్యత్ వృత్తి జీవితానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి అధికారితో ఆప్యాయంగా మాట్లాడి ప్రజాసేవ పట్ల వారి నిబద్దతను ప్రశంసించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ భవిష్యత్ పరిపాలనా నాయకులుగా నిజాయితీ, కరుణ, అంకితభావంతో ప్రజలకు సేవ చేయాల్సిన కీలకమైన బాధ్యత వారిపై ఉందన్నారు. ప్రజాసేవ అనేది కేవలం అధికార పదవి మాత్రమే కాదని, అది సమాజం, దేశం పట్ల ఒక బాధ్యత అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని సూచించారు. యువత శక్తి దేశ భవిష్యత్తుకు పునాది అని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే పరిమితం కాకుండా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టు భావనను పెంపొందిస్తాయన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి క్రీడలను జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 వరకు రాష్ట వ్యాప్తంగా నిర్వహించనున్న ఈ వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. జుంబా, 5 కిలోమీటర్ల వాక్దాన్, యోగా, మెడిటేషన్ కార్యక్రమాల్లో మంత్రి వాకిటి శ్రీహరితో పాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఏపీ జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, మల్రెడ్డి రామ్రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీ బాలాదేవి పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్దికి ప్రత్యేక నిధులు కేటాయించి ప్రతి గ్రామానికి మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో నిర్మిస్తున్న నూతన రహదారి పనులను ఈరోజు పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ,
1: ఏ రైతు కూడా ఇబ్బంది పడద్దు, ఆందోళన పడద్దు, సెంటర్ ఇన్ఛార్జీలు కూడా చెప్తున్నాం, మీరు వడ్లు ఏ రైతు అయితే నెట్టి కొట్టి లారీ లోడ్ చేసినాక ఆ సెంటర్ ఇన్ఛార్జే బాధ్యత, తర్వాత తహసీల్దార్ గారి బాధ్యత, తర్వాత సివిల్ సప్లై అధికారి బాధ్యత, తర్వాత కలెక్టర్ గారి బాధ్యత, తప్ప ఏ ఒక్క మిల్లర్ దగ్గరికి రైతులు గిట్ట ఏ సెంటర్ ఇన్ఛార్జ్ గిట్ట పంపిస్తే ఆ సెంటర్ ఇన్ఛార్జ్ పై తెలియ ఉంటుంది చట్టపరంగా.
0: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింపుల్ ఈ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టివి సోమనాథన్ ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను ఆదేశించారు. తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ గవర్నెన్స్ విధానాన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్న నిబంధనల మేరకు ప్రజలకు సరళతరమైన, మెరుగైన ప్రభుత్వ సేవలందించేందుకు ప్రయత్నించాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచించారు. ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ గవర్నెన్స్ విధానాన్ని వివరించారు. ప్రజలకు పారదర్శకంగా, సులభతరమైన పౌర సేవలు అందిస్తున్నామని, ఎప్పటికప్పుడు వివిధ విభాగాల వారీగా ఆన్లైన్లో డాష్ బోర్డుల ద్వారా తెలియజేస్తున్నామని అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట కార్యాలయంలో పార్టీ కార్యక్రమాలపై నిర్వహించిన సన్నాహక సమావేశంలో బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచందర్రావు కీలక ప్రసంగం చేశారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యల పరిష్కారం, కార్యకర్తల పాత్రపై ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఇంధన పొదుపు అవసరాన్ని నొక్కి చెప్పిన ఆయన, కార్పోలింగ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మేరా భారత్ మేరా యోగ్దాన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, ఒక చెట్టు అమ్మ పేరు మీద కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజలందజేసిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని హౌసింగ్ పీడీ అశోక్ చక్రవర్తి అధికారులను ఆదేశించారు. ఈరోజు హైదరాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ఏవో విజయలక్ష్మితో కలిసి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ ప్రజావాణి అర్జీలకు అధికారులు అత్యంత ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈరోజు మొత్తం 622 దరఖాస్తులు రాగా అందులో అత్యధికంగా హౌసింగ్ శాఖకే 520 అర్జీలందాయి. వీటితో పాటు పింఛన్లు 72, రెవెన్యూ 13, ఇతర శాఖలకు 17 దరఖాస్తులు వచ్చాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత డిమాండ్కు సరిపడా పెట్రోలు, డీజిల్, ఎల్పీజీ ఉందని, రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ ఉత్పత్తుల కొరత లేదని తెలంగాణలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తెలియజేశాయి. ప్రభుత్వ రంగ ఓఎంసీలు సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని, లాజిస్టిక్స్ ను క్రమబద్దీకరించడానికి, డెలివరీలను మరింత వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయని ఓఎంసీల రాష్ట స్థాయి కోఆర్డినేటర్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ నెల మొదటి పక్షం రోజుల్లో పెట్రోల్ సరఫరాలో 14.2%, డీజిల్ సరఫరాలో 15.7% వృద్ధిని ఓఎంసీలు నమోదు చేశాయని వెల్లడించారు. ప్రస్తుతం వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్లు కూడా తగ్గాయని, వినియోగదారులు ఆందోళనతో బుకింగ్లు చేయడం లేదని వివరించారు. ఈ నెల 21 నుండి జూన్ 1 వరకు జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు హాజరు కావలసిందిగా గవర్నర్ శివప్రతాప్ శుక్లాను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. ఈరోజు హైదరాబాద్లోని లోక్ భవన్లో గవర్నర్ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. మంత్రి వెంట దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు ఉన్నారు. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్ట్రంలో రానున్న 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. విపత్తులు సంభవించిన సమయంలో ప్రజలు ఆందోళన, కంగారుకు గురవ్వకుండా అధికారుల సూచనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఈరోజు నల్లచెరువు మినీ ట్యాంక్ బండ్పై విపత్తులను ఎదుర్కొనే పద్ధతులను, విధానాలను ప్రదర్శిస్తూ మాక్ డ్రిల్ నిర్వహించారు.
2: ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఎవరు కంగారు పడకుండా అధికారుల సూచనలు మరియు ప్రభుత్వం ఇచ్చే సూచన ఏమి ఇబ్బంది లేకుండా కూడా మనం ప్రాణ నష్టం లేకుండా ఫ్లడ్స్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో ఎలాంటివి రాకుండా ఉండాలని మనందరం కోరుకుందాము. బట్ ఒకవేళ ఏమన్నా వస్తే కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, పోలీస్ కావచ్చు, మొత్తం ఎస్డిఆర్ఎఫ్ బృందం కూడా కావచ్చు, పూర్తిగా రెడీగా ఉన్నాం.
0: నకిలీ పత్తి విత్తనాలు విక్రయించినా, అక్రమ రవాణా చేసినా వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. ఈ రోజు నకిలీ పత్తి విత్తనాలమ్మే ముఠాను అరెస్టు చేసిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన,
3: తక్కువ రేట్ లో తీసుకొచ్చేసి రైతులకు అమ్మాలని చూస్తున్నాడు. ఇది చాలా ప్రమాదకరము. ఎందుకంటే నకిలీ పత్తి విత్తనాలు అనేటి రైతులు వాడినట్లయితే పంట మొలకెత్తకపోయినా, మొలకెత్తిన కాపు కాకపోయినా, కాపోయినా గానీ పూలు రాకపోయినా, ఏదున్నా గానీ నష్టం జరుగుతుంది. మీరు అత్యాశ పోయి తప్పు వస్తుందనో ఆలోచనతోటో, లేకపోతే వాళ్ళు గడ్డి మందు కొట్టాల్సిన అవసరం లేదు అనే కొన్ని అపోహలతోటి వాళ్ళు మీకు అంటగడుతున్నారు.
0: వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నిజాయితీ, కరుణ, అంకిత భావంతో ప్రజలకు సేవ చేయాల్సిన కీలకమైన బాధ్యత అధికారులపై ఉందని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. యువత శక్తి దేశ భవిష్యత్తుకు పునాదని రాష్ట క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మేరా భారత్, మేరా యోగ్దాన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట శాఖ అధ్యకులు రామచందర్రావు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.

0: ముందుగా ఈ ప్రకటన.
1: బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
0: ఇప్పుడు విందాం ఈ ప్రబోధ గీతం.

0: ఇప్పుడు మరో ప్రకటన విందాం.
1: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ఇంతటితో ఈ సమాచార దర్శన కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు విందాం సినీ రంజన్ కార్యక్రమంలో కొన్ని తెలుగు సినీ గీతాలు. మరి కార్యక్రమాన్ని ముందుగా మహారాజు ఈ చిత్రం కోసం వేటూరు సుందరమూర్తి సాహిత్యానికి చక్రవర్తి సంగీతం సమకూర్చగా పి సుశీల ఆలపించిన ఈ గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: విన్నపాట మధురగీతం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీలతో కలిసి ఆలపించిన గీతం అది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మహానది. ఈ చిత్రం కోసం వీటర్ సుందరమూర్తి సుందరరామూర్తి సాహిత్యానికి ఇళయరాజ సంగీతాన్ని అందించగా కేఎస్ చిత్ర ఆలపించిన ఈ గీతం. ఈ గీతం వినబోయే ముందుగా ఈ ప్రకటన.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి ఈసీ నిరంజని కార్యక్రమం సమాప్తం. తిరిగి 6:35 సినీ నిరంజనలో మరికొన్ని క్షమించాలి. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:50 దీక్షణాల్లో వ్యవసాయ సూచనలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు చక్కటి పంటల కోసం బిందు సేద్యం గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు రైతు సోదరులకు. వాతావరణ మార్పుల వలన వర్షాలు తక్కువై భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో వ్యవసాయం లాభసాటి చేయడానికి ప్రతి నీటి

మొక్కను ఒడిసిపట్టి మొక్కకు అందించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పంటకు సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన రీతిలో, సరైన భాగములో నీరు అందించినప్పుడు మొక్కలు ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడి సాధించవచ్చు. దీనికి బిందు సేద్యం అనే ప్రత్యామ్నాయ సూక్ష్మ నీటిపారుదల పద్ధతి అందుబాటులోకి వచ్చింది. బిందు సేద్యం పద్ధతిలో నీటిని సన్నని ల్యాటరల్ పైపులకు అమర్చిన డ్రిప్పర్ల ద్వారా బొట్లు బొట్లుగా నేల ఉపరితలం మీద, నేల దిగువన వేరు వ్యవస్థకు దగ్గరగా మొక్కకు కావలసిన పరిమాణంలో అందజేయవచ్చు. ఈ పద్ధతిలో నీరు ప్రతిరోజు అందించడం ద్వారా మొక్క వేర్ల భాగములో తేమ కావలసినంత ఉండి మొక్క ఏపుగా పెరిగి నాణ్యమైన అధిక దిగుబడి పొందవచ్చు. ఈ బిందు సేద్య పద్ధతి వల్ల కలిగే లాభాల గురించి ఈ విధంగా వివరిస్తున్నారు. ఈ పద్ధతి వల్ల వివిధ పంటలలో 21 నుండి 50% వరకు సాగునీరు ఆదా అవుతుంది. మొక్కల వేర్లకు దగ్గరగా భూమిలో తేమ హెచ్చు తగ్గులు లేకుండా మొక్క పెరుగుదలకు అనుగుణంగా నీటిని, రసాయనిక ఎరువులను సరఫరా చేయడం వలన మొక్కలు ఏపుగా పెరుగుతాయి. అంతేకాకుండా త్వరితంగా పక్వానికి వచ్చి అధిక దిగుబడులు, నాణ్యమైన పంటను పొందవచ్చు. అతి తేలికైన ఇసుక, నల్లరేగడి, లోతు తక్కువ, ఎత్తు పల్లాలుగా ఉండే భూములకు, కొండ ప్రాంతాలకు ఎంతో అనువైనది ఈ బిందు సేద్యం. నేలను చదును చేయటం, గట్లు కట్టడం, కాలువలు తవ్వటం, బోదెలు చేయటం, నీటిని పారగట్టడం, ఎరువులు వేయటం మొదలైన పనులు ఉండవు కావున వీటికయ్యే ఖర్చు తగ్గుతుంది. ఈ పద్ధతిలో పంట వరుసల మధ్య తేమ ఉండదు కావున కలుపు సమస్య తగ్గుతుంది. ప్రతి చెట్టుకు నీరు ఒకే మోతాదులో సమానంగా అవసరాన్ని బట్టి అందజేయడం ద్వారా కొద్ది గంటలు మాత్రమే మోటారు నడపబడి కరెంటు వినియోగంలో దాదాపు 30 నుండి 45% ఆదా అవుతుంది. పోషక పదార్థాలను నీటిలో కరిగించి నేరుగా మొక్కల వేర్లకు దగ్గరగా అందించడం వలన ఎరువుల వినియోగ సామర్థ్యం 80 నుండి 90% పెరిగి దాదాపు 20 నుండి 43% ఎరువులు ఆదా అవుతాయి. ఈ పద్ధతి ద్వారా ఎరువులను నేరుగా మొక్కకు అందించడమే కాకుండా అధిక లవణీయత గల ఉప్పు నీటితో కూడా పంటలు పండించవచ్చు. మొక్కల మొదళ్ళ వద్ద మాత్రమే తేమ కలిగి వరుసల మధ్య మట్టి పొడిగా ఉండడం వలన పురుగు మందుల పిచికారి, మొక్కల కత్తిరింపులు, పంట కోత మొదలగునవి సులభతరమవుతాయి. నీరు నేరుగా మొక్కలకు అందించడం వలన చీడపీడల సమస్య తక్కువ ఉంటుంది. భూమి కోతకు గురి కాదు. ఎరువులు భూమి లోపల పొరలోకి చొచ్చుకొని పోయి వృధా కావు. మురుగునీటి సమస్య తగ్గుతుంది. వాతావరణ సమతుల్యతకు ఎటువంటి హాని కలగదు. ఈ బిందు సేద్య వ్యవస్థలు భాగాల గురించి ఒక్కసారి మీరు తెలుసుకుంటే బాగుంటుంది. బిందు సేద్య పద్ధతిలో అమర్చే పరికరాలను 3 భాగాలుగా విభజిస్తారు. 1, నీటిని ఎరువును అదుపు చేసే విభాగంలోని భాగాలు. దీనిలో నాన్ రిటర్న్ కవాటము, గాలి గొట్టము, పీడన సూచికలు, ఇసుక ఫిల్టర్, జల్లెడ ఫిల్టర్, ఎరువుల ట్యాంకు, త్రోటల్ కవాటం, ప్రెషర్ గేజ్, ఇతర ఫిట్టింగులు ఉంటాయి. నీటిని ఎరువును అదుపు చేసే విభాగం నీటిని శుభ్రం చేసి ప్రవాహ గతిని నియంత్రిస్తుంది. ఎరువులను సేద్యపు నీటితో కలుపుతుంది. ఈ భాగంలో గల పీడన సూచికల ద్వారా ఫిల్టర్లు సరిగా పనిచేస్తున్నది లేనిది తెలుసుకోవచ్చు. ఈ విభాగం నుంచి వచ్చే నీరు ముందుగా ప్రధాన పైపు గుండా ఉప ప్రధాన పైపులోకి వస్తుంది. ఉప ప్రధాన పైపుకి ల్యాటరల్ పైపులు బిగించి ఉంటాయి. ఉప ప్రధాన పైపుకు ముందుగా గల కంట్రోల్ కవాటం ద్వారా నీటి ప్రవాహాన్ని నియంత్రణ చేసుకోవాలి. ఉప ప్రధాన పైపు చివరన మూసివేసి ఉంచాలి. ప్రధాన పైపులు 63 మిల్లీమీటర్ల నుండి 110 మిల్లీమీటర్ల సైజులలో, ఇక ఉప ప్రధాన పైపులు 40 మిల్లీమీటర్ల నుండి 50 మిల్లీమీటర్ల సైజులో లభ్యమవుతాయి. ఇక నీటిని విస్తరింపజేసే విభాగం. ఈ విభాగంలో ప్రధాన, ఉప ప్రధాన పైపు లైన్లు, కంట్రోల్ కవాటము, ఫ్లష్ కవాటము, ఇతర ఫిట్టింగులు ఉంటాయి. ఉప ప్రధాన పైపులో ప్రవహించే నీరు ల్యాటరల్ పైపులోకి డ్రిప్పర్ల ద్వారా బయటకు వస్తుంది. ల్యాటరల్ పైపును ఉప ప్రధాన పైపుకు జోడించుటకు గ్రూమేట్, టేకాఫ్, నిప్పుల్ ల్యాటరల్ పైపు మీద డ్రిప్పర్లు నిర్ణీత అంతర దూరంలో బిగించబడి ఉంటాయి. ల్యాటరల్ పైపులు 2 రకాలు, అనగా ఆన్లైన్ ల్యాటరల్, ఇన్లైన్ ల్యాటరల్స్ అని. ఆన్లైన్ డ్రిప్పర్లు

నుండి 14 లీటర్ల నీటిని విడుదల చేయగలవు. ఇవి పీడన సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇన్లైన్ డ్రిప్పర్లు గంటకు 2 నుండి 8 లీటర్ల నీటిని విడుదల చేయగలవు. ప్రతి లాటరల్ పైపు చివరన మూతతో మూసివేయాలి. బావి నుండి తోడిన నీరు ప్రధాన పైపులోకి వచ్చే ముందు 2 రకాల ఫిల్టర్ల గుండా ప్రవహిస్తుంది. దీని వలన నీటిలో ఉండే మట్టి కణాలు, చెత్త, నాచు ఓడబోయబడతాయి. లేకపోతే అవి డ్రిప్పర్లలో చేరి నీటి ప్రవాహానికి అడ్డుపడతాయి. ఈ ఫిల్టర్లలో మొదటి దానిని ఇసుక కంకర ఫిల్టర్ చేసి లేదా కంకర్ ఫిల్టర్ అని, రెండవ దానిని జల్లెల ఫిల్టర్ అని అంటారు. బావి నీటిని బిందు సేద్యానికి ఉపయోగించేటప్పుడు ఈ 2 రకాల ఫిల్టర్లను తప్పనిసరిగా అమర్చుకోవాలి. బోరుబావి నీరు అయితే జల్లెడ ఫిల్టరు ఒకటే సరిపోతుంది. భూగర్భ జలాలు బాగా అడుగంటిపోయిన ప్రాంతాలలో నీటిని చాలా లోతు నుంచి తీసుకుని రావడం వల్ల ఎక్కువ ఖనిజ లవణాలు, ఇసుక రేణువులు నీటిలో కలవడం జరుగుతుంది. కావున ఈ ప్రాంతాలలో 3వ ఫిల్టర్ అయిన హైడ్రోసైక్లోన్ తప్పనిసరిగా అమర్చుకోవాలి. తద్వారా ఎక్కువ ఇసుక లవణాలు ఇక్కడే ఒడబోయబడతాయి. ఇక 3వది నీటిని సక్రమ రీతిలో సరఫరా చేయు విభాగం. బిందు సేద్య వ్యవస్థలో వేసే పంటను బట్టి 5 పద్ధతులుగా విభజించారు. అనగా ఆన్లైన్ డ్రిప్ పద్ధతి, ఇన్లైన్ డ్రిప్ పద్ధతి, మైక్రోజెట్ పద్ధతి, మినీ మైక్రోజెట్ పద్ధతి, పొగమంచు ఇరిగేషన్ పద్ధతి. ఇక ఆన్లైన్ డ్రిప్ పద్ధతి అంటే ఈ పద్ధతిలో నీరు బొట్టు రూపంలో మొక్క వేర్లకు చేరుతుంది. ఆన్లైన్ డ్రిప్ పద్ధతిలో డ్రిప్పర్ను లాటరల్ పైపు ఉపరితలం మీద బిగించబడి ఉంటాయి. ఈ పద్ధతిని ఎక్కువగా మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉన్న పంటలైనటువంటి పండ్ల తోటలైన మామిడి, బత్తాయి, నిమ్మ, ద్రాక్ష, కొబ్బరి, అరటి తోటలకు వినియోగించబడుతుంది. ఇక ఇన్లైన్ డ్రిప్ పద్ధతి. ఈ ఇన్లైన్ పద్ధతిలో డ్రిప్పర్లు లాటరల్ పైపు లోపల అమర్చబడి ఉంటాయి. మొక్కల మధ్య దూరం తక్కువగా ఉన్న కూరగాయలు, పూల మొక్కలకు ఈ ఇన్లైన్ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. జంటసాల పద్ధతిలో సాగు చేసే చెరుకు, పత్తి, గులాబీ పంటలకు ఇన్లైన్ బిందు సేద్యము వాడుకోవచ్చు. ఈ పద్ధతి ముఖ్యంగా చెరుకు, పత్తి, కూరగాయలు, పూల తోటలకు ఉపయోగించుకోవచ్చు. ఇక 3వదైన మైక్రోజెట్ పద్ధతి. ఈ పద్ధతిలో నీటిని జల్లు రూపంలో భూమి నుండి 50 సెంటీమీటర్లు ఎత్తు మించకుండా వృత్తాకారంగా లాటరల్ లైన్ పైన అమర్చిన జెట్స్ ద్వారా మొక్కకు నీరు అందించడం జరుగుతుంది. ఈ పద్ధతిని ఎక్కువగా ఇసుక నేలల్లో, ఎక్కువ నీరు ఇంకిపోయే భూములలో, ఎత్తు పంటలైనటువంటి మామిడి, కొబ్బరి, నిమ్మ, పామాయిల్ తోటలకు, గ్రీన్ హౌస్, షేడ్ నెట్లలో వేసే నర్సరీలకు, పూల మొక్కలకు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక 4వది మినీ మైక్రోజెట్ పద్ధతి. ఈ పద్ధతి కూడా మైక్రోజెట్ ఇరిగేషన్ పద్ధతి మాదిరిదే. కానీ ఈ పద్ధతిలో లాటరల్స్ పైన అమర్చిన మైక్రో స్ప్రింక్లర్లు అటు ఇటు తిరిగే పరికరము అమర్చబడి ఉంటుంది. ఇక పొగమంచు ఇరిగేషన్ పద్ధతి. ఈ పద్ధతిలో లాటరల్ పైన పొగమంచు రూపంలో వెదజల్లే పరికరాన్ని అమర్చుతారు. ఈ పద్ధతిలో నీరు పొగ రూపంలో వెదజల్లబడుతుంది. ఈ పద్ధతిని ఎక్కువగా హరిత గృహాల లోపల ఎల్లప్పుడూ తేమ ఉండటానికి వాడుకుంటారు. బిందు సేద్యం నీటి పారుదల పద్ధతికి అనుకూలమైన పంటల వివరాలు ఒకసారి మీకు తెలియజేస్తున్నాము. బిందు సేద్యం పద్ధతిని వివిధ వాణిజ్య పంటలు, కూరగాయ పంటలు, దుంప పంటలు, గడ్డ పంటలు, ఆకుకూరలు, పండ్ల తోటలు, తోట పంటలు, సుగంధ ద్రవ్యాలు, కలప పంటలు, ఔషధ పంటలు, పూల పంటలు మొదలగు పంటలలో అమర్చుకోవచ్చు. ప్రస్తుతం వ్యవసాయ రంగం పురోభివృద్ధి చెందాలంటే రైతులు ఆధునిక నీటి పారుదల పద్ధతులైన బిందు సేద్యమును ఉపయోగించుకొని సహజంగా లభించే జల వనరులను సక్రమంగా, సమర్థవంతంగా వినియోగించుకొని అధిక దిగుబడులు పొందడమే కాకుండా విలువైన నీటిని కూడా ఆదా చేయడం జరుగుతుందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు ఈ విధంగా మన రైతు సోదరులకు తెలియజేశారు.

0: ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. శ్రోతలకు ఒక ముఖ్య
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు ప్రసార వివరాలు వినే ముందుగా ఈ ప్రకటనలు చూద్దాం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ఇప్పుడు వినండి ప్రసార వివరాలు. ఈ రాత్రి మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. మరి ముందుగా ఈ రాత్రి ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు చూద్దాం. మరికొద్ది సేపట్లో అంటే 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో చేపల పెంపకంలో అనుభవాల గురించి చేపల రైతు శ్రీ బి నాగార్జున గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎన్ రవికుమార్. ఇక 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు. 8:30 లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు వినవచ్చు. 8:45 ఇప్పట్లాగే హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారాలు వినవచ్చు. ఇక రాత్రి 10:00 to 11:00 వరకు మధుర గీతాలు ప్రసారమవుతాయి. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్త ప్రసారం అనంతరం 11:10 ఈనాటి మా ప్రసారాలు ముగుస్తాయి. ఇవి ఈ రాత్రి ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు చూస్తే 5:50 వందే మాతరంతో మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తి రంజన కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధామేకి వినిపిస్తారు శ్రీ సుధాకర్ శర్మ గారు. ఇక 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:50 సంస్కృతంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక 7:15 ప్రభాత్ లహరి. ఈ కార్యక్రమంలో భాగంగా 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ విపరీత కార్యక్రమంలో డాక్టర్ నవీన్ నుకల గారి సూచనలు వినవచ్చు. 8:00 మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్ విపరీత కార్యక్రమంలో న్యూరాలజిస్ట్ డాక్టర్ మోసిన్ గారి సూచనలు వినవచ్చు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 సినీ రంజని, 9:00 హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే తెలుగు సినిమా పాటల కార్యక్రమం, 10:00 90 ఏళ్ళ ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి, 10:30 విద్యుత్ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇవి ప్రసార వివరాలు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కొద్ది క్షణంలో తెలుగు వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
3: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరేతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం, దక్షిణ కొరియా దేశాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. ప్రస్తుత వేసవి తీవ్రత, వడగాల్పులపై ఆయుష్ మంత్రిత్వ శాఖ దేశ ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరేతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత్ నార్వే సంబంధాలను గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ, బ్లూ ఎకానమీ, గ్రీన్ ట్రాన్సిషన్ రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంలో ఇదొక చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుంది. పెట్టుబడులు, పునరుత్పాదక ఇంధనం, విద్య, శాస్త్ర సాంకేతిక రంగాలు, కృత్రిమ మేధ, అంతరిక్షం, ఆర్కిటిక్ ప్రాంతాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని వారు నిర్ణయించారు. గత ఏడాది అమల్లోకి వచ్చిన భారత్ ఈఎఫ్టీఏ ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సాంకేతిక సహకారం, ఉపాధి కల్పనకు అపారమైన అవకాశాలు అందిస్తుందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. గత ఏడాది పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి కారణంగా వాయిదా పడిన తన నార్వే పర్యటనను గుర్తు చేసుకుంటూ, ఆ కష్టకాలంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు అండగా నిలిచిన నార్వేకు నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. రెండు ప్రధాన సముద్ర తీర దేశాలుగా నౌకాదళ భద్రత సామర్థ్య పెంపులో కలిసి పనిచేస్తామని చెప్పారు. అంతర్జాతీయ నియమాలను తాము విశ్వసిస్తామని, ఏ సమస్యను కూడా కేవలం సైనిక ఘర్షణ ద్వారా పరిష్కరించలేమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంస్థల సంస్కరణలతో పాటు ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని నేతలు పునరుద్ఘాటించారు. ఐదు దేశాల పర్యటనలో చివరి భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఇటలీ రాజధాని రోమ్ నగరానికి చేరుకుంటారు. ఇటలీ ప్రధాని జార్జియో మెలోని ఆహ్వానం మేరకు ఆయన అక్కడ రెండు రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ జార్జియో మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు ఇటలీ అధ్యక్షులు సెర్గియో మటరెల్లాను కూడా కలుసుకుంటారు. రెండు దేశాల మధ్య వర్తక పెట్టుబడులను మరింత పెంపొందించడానికి మోదీ అక్కడి వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. ఇటలీ ప్రధానితో జరిగే ప్రతినిధుల స్థాయి చర్చల్లో సముద్ర తీర భద్రత, పటిష్ట సంబంధాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం, దక్షిణ కొరియా దేశాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మొదట వియత్నాం రాజధాని హనోయికి చేరుకుంటారు. రాజ్నాథ్ సింగ్ ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గియాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించడంతో పాటు వ్యూహాత్మక సైనిక సహకారాన్ని పెంపొందించడం, రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, సముద్ర తీర ఉమ్మడి సహకారాన్ని పెంపొందించడంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ దక్షిణ కొరియా పర్యటనకు వెళతారు. అక్కడ దక్షిణ కొరియా రక్షణ మంత్రి అన్గ్యూ బ్యాక్తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని సమీక్షించడంతో పాటుగా పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై వారు అభిప్రాయాలు పంచుకుంటారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తును వేగం చేస్తూ ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహిల్యా నగర్ ప్రాంతాల నుంచి 10 మంది నిందితులను అరెస్టు చేశారు. గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లోని 5 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది. పరీక్షకు ముందే లీకైన కెమిస్ట్రీ, బయాలజీ పేపర్ల లీకేజీకి ఉన్న అసలు మూలాలను ఇప్పటివరకు జరిగిన విచారణలో అధికారులు గుర్తించారు. ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో రద్దయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా లాతూర్ ప్రధాన కేంద్రంగా 9 శాఖలతో నడుస్తూ విద్యార్థులకు నీట్ యూజీ కోచింగ్ ఇచ్చే ప్రముఖ ఆర్సీసీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అధినేత ప్రొఫెసర్ శివరాజ్ మోటేగావ్కర్ను సీబీఐ అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో సంబంధం ఉన్న కెమిస్ట్రీ లెక్చరర్ పివి కులకర్ణితో ఈయనకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నట్టు దర్యాప్తులో తేలింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి భారతదేశ స్వచ్ఛ ఇంధన పరివర్తన ప్రణాళికపై చర్చించడానికి ఈరోజు మంత్రిత్వ శాఖ అధికారులు, అంతర్జాతీయ సోలార్ అలయన్స్ ప్రతినిధులు, పునరుత్పాదక ఇంధన రంగానికి చెందిన ముఖ్య భాగస్వాములతో సమావేశమయ్యారు.

0: ఏడాది నవంబర్లో జరగబోయే భారత్ పునరుత్పాదక ఇంధన సదస్సు గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు మంత్రి జోషి సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పరిశ్రమల అధినేతలు, విధాన నిర్ణేతలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఈ సదస్సు ఒక వేదికగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. పునరుత్పాదక ఇంధనం వాతావరణ కార్యాచరణలో భారతదేశం సాధిస్తున్న ఎదుగుదలను ప్రపంచానికి చాటి చెప్పడానికి, అంతర్జాతీయ భాగస్వాములను బలోపేతం చేయడానికి ఈ సమ్మిట్ ఎంతగానో దోహదపడుతుందని మంత్రి వివరించారు. అమెరికా ఉన్నత స్థాయి పరిశ్రమల ప్రతినిధి బృందం ఈరోజు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో సమావేశమై భారత అణురంగంలో ప్రైవేటు పెట్టుబడులు, పారిశ్రామిక భాగస్వామ్యాలపై చర్చించింది. ఇందులో అమెరికా అణు పరిశ్రమ ప్రతినిధులు, భారత్ అమెరికా పౌర అణు ఇంధన సహకార అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇరుదేశాల మధ్య సైన్స్, క్లీన్ ఎనర్జీ రంగాల్లో బలమైన భాగస్వామ్యం ఉందన్నారు. యుఎస్ ఇండియా ట్రస్ట్ తీసుకునే చర్యలతో సరికొత్త సాంకేతికతల్లో సహకారం పెరుగుతుందన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న 8.8 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని 2047 నాటికి 100 గిగావాట్లకు పెంచడమే భారత్ లక్ష్యమని చెప్పారు. ఈ వృద్ది వల్ల గ్లోబల్ పార్ట్నర్షిప్లు, తయారీ పరిశోధన రంగాల్లో భారీ అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. ప్రస్తుత వేసవి తీవ్రత, వడగాల్పులపై ఆయుష్ మంత్రిత్వ శాఖ సమగ్ర ప్రజారోగ్య సలహాపత్రాన్ని జారీ చేసింది. శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవడం, కాటన్ దుస్తులు ధరించడం, ఎండలో తిరక్కపోవడం, పండ్ల రసాలు తీసుకోవడం వంటి జాగ్రత్తలను సూచించింది. కళ్లు తిరగడం, తలనొప్పి, స్పృహ తప్పడం వంటి వడదెబ్బ లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో 108, 102 నెంబర్లను సంప్రదించాలని పేర్కొంది. ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, కార్మికులకు ప్రత్యేక సంరక్షణ అవసరమని పేర్కొంది. వడగాల్పులను తట్టుకోవడానికి ఆయుర్వేదం, హోమియోపతి వంటి ఆయుష్ విధానాల ద్వారా మజ్జిగ, కొబ్బరినీరు, నింబూకఫల పానకం వంటి సాంప్రదాయ పానీయాలను, అలాగే పుచ్చకాయ, దోసకాయ వంటి చలవ చేసే ఆహార పదార్థాలను రోజువారీ డైట్లో చేర్చుకోవాలని ఆయుష్ శాఖ సిఫారసు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రస్తుత పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 14 పాయింట్లు సాధించి 3వ స్థానంలో, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 12 పాయింట్లు సాధించి 5వ స్థానంలో నిలిచింది. టాప్ 4లో చోటు దక్కించుకోవడానికి ఈ జట్టుకు ఇంకా అవకాశాలున్నాయి. ఈ నెల 26వ తేదీన కేరళంలో నైరుతి ఋతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనికి 4 రోజులు అటు ఇటుగా ఋతుపవనాలు ప్రవేశిస్తాయని, రాబోయే 2 నుండి 3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు, అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరేతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం, దక్షిణ కొరియా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

రైతు సోదరుకు నమస్కారం. ఈనాటి పంట పొలాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినండి చేపల పెంపకంలో అనుభవాల గురించి. నవీపేట మండలం కోస్లీ గ్రామ రైతు బి నాగార్జున గారితో పరిచయ కార్యక్రమం.

0: రైతు సోదరు నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో నవీపేట మండలం కోస్లి గ్రామంలో చేపల పెంపకం చేపడుతున్న బి నాగార్జున గారు మనతో ఉన్నారు. మరి చేపల పెంపక యాజమాన్యం మరియు వారు తీసుకుంటున్న జాగ్రత్తల గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి నాగార్జున గారు.
1: నమస్తే అండి.
0: నాగార్జున గారు, సాధారణంగా యువకులు చాలామంది వివిధ రకాలైన ఉద్యోగాల కోసం వెళ్తుంటే మీరు ఈ చేపల పెంపకాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటండి?
1: ప్రధాన కారణాలు వచ్చేసేసరికి మన తెలంగాణలో వచ్చేసేసరికి పొలాలు కావచ్చు, పంటలు కావచ్చు, చాలా బాగా పండిస్తారు. కానీ ప్రధానంగా మనం చేపల పెంపకం చేయడానికి కారణం ఏంటంటే, ఇక్కడ మన తెలంగాణలో మొత్తం ఆధునిక పద్ధతుల్లో కావచ్చు లేకపోతే సాంప్రదాయ పద్ధతిలోనే చేపల ఫార్మింగ్ చేస్తారు. అలాంటిది మన తెలంగాణలో అంటే ఫార్మింగ్ టైప్ ఎవరు చేయరు. ఊర్లలో చెరువులు ఉండేసేసి పెంచేసేసి దాన్ని మార్కెటింగ్ చేస్తారు, కానీ ఒక సిస్టమేటిక్ పద్ధతి ప్రకారం చేయడం అనేది అసలు మన తెలంగాణలో ఎక్కడా లేదు. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి, అది కూడా దాంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, కానీ సెట్ అవుతున్నాయి.
0: మరి నాగార్జున గారు, మీరు ప్రస్తుతం చేపల పెంపకం చేస్తున్నారు కదండి, ఇది ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? మీరు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారండి?
1: మేము గత 10 సంవత్సరాలుగా చేస్తున్నాము. ఇంతకుముందు మా నాన్న చూసుకునేవాడు, నేను గత 5 సంవత్సరాల నుండి నేను చూసుకుంటున్నాను. అండ్ మేము ఒక 23 ఎకరాలలో చేపలు సాగు చేస్తున్నాము.
0: మరి నాగార్జున గారు, సాధారణంగా మార్కెట్లో వివిధ రకాలైన చేపలు దొరుకుతాయి, అంటే ప్రాంతాన్ని బట్టి చేపలు అనేవి మనకు దొరుకుతుంటాయి మార్కెట్లో. మరి ప్రస్తుతం మీరు ఏ రకాలైన చేపల్ని పెంపకం చేస్తున్నారండి?
1: మేము చేపలు దీంట్లో శీలావతి అండి. శీలావతి అంటే రవాట అంటాం మన తెలంగాణలో. అండ్ బొచ్చ, మనం ఇక్కడ బొచ్చ అంటాం, యాక్చువల్గా కట్ల అంటారు దాన్ని, బంగారుతీగ. ఈ 3 రకాలు పెంచుతున్నామండి. ఈ 3 రకాలు ఏంటంటే, యాక్చువల్గా ఈ చేప అనేది ఒక చెరువులో పెరగడానికి 3 లేయర్స్గా పెరుగుతుందండి. టాప్ ఫీడింగ్ అండ్ బాటమ్ ఫీడింగ్ అండ్ మిడిల్ ఫీడింగ్. పైన వచ్చేసేసరికి అంటే ఒక చేప, ఒక మనం ఒక చెరువు కనుక తీసుకుంటే, చెరువు తవ్వుకోవాలనుకుంటే కనుక దాదాపు అప్రాక్సిమేట్లీ ఒక 7 ఫీట్స్ డెప్త్ తీసుకోవాలి. అది మనం ఎంతైనా చేసుకోవచ్చు. ఎంతైనా చేసుకోవచ్చు అంటే మన క్వాంటిటీని బట్టి, యావరేజ్గా 1 ఎకర్లో దాదాపు అప్ టు 7,000 వరకు పిల్లల్ని మనం ఒక సంవత్సరం వరకు పెంచుకోవచ్చు. ఒక్కొక్కటి సంవత్సరంలో 1 కేజీ వరకు అవుద్ది. మనం ఇప్పుడు ఒక చెరువు మనం తవ్వుకున్నాం, 7 ఫీట్లు చెరువు తవ్వుకున్న తర్వాత మనం ఒక 5 ఫీట్ల వరకు వాటర్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. 4 to 5 ఫీట్స్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేసుకుంటే బెస్ట్. అయితే ఈ 5 ఫీట్లో లేసుకున్న తర్వాత మనం 7,000 చేప పిల్లల్ని ఒక 1 ఎకర్లో 7,000 చేప పిల్లల వరకు వేసుకోవచ్చు. 7,000 చేప పిల్లలు వేసుకోవడానికి దాంట్లో వచ్చేసేసరికి ఒకటే రకం కాకుండా 3 రకాలు వేసుకుంటే చేప అనేది తిరగడం అనేది 3 లేయర్గా తిరుగుతుంది. పై లేయర్, మిడిల్ లేయర్ అండ్ డౌన్ లేయర్. పై లేయర్లో బొచ్చ, మిడిల్ లేయర్లో రవాట, కింది లేయర్లో బంగారుతీగ అండి. అంటే ఇప్పుడు మనం ఒక ఫీడింగ్ది, ఒక చేపకు కనుక ఫీడ్ మనం సప్లై చేస్తూ ఉంటే మనం ఫీడ్ వేస్తాం, అది మనం వేసినప్పుడు. యాక్చువల్గా ఇప్పుడు కొత్తగా వచ్చేసేసరికి ఫ్లోటింగ్ ఫీడ్ వచ్చేసేసింది, ఇంకా చాలా రకాల ఫీడ్స్ వచ్చినాయి. ఫీడ్స్ డైరెక్ట్ మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఫీడ్ వేసినామంటే ఇప్పుడు మనం పైన ఉన్న చేప వచ్చేసరికి కిందికి వెళ్ళి తినలేదు, అది తినేంతసేపు తినేస్తుంది, అది మునిగిపోయి కిందికి వెళ్ళిన తర్వాత అది పనికిరాదు. అలాంటప్పుడు ఇట్లాంటి 3 రకాలు కనుక పెంచుకుంటే పై లేయర్లో వచ్చేసేసరికి కట్లా తినేస్తుంది, మిడిల్ లేయర్లో రవాట తినేసేస్తే, కింది లేయర్లో వచ్చేసేసరికి బంగారు తీగైతే. అట్లాంటప్పుడు మనకు ఫీడింగ్ అనేది కొద్దిగా యూస్ఫుల్ అవుతుంది, ప్లస్ మనకు బెనిఫిట్ కూడా అవుద్ది, అంటే ఫీడింగ్ కాస్ట్ కూడా తక్కువ అవుద్ది. అండ్ పెంచడం కూడా ఒకటే ప్రకారం పెంచకుండా 3 రకాలు పెంచేసేస్తే దాని గ్రోత్ కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇవి చేపల్లో మెయిన్ 2 అండి, వెజిటేరియన్స్ అండ్ నాన్ వెజిటేరియన్స్. మనం మొట్ట చేప కురమీను అంటాం, ఇవి వచ్చేసేసరికి ఇవి వెజిటేరియన్స్ అండి. కట్లా కావచ్చు, కట్లా అంటే బొచ్చ కావచ్చు, శీలావతి, రవాట, బంగారుతి, ఇవన్నీ ఇవి వెజిటేరియన్స్. అండ్ కురమీను కావచ్చు, ఇంకా ఫంగస్ అని ఇంకా అవి ఇంకా వేరే ఉంటాయి, అవి వేరే. ఇప్పుడు తిలాపియా అని ఇక్కడ పాంప్లెంట్లని మార్కెట్లో అమ్ముతున్నారు, యాక్చువల్గా అది తిలాపియా అండి. మన సైడ్ యాక్చువల్గా అది పెరగడం ఈజీగానే పెరుగుద్ది, కాకపోతే దాని మార్కెటింగ్ చాలా తక్కువ. మళ్ళీ ఆ తిలాపియా ఉంటే కనుక వేరే చేపలు పెంచలేం. వీటిలో వచ్చేసేసరికి 3 రకాలు పెంచుకోవచ్చు ఒకటే చెరువులో.
0: మరి నాగార్జున గారు, మీరు అంటున్నారు 3 రకాలైన చేపల్ని మీరు ఒకటే ప్రాంతంలో పెంచుతున్నారని, మరి ఒకవేళ రైతులకు చిన్న స్థాయిలో భూములు ఉంటే, 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న రైతులు, ఇట్లాంటి వాళ్ళు ఈ చేపల పెంపకం చేపట్టవచ్చా? మరి దీంట్లో సమస్యలు ఉన్నాయంటారు?
1: మన దగ్గర వచ్చేసరికి చేపల పెంపకంకి వచ్చేసేసరికి చేపల పెంపకానికి మిగిలిన దానికి డిఫరెన్స్ ఏంటిదంటే ఫార్మింగ్. ఫార్మింగ్ అంటే డైరీ ఫార్మ్ కావచ్చు, పోల్ట్రీ ఫార్మ్ కావచ్చు, ఈవెన్ ఇప్పుడు చేపల ఫార్మ్ కూడా కావచ్చు. దానికి వచ్చేసేసేసరికి దానికి మెయింటెన్స్ చాలా ఎక్కువ, లేబర్ కాస్ట్ ఎక్కువ, లేబర్ దొరకడం కష్టం. చేపల దానికి అలా ఉండదు. మనం ఒకసారి చేపలు చెరువు తవ్వేసుకోసేసుకొని

0: దాంట్లో వాటర్ లెవెల్ మెయింటైన్ చేసుకొని దాని తర్వాత చేపలు వేసేసుకున్న తర్వాత దానికి మనం పెద్దగా చేసేది ఏం లేదు. ఒక వర్కర్ వచ్చేసేసరికి దాదాపు ఒక 10 ఎకర్స్ వరకు ఒక్క వర్కర్ తోటి మనం ఫీడ్ అనేది సప్లై చేయొచ్చు. అంటే అదే కనుక మనం వేరే దాంట్లో తీసుకుంటే కనుక ఒక 10 బర్రెలకు ఖచ్చితంగా 3 వర్కర్లు కావాలి. ఇది 10 ఎకరాలకు కూడా ఒక వర్కర్ తోటి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. వాడికి కూడా పెద్ద పని ఏముండదు. మార్నింగ్ ఒక 1-2 అవర్స్, సాయంత్రం ఒక 1-2 అవర్స్, అతనికి ఒక 1-2 అవర్స్ పనే ఉంటుంది. 3-4 ఎకర్స్ ఉన్న వాళ్ళు కాదు, 1 ఎకర్ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటిదంటే డెడికేషన్ అండ్ ఇంట్రెస్ట్ తోటి చేసుకోవాలి. ఏదో యూట్యూబ్ లో చూసేసేసి వాళ్ళు అంత సంపాదించింది ఇంత సంపాదించిన ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. కాకపోతే మనం పర్ఫెక్ట్ గా చేసుకొని పర్ఫెక్ట్ గా చేస్తే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. 3-4 ఎకరాలు అంటే వాళ్ళు ఏం చిన్న వాళ్ళు ఏం కాదు. 3-4 ఎకరాలు పెద్ద చెరువునే. 4 ఎకరాల చొప్పున మనం 7,000 వేసుకుంటే 28,000 చేపలు అవుతాయి. ఒక్కొక్కటి 1 ఇయర్లో 1 కేజీ పెరుగుద్దండి, అంటే దాదాపు 28,000, అంటే 28 టన్స్ 4 ఎకర్స్ లో. మన మార్కెట్ లో వచ్చేసేసరికి 28,000 ఇంటూ మార్కెట్ లో 100 రూపాయల కిలో నడుస్తుంది. మన మార్కెట్ లో అంటే రిటైల్ హోల్సేల్లో వచ్చేసేసరికి మన ఫార్మ్ దగ్గరికి వచ్చేసేసి 80 రూపాయలకు కొనుక్కొని వెళ్తారు. అట్లా క్యాలిక్యులేట్ చేసుకున్న 28,000 కిలోల దగ్గర 25 టన్స్ పెట్టుకుని 80 రూపీస్ క్యాలిక్యులేట్ చేసుకున్నా గానీ మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది? 10 లక్షలు వస్తుంది. 80 రూపీస్ క్యాలిక్యులేషన్ ఇంటూ 25, 10 లక్షలు వస్తుంది. 4 ఎకరాల్లో 10 లక్షలు వచ్చేసేసరికి మనకు ఏ పంటలో కూడా అంత ప్రాఫిట్ రాదు. అది అండి బెనిఫిట్.
1: మరి ఇప్పుడు మీరు చెప్తున్నారంటే తక్కువ ఎకరాలు ఉన్నా సరే మనం పెంపకం చేయొచ్చు అని చెప్తున్నారు కదండి.
0: అవునండి.
1: సాధారణంగా ఇప్పుడు చేపల పెంపకం చేయడానికి ముందస్తుగా మనకు దాంట్లో కొద్ది అనుభవం అనేది అవసరం ఉంటుంది. మరి ఈ అనుభవాన్ని సంపాదించడానికి చేపల పెంపకం చేపట్టదలిచిన ఇప్పుడు మీలా యువకులు కానివ్వండి లేకపోతే ఆసక్తి ఉన్న రైతులు కానివ్వండి ఎట్లాంటి ప్రణాళికలు చేసుకోవాలంటారు ముందస్తుగా?
0: ముందస్తుగా వచ్చేసరికి చేపల చెరువు అనేది తీసుకోవాలండి ఖచ్చితంగా. దాదాపు 7 ఫీడ్స్ ఉంటే బెస్ట్. 6 ఫీడ్స్ ఉన్నా మేనేజ్ చేసుకోవచ్చు. పెద్ద చేపల చెరువు తీసేసుకోవడం అంటే చేపలు మట్టిని తీసేసి ఎక్కడికి తోలాల్సిన అవసరం లేదు. అందులో ఉన్న మట్టినే మనం ఒడ్డు మీద వేసేసుకొని మనం మట్టిని ఎక్కడికో సప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏం లేదు, అక్కడ ఉన్న మట్టిని తీసేసి ఒడ్ల మీద చేసేసుకొని ఒడ్డును హైట్ పెంచ్ చేసేసుకుంటే దాదాపు అది చెరువులాగా అయిపోద్ది. అది పెద్ద ప్రాబ్లం కూడా లేదు. ఇప్పుడు ఎవరైనా కొత్తగా కనుక మనం చేపల చెరువు స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వాటర్ సోర్స్ అనేది పర్ఫెక్ట్ ఉండాలండి. యాక్చువల్గా మన తెలంగాణలో మెయిన్ మేజర్ ప్రాబ్లం వచ్చేసేసరికి ఎండాకాలంలో వాటర్ అనేవి చాలా తక్కువ. బోర్లలో ఇప్పుడు మనం 4 ఎకరాల లెవెల్లో వాటర్ మెయింటైన్ చేయాలి అనుకుంటే కనుక అది మనకున్న వాటర్ భూగర్భ జలాలకి అది చాలా కష్టం. మనకు కనుక వాటర్ సోర్స్ కనుక బాగుంటే మనం ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ల్యాండ్ కూడా మనం ఏంటిదంటే ల్యాండ్లలో చాలా రకాలు ఉంటాయి. ఈ చౌక నేలలు తీసుకుంటే ఫ్రీక్వెంట్ గా వాటర్ అనేది ఇంకిపోతాయి. కోస్ట్లీగా వచ్చేసేసరికి గోదావరి ఒడ్డు నల్లరేగడి భూములు మాకు ఒక్కసారి వాటర్ స్టోర్ చేసుకుంటే వాటర్ తగ్గుతాయని కాదు, మనం వాటర్ లెవెల్ మెయింటైన్ చేసుకున్నాం. వాటర్ ఉంటే కనుక చేపల చెరువు ఎవరైనా సాగు చేసుకోవచ్చు.
1: ఇప్పుడు సాధారణంగా వాళ్ళకు చేపల పెంపకం అనేది అనుభవం లేదు. చాలా మంది మన రైతులకు ఉత్తర తెలంగాణలో చాలా రకాల పంటలపైన అనుభవం ఉంది, కానీ చేపల పెంపకం మీద అనుభవం చాలా మంది తక్కువ ఉంది. మరి అనుభవం లేని రైతులు, ఆసక్తి ఉన్న యువకులు ఈ అనుభవాన్ని సాధించడానికి ఎవరిని కలవాలి, ఎక్కడికి వెళ్తే వాళ్ళకి మంచి అనుభవాన్ని సాధిస్తారంటారు?
0: అనుభవం అంటే పెద్ద మేము మాకు కొత్తగా మాకెవరో ట్రైనింగ్ ఇచ్చి మాకెవరో చెప్పడం లేదండి. మేము కూడా యాక్చువల్గా మేము కొత్తగానే స్టార్ట్ చేసాము. చేస్తూ ఉంటే మాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు మేము పర్ఫెక్ట్లీ చేసేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చేసేసరికి చేపల్లో చూసుకోవడానికి ఏముండదండి, సీడ్ అనేది ప్రాపర్గా ఎంచుకోవాలి. సీడ్ ఒకటి ప్రాపర్గా ఎంచుకొని దెన్ ఫీడింగ్ వచ్చేసేసరికి ఒకటి చూసుకున్నామంటే చిన్న చిన్న బేసిక్ చూసేసుకుంటే ఎవరైనా సాగు చేసుకోవచ్చు అండి. ఇంకా ఈ వీటికి ఇంకా చాలా కష్టం. పౌల్ట్రీ కావచ్చు అండ్ ఈ డైరీకి కావచ్చు, దేనికైనా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కావచ్చు. కానీ ఈ చేపల పెంపకానికి అయితే చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ తోటి మేనేజ్ చేసుకోవచ్చు అండి. ఫోన్లో చెప్పినా కానీ సరిపోద్ది.
1: అదేవిధంగా నాగార్జున గారు, మరి ప్రతి పంటలో ఇప్పుడు డైరీ అయినా సరే పౌల్ట్రీ అయినా సరే సమస్యలు అనేవి చాలా సర్వసాధారణం అండి. పెంచే క్రమంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటాం. ఇప్పుడు మీరు 5 సంవత్సరాల నుంచి అదేవిధంగా మీ నాన్నున్నారు, కొన్ని సంవత్సరాల నుంచి చేపలు పెంచుతున్నారు కదండి, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొన్నారు చేపల పెంపకంలో, మరి దాన్ని ఎట్లా మీరు అధిగమించారండి?
0: మెయిన్ వచ్చేసేసరికి మనకు ఒక వర్కర్ అండి. ఒక వర్కర్ పర్ఫెక్ట్ కనుక ఉంటే, ఎక్స్పీరియన్స్డ్ వర్కర్ ఉంటే కనుక అసలు మనం ఇంట్లో కూర్చొని కూడా మనం పని చేసుకోవచ్చు. టెక్నాలజీ పెరిగిపోయింది, సీసీటీవీ పెట్టేసేసుకోవచ్చు. ప్లస్ ఫీడింగ్ వాడు ఏమేస్తున్నాడు, ఎట్లేస్తున్నాడు, ఎంత వేస్తున్నాడు ప్రాపర్గా వేసేసుకుంటే ఫీడింగ్ ఒకటి వాటర్ లెవెల్ అనేది మనకు ఏర్పడిపోద్ది. 5 ఫీట్స్ వాటర్ లెవెల్ మెయింటైన్ చేసేసి ఫీడింగ్ కరెక్ట్ చూసుకుంటే పెద్ద ప్రాబ్లం లేదండి. అండ్ చేపలకు కూడా పెద్ద డిసీజెస్ అంటూ పెద్దగా ఏం రావు. శంకుపూత అని లేదంటే కనుక పెయిన్ అని చిన్న చిన్న వస్తాయి. దానికి వచ్చేసేసేసరికి మెడిసిన్ దొరుకుతుంది, మెడిసిన్ వాటర్ లో కలిపి మనం స్ప్రింకిల్ చేసేసుకుంటే సరిపోతుంది. దీంతో పాటు మనం వాటర్ లెవెల్ అనేది చూసుకోవాలండి. వాటర్ లెవెల్లో వచ్చేసేసరికి మనం వాటర్ అనేది ఒకసారి మనం వేసేస్తాం, వేసేసిన తర్వాత దాంట్లో మనం చేప ఫుడ్ వేసిన ఫుడ్ కావచ్చు, చపాతి వేస్టేజ్ కావచ్చు, దాంట్లో వచ్చేసేసేసరికి దాంట్లో గ్యాసెస్ ఫామ్ అవుతాయి. అలాంటప్పుడు గ్యాసెస్ ఫామ్ కావచ్చు, ఫీడింగ్ దగ్గర కావచ్చు, మనకు చూస్తే కలర్ తెలిసిపోతుంది, కొద్దిగా డార్క్ కలర్లో కనుక అయిపోయిందంటే కనుక అప్పుడు మనం కొద్దిగా వాటర్ పాత వాటర్ని తీసేసేసి కొత్త వాటర్ని యాడ్ చేసుకుంటే మనకు చేప అనేది హెల్దీగా ఉంటుంది అండ్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ.
1: ఇప్పుడు సాధారణంగా చేపలకి చాలా తక్కువ సమస్యలు వస్తున్నాయి మీరు చెప్తున్నారు కదండి, మరి చేపకు సమస్య ఉందా అని ఎట్లా గుర్తిస్తారండి మీరు?
0: చేపకు సమస్య ఉందనేది ఇప్పుడు ఒక వారం రోజులకు ఒకసారి మేము చేపల్ని దాన్ని ఫీడ్ వేసిన తర్వాత ఫీడ్ తినడానికి చేప వస్తుందండి. చేప వచ్చినప్పుడు విసురువాలు వేసేసేసి మేము చేపలను కలెక్ట్ చేస్తాం. అది ఏం పెరిగింది, ఎంత పెరిగింది అనేది దాన్ని బట్టి తెలిసిపోద్ది. ప్లస్ మనం చేప వచ్చేసేసరికి మనం చూస్తే హెల్దీగా ఉందా అన్హెల్దీగా ఉందా అనేది మనకు చూస్తే మనకు తెలిసిపోద్దండి. అయితే చేప అనేది చూడడానికి వచ్చేసేసరికి మేబీ ఇప్పుడు తోక దగ్గర కావచ్చు, పొలుసుల దగ్గర కావచ్చు, ఊడిపోవడం కానీ అంటే మచ్చలు రావడం కానీ, ర్యాషెస్ రావడం కానీ జరుగు. అసలు మామూలుగా అంటే అది ఎక్స్పీరియన్స్ తోటే వస్తుందండి. ఎక్స్పీరియన్స్ తోటి అంటే మనం రెగ్యులర్గా ఒకసారి ఈ రోజు చేపను చూసామండి, ఈ రోజు చేపను చూసిన తర్వాత వారం రోజుల తర్వాత చూస్తే కూడా చేపలో మనకు కొంచెం డిఫరెన్స్ ఏర్పడిపోద్ది. మనం ఫస్ట్లో కొద్దిగా ప్రాబ్లం వస్తుంది కావచ్చు కానీ మనం వారం ఒకసారి మనం చెక్ చేస్తుండిపోతే మనకే తెలిసిపోద్ది ఈ చేప హెల్దీగా ఉందా హెల్దీగా లేదా అనేది మనకు తెలిసిపోద్ది.
1: అదేవిధంగా నాగార్జున గారు, మరి ప్రభుత్వం నుంచి చేపల పెంపకంకి ఎట్లాంటి ప్రోత్సాహం ఉందంటారు?
0: సెంట్రల్ నుండి చాలా మంచి స్కీమ్ ఉందండి. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని PMSSY అని స్కీమ్ ఉందండి. వాళ్ళు వచ్చేసేసేసరికి పర్ హెక్టార్, హెక్టార్ అంటే 2.5 ఎకర్స్ కి యాజ్ పర్ ప్రాజెక్ట్ వాల్యూ, ప్రాజెక్ట్ వాల్యూ అనేది 11 లక్షలండి. 11 లక్షల్లో 7 లక్షలు వచ్చేసేసేసరికి మనకు ఏటిది చెరువు చేసుకోవడానికి 7 లక్షలు, ప్లస్ నెక్స్ట్ ఇంకో 4 లక్షలు వచ్చేసేసరికి ఫిష్ సీడ్ సప్లై కావచ్చు, దానం కావచ్చు, 11 లక్షల ప్రాజెక్ట్ వాల్యూ అండి. దాంట్లో వచ్చేసేసరికి ప్రభుత్వం నుండి మెన్ అయితే 40% అండి, ఉమెన్ అయితే 60% సబ్సిడీ ఉంది. అంటే ఇప్పుడు మనం ఒక హెక్టార్ కనుక 2.5 ఎకర్స్ కనుక చెరువు తవ్వుకుంటే దాని ప్రాజెక్ట్ వాల్యూ 11 లక్షలు అండి. 11 లక్షల్లో మనకు 40% అంటే 4.4 లాక్స్, మెన్ అయితే 4.4 లాక్స్ సబ్సిడీ అండ్ ఉమెన్ అయితే 6,60,000 సబ్సిడీ వస్తుందండి. మనకు దాంతో చేసేసుకోవచ్చు. కాకపోతే దీనికి వచ్చేసేసరికి ఇది నేను చెరువు తవ్వేసేసుకున్నాను సో అండ్ సో అని కాకుండా అది ఒక ప్రొసీజర్ ప్రకారం మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో మన ఫిషరీస్ ఆఫీస్ ఉందండి, ఫిషరీస్ ఆఫీస్లో మన FDO గారిని అందరినీ ఎవరినైనా కనుక్కుంటే వాళ్ళు చెప్తారు.
1: మరి సాధారణంగా నాగార్జున గారు, ఇప్పుడు కొత్తగా చేపల పెంపకం చేయదలుచుకున్న యువకులు కానివ్వండి, రైతులు కానీ అని ఆసక్తి ఉన్నవారు, మరి వాళ్ళకి ఎంత పెట్టుబడి అవసరం ఉందంటారు?
0: మామూలుగా చేసుకుంటే అండి యాక్చువల్గా వచ్చేసేసేసరికి ఏ మెయిన్ కాస్ట్ వచ్చేసేసరికి చేపలు చెరువు తవ్వుకోవడానికి ఎక్కువ ఖర్చు అవుతుందండి. అంటే మనకున్న ఏది ల్యాండ్ వాల్యూని బట్టి దాన్ని బట్టి కాస్ట్ అవుతుంది. అది కాకుండా మనం చేపల చెరువు ఒకసారి తవ్వేసుకున్న తర్వాత మనం వాటర్ నింపేసుకున్నాం, మనం 7,000 రూపాయల సీడ్కి మనం సీడ్ సైజ్ను బట్టి సీడ్ తెచ్చుకోవచ్చు అండి. 1 ఇంచ్, 2 ఇంచ్, 1/2 ఇంచ్, 3 ఇంచ్, ఏ సైజ్ అంటే ఆ సైజ్, 6 ఇంచెస్ వరకు కూడా సీడ్ దొరుకుతుంది, 0.5 కిలో ఏ సైజ్ అంటే ఆ సైజ్ సీడ్ దొరుకుతుంది. సీడ్ తెచ్చుకొని సీడ్ కాస్ట్ అండి. ఇప్పుడు మనం 7,000 చేప పిల్లలు వేసుకుంటాం, ఇప్పుడు ఒక 3 ఇంచుల చేప పిల్ల కనుక తీసుకుంటే 3 రూపాయల నుండి 4 రూపాయలు పడుతుంది అండి. అంటే మనం ఒక ఎకరంలో చేయాలనుకుంటే 7,000 వేసుకోవచ్చు, 4 రూపాయలు అంటే 7×4 = 28,000, 28,000 = 30,000 రూపాయలు చేప సీడ్కి వెళ్ళిపోద్ది అండి. సీడ్కి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఫీడింగ్ అండి. ఫీడింగ్ వచ్చేసేసరికి ఫీడింగ్ దాదాపు మనకి ఎంత లేదనుకున్నా కానీ మనకు ఇప్పుడు నేను మనం క్యాలిక్యులేట్ చేసుకున్న దాన్ని బట్టి ఇప్పుడు 7,000 పిల్లలకి మనం ఎంత ప్రాజెక్ట్ వాల్యూ 50% వరకు మనకు ఫీడింగ్ కాస్ట్ అవుతుంది అండి. ఎప్పటి వరకు? మనకు వెంటనే మొత్తం ఇన్వెస్ట్మెంట్ అనేది మనం వెంటనే పెట్టాల్సిన అవసరం లేదు. చేప పెరిగిన కొద్ది మనం ఫీడ్ కాస్ట్ అనేది పెంచుకుంటూ పోవాలి. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత లాస్ట్ ఎండ్కి వచ్చేసేసరికి మనకు అప్పుడు ఫీడింగ్కి కొద్దిగా ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం 7,000 చేపలు అంటే దాదాపు 4 లాక్స్ ప్రాజెక్ట్ వాల్యూ అండి. ఒక ఎకర్లో వచ్చేసేసరికి అంటే 4 లక్షల పంట మనం తీయగలుగుతాం. సంవత్సరంలో 4 లక్షల పంట తీయగలిగితే మనకు ఎంత లేదనుకున్నా కానీ 2 లక్షలు సరిపోతాయండి. ఒక ఎకరాల్లో 2 లక్షలు మనకు చేప పిల్ల కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా అని ఫీడింగ్ కానీ 2 నుండి 2.5 లక్షలు అండి. అంటే మనకు ఒక ఎకర్ మీద 100,000 నుండి 150,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుందండి సంవత్సరాన.
1: చాలా బాగుందండి. మరి నాగార్జున గారు, సాధారణంగా మనం పంటల విషయానికి వస్తే 3 నెలల పంటలు ఉంటాయి, అదేవిధంగా 9 నెలల పంటలు ఉంటాయి. మరి చేపల విషయానికి వచ్చేసరికి సమయం ఎంత పడుతుంది?
0: మామూలుగా అయితే 9 నుండి 10 నెలలు పడుతుందండి. ఎప్పుడైతే మనం వర్షాలు స్టార్ట్ అయ్యి మనం చెరువులు నింపుకున్నామో, చెరువులు నింపుకున్న తర్వాత మనం ఒక 2 అంగుళాలు 3 అంగుళాలు ఒక అంగుళం చేప తీసుకున్నా గానీ మనకు ఒక 10 నెలల్లో యావరేజ్ గా ఒక చేప అనేది 1 కేజీ వరకు పెరిగిపోతుంది అండి. ఇది 10 యూర్ వచ్చేసేసరికి 10

0: మంత్స్ అండి, 10 మంత్స్ లో ఒక చేప అనేది 1 కేజీ అవుతుంది.
1: అదేవిధంగా మరి ఇప్పుడు నాగార్జున గారు మంచి చేపల పెంపకం జరుగుతున్నప్పుడు ప్రధానంగా వచ్చి మనకు మార్కెటింగ్ అండి, మీరు మార్కెటింగ్ ఏ విధంగా చేస్తున్నారు, మన మార్కెటింగ్లో ఏమైనా సమస్యలు ఉన్నాయండి?
0: మార్కెటింగ్లో వచ్చేసేసరికి జెన్యున్గా చెప్తే మామూలుగా మనం సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటే మనకు చాలా ప్రాఫిట్ ఉందండి. ఈ చేపల మార్కెటింగ్లో మనకు ఇక్కడికి ఇప్పుడు ప్రజల్లో అవేర్నెస్ కూడా వచ్చింది. దేనికోసం అంటే ఇప్పుడు చేప వచ్చేసేసరికి ఏదో చేప వచ్చింది, ఎప్పుడో చనిపోయిందో తెలియదు, ఐస్లో తెలియదు, అట్లాంటప్పుడు చేపలు తినడానికి వాళ్ళు ఆలోచించేది కూడా ఇది ఫ్రెష్ ఉంటుందో ఉండదో అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చేసేసరికి ఇంకా మన నిజామాబాద్లో రాలేదు, కానీ హైదరాబాద్లో వచ్చేసేసరికి ఆక్సిజన్ లో తీసుకొచ్చేసి లైవ్ ఫిష్ అమ్ముతున్నారండి. ఒక చేప అనేది మనం కొరమీను అంటే మనం నీళ్ల నుండి తీసినా గానీ నీళ్ళలో వేస్తే అది ఒక రోజైనా బతుకుద్ది, రెండు రోజులైనా బతుకుతుంది. తెల్ల చేపలు అంటారు, ఈ రవాటా కావచ్చు, బొచ్చా కావచ్చు, బంగార్తి కావచ్చు, ఈ తెల్ల చేప మనం నీళ్ల నుండి బయట తీసిన 1-2 నిమిషాల్లో చనిపోతుంది. అలాంటప్పుడు దాన్ని ఏం చేయాలి అంటే మార్కెటింగ్ కనుక చేసుకుంటే సొంతంగా 1 ఎకరం 2 ఎకరాలు పెంచుకొని సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటే దానికంటే మంచిది ఏది ఉండదండి. ఇప్పుడు మన దగ్గర నేను ఎలా చెప్తున్నాను, 80 రూపాయల కిలో చెప్తున్నాను, మనకి మార్కెట్ లో 120 రూపాయలు నడుస్తుందండి. అదే కనుక మనం లైవ్ ఫిష్ అమ్మితే కనుక 150 రూపాయలకు చొప్పున, 200 రూపాయలు చొప్పున అమ్మినా గానీ మనకు సేల్ అవుద్దండి. అంతే దానికి వచ్చేసేసరికి మన ఫామ్ దగ్గరనే ఎట్ ఏ టైమ్ మేమైతే మొత్తం వచ్చేసేసరికి హోల్సేలర్స్ వచ్చేసేస్తారు, వాళ్ళు వాళ్ళే వస్తారు పట్టేసేసుకుంటారు, మేము రిటైల్ గా అమ్మట్లేదండి. ఎవరైనా కనుక రిటైల్ గా చేసుకోవాలనుకుంటే కనుక అది బెస్ట్ అండి. మార్కెటింగ్ చాలా ఉందండి. చేపలు వచ్చేసేసరికి మనకి ఇక్కడ చాలా తక్కువ, మనకు మెయిన్లీ స్పెసిఫికల్లీ వచ్చేసేసరికి మనకు ఎండాకాలం చేపలు దొరుకుతాయి, కానీ వర్షాకాలం అనేవి మొత్తంకే చేపలు దొరకవు. చెరువులు నిండిపోతే పట్టడానికి వీలు కాదు. మనం అమ్ముకోవడం అనేది ఎండాకాలంలో అమ్ముకోకుండా దాన్ని అట్లనే కంటిన్యూ చేసేసి వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత చెరువులు నిండిన తర్వాత అమ్మడం స్టార్ట్ చేస్తే అప్పుడు మనకు అసలు మార్కెటింగ్ కి చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు.
1: అదేవిధంగా మరి ఇప్పుడు నాగార్జున గారు పెంపకం చేయదలుచుకున్న వాళ్ళకి మీరు మంచి సలహాలు ఇచ్చారండి, ఒకవేళ వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే మీతో మాట్లాడాలనుకుంటే మీ మొబైల్ నంబర్ని తెలియజేయండి.
0: నా మొబైల్ నంబర్ 9298100111 అండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ లేదు అంటే సలహాలు సూచనలు కావాలంటే మీరు నా ఫామ్కి కూడా వచ్చి చూసుకోవచ్చు అండి.
1: ధన్యవాదాలండి. మరి నాగార్జున గారి మొబైల్ నంబర్ అండి 9298100111. నంబర్ మరోసారి 9298100111. మరి నాగార్జున గారు చేపల పెంపకంలో మరి ఆసక్తి ఉన్నవాళ్ళు, అదేవిధంగా యువకులు ఈ రంగానికి వస్తే ఎట్లాంటి ప్రణాళికలు చేసుకోవాలని మీ అనుభవాన్ని తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫు నుండి, అదేవిధంగా రైతు సోదరుల తరఫు నుండి ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి.
1: ఇంతవరకు మీరు చేపల పెంపకంలో అనుభవాల గురించి నవీపేట మండలం కోస్లి గ్రామ రైతు బి నాగార్జున గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి వాతావరణ సూచనలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం జిల్లాలో పగటి గరిష్ట ఉష్ణోగ్రత 30 నుంచి 32 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 21 నుంచి 22 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చు. గాల్లోని తేమ ఉదయం 81 నుంచి 90% మరియు మధ్యాహ్నం 61 నుంచి 74% మధ్య ఉండవచ్చు. వాతావరణ సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మిశ్రమ వ్యవసాయంలో పెరటి కోళ్ళ పెంపకం గురించి వివరాలు వింటారు. మన దేశంలో రైతులు ఎక్కువగా ఏకపంట విధానాన్ని అమలుపరుస్తున్నారు. ఈ ఏకపంట విధానం లాభదాయకంగా ఉండకపోగా భూసారాన్ని మరియు వాతావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తుంది. వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే వ్యవసాయ అనుబంధ రంగాన్ని కూడా చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతులు తమ కమతంలో ప్రణాళికబద్ధంగా కుటుంబ పోషక అవసర పంటలను, పండ్ల తోటలను, కూరగాయలను, పశుగ్రాస పంటలను, మేకలు, గొర్రెలు, కోళ్ళు, తేనెటీగలు తదితర అనుబంధ వ్యాపకాలను చేపట్టే విధానాన్ని మిశ్రమ వ్యవసాయం అంటారు. ఈ విధానంలో ప్రతి రైతు పెరట్లో 50 వరకు కోళ్ళను పెంచుకోవచ్చు. అందుబాటులో ఉన్న కీటకాలు, గడ్డి గింజలు తిని పెరుగుతూ ఉంటాయి. రైతులు అవసరాన్ని బట్టి రకాల ఎంపిక చేసుకోవాలి. అధిక గుడ్ల దిగుబడి కోసం గ్రామప్రియ, గిరిరాజు, రాజశ్రీ మరియు మాంసం కొరకు రాజశ్రీ, వనరాజ, అశీల్, కడక్నాథ్ జాతులను ఎంపిక చేసుకోవాలి. పెరటి కోళ్లకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడంతో ఈ కోళ్ళు కొన్ని ప్రమాదకర వ్యాధులను తట్టుకుని జీవించగలవు. వీటిపై అధిక శ్రద్ధ అవసరం లేకుండా మన పనులు చేసుకుంటూనే పెరటి కోళ్ల పెంపకాన్ని అదనపు ఆదాయంగా మార్చుకొని జీవన ప్రమాణాలు పెంచుకోవచ్చు. మరి ఇప్పుడు అనువైన జాతుల గురించి తెలుసుకుందాం. ముందుగా రాజశ్రీ కోళ్ళు. ఈ జాతి కోళ్లను శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వారు రూపొందించారు. ఈ జాతి కోళ్లకు రోగనిరోధక శక్తి ఎక్కువ. ఇది దేశీ నాటుకోడిని పోలి ఉండి ముదురు ఎరుపు రంగులో బలిష్టంగా ఉంటుంది. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని అధిక మాంసం మరియు గుడ్లు అందించగలవు. గుడ్లు ప్రత్యేకంగా గోధుమ రంగులో ఉంటాయి. ఒక్కరోజు కోడిపిల్ల బరువు 38 నుంచి 90 గ్రాములుగా ఉంటుంది. నెలకు 250 గ్రాముల చొప్పున పెరుగుతుంది. 20 వారాల వయసు నుండి గుడ్లు పెట్టడం మొదలు పెడతాయి. ఇవి సంవత్సరానికి దాదాపుగా 160 నుంచి 170 గుడ్లు పెడతాయి. ఇక వనరాజ కోళ్ళు. ఈ జాతిని జాతీయ కోళ్ల పరిశోధనా స్థానం రాజేంద్ర నగర్ వాళ్ళు అభివృద్ధి పరిచారు. ఇవి పెరట్లో పెరగడానికి అనువుగా ఉంటూ అధిక సంఖ్యలో గుడ్లు మరియు మాంసాన్ని ఇస్తాయి. వీటి కాళ్ళు పొడవుగా ఉండడం వలన కుక్కలు, పిల్లులు మరియు గద్దల బారి నుండి తప్పించుకోగలవు. పెట్టెలు సంవత్సరానికి 150 గుడ్ల వరకు పెడతాయి. ఈ కోళ్ళు 5 నెలల వయసు నాటికి 2.5 కిలోల వరకు బరువు పెరిగి అధిక పోషకాలతో కూడిన మాంసాన్ని అందిస్తాయి. 6 వారాల వయసు దాటిన తర్వాత పెరటి వాతావరణానికి అలవాటు చేస్తే పెరట్లో తిరగటానికి వదిలివేయవచ్చు. ఇక గిరిరాజ కోళ్ళు. ఈ జాతి కోళ్లను బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అభివృద్ధి పరిచారు. ఇవి 3.5 కిలోల నుంచి 5 కిలోల వరకు బరువు పెరిగి ఏటా 140 నుండి 169 గుడ్లు పెడతాయి. 8 వారాల వయసులో 100-300 గ్రాముల వరకు వస్తాయి. 9 వారాల వయసులో 3.5 కిలోల బరువు వస్తాయి. ప్రతికూల పరిస్థితులకు తట్టుకుంటాయి. వీటి బరువు ఎక్కువగా ఉండటం వలన తొందరగా కుక్కలు, పిల్లులు, నక్కలకు దొరుకుతాయి. ఇక గ్రామప్రియ కోళ్ళు. అధిక వ్యాధి నిరోధక శక్తి కలిగిన ఈ కోళ్ళు ఆరోగ్యకరమైన గుడ్లు అందిస్తాయి. 1.5 సంవత్సరంలో 250 గుడ్ల వరకు పెడతాయి. వీటి గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి. ఇవి 6 నెలల వయసు వచ్చే వరకు దాదాపు 2.5 కిలోల బరువు పెరుగుతాయి. ఇవి మన పెరట్లో కలియదిరుగుతూ క్రిమికీటకాలను, గడ్డిజాతి మొక్కలను, వంట వ్యర్థాలను, ధాన్యపు గింజలను ఆహారంగా తీసుకొని జీవిస్తాయి. ఇక కడక్నాథ్ కోళ్ళు. ఇవి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి. ఈ కోడి మాంసంలో మాంసకృతులు ఎక్కువగా, కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. 6 నెలల వయసు నుండే గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. సంవత్సరానికి సుమారు 1000 నుండి 110 గుడ్లు వరకు పెడతాయి. ఎటువంటి పంట వ్యర్థాలనైనా అరిగించుకోవటం వీటి ప్రత్యేకత. కోడి పిల్లలకు మొదటి వారం పాటు బ్రూడింగ్ పద్ధతిలో మేడిమి అందజేయడం అవసరం. ఆ తర్వాత పెరటి పెంపకానికి అలవాటు చేసుకోవచ్చు. దీనికి అధిక డిమాండ్ ఉండడంతో ఎక్కువ మంది రైతులు దీన్ని పెంచడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక పెరటి కోళ్ల పెంపకంలో మెలకువల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కోళ్లకు సకాలంలో వైరస్ వ్యాధులు రాకుండా టీకాలు వేయించాలి. వయసును బట్టి టీకాలు ఇవ్వాలి. ఒకరోజు వయసు కోడి పిల్లలకు, మారెక్స్ వ్యాధికి, 4 నుండి 7 రోజుల వయసు పిల్లలకి, రానికేట్ వ్యాధికి, 14 నుంచి 18 రోజులప్పుడు గంబోరా వ్యాధికి, 35 రోజుల దశలో రానికేట్ వ్యాధికి, 6 నుంచి 7 వారాలప్పుడు ఫాల్ఫాక్స్ వ్యాధికి టీకాలు ఇప్పించాలి. చిన్నపిల్లల పెంపకంలో మొదటి 6 వారాలు కీలకమైనవి. ఈ సమయంలో కోడి పిల్లలు తన శరీర ఉష్ణోగ్రతను తానుగా నియంత్రించుకోలేవు. కావున పిల్లలను బ్రూడర్ కింద ఉంచి తగిన వేడి లభించేటట్లు చూడాలి. దీన్ని బ్రూడింగ్ అంటారు. ప్రతి కోడి పిల్లకు మొదటి వారం 95 ఫారెన్హీట్ కల్పించి ఆ తరువాత 5 ఫారెన్హీట్ ఉష్ణోగ్రత చొప్పున తగ్గిస్తూ 6 వారాల వరకు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో కోడి పిల్లలకు దాణా మరియు నీటిని అందించాలి. మొదటి 6 వారాల వరకు కోడి పిల్లలు 500 గ్రాములు శరీర బరువు కలిగి ఉంటాయి. తర్వాత కోడి పిల్లలను బయటకు విడిచిపెట్టవచ్చు. ఇక లిట్టర్ యాజమాన్యం. డీప్ లిట్టర్ పద్ధతిలో అనగా కోళ్లను నేలపై లిట్టర్ మెటీరియల్ పరిచి పెంపకం చేసినప్పుడు లిట్టర్ నందు తేమ లేకుండా చూడవలను. తేమ ఎక్కువైన ఎడల కాక్సిడియోసిన్ అను అంతరవ్యాధి పరాన్నజీవి సంభవించవచ్చు. లిట్టర్ నందు తేమ చేరి ముద్దలు కాకుండా ఉంచుటకు క్రమం తప్పకుండా లిట్టర్ను కలియబెట్టవలను. లిట్టర్ నందు తేమను తగ్గించుటకు పొడి సున్నంను కలపవచ్చు. వాడిన లిట్టర్ను మరలా వాడకూడదు. ఇక దానా యాజమాన్యం గురించి తెలుసుకున్నట్లయితే, కోళ్ల పెంపకానికి అయ్యే ఖర్చులో 70% వరకు ఒక దానకి ఖర్చు అవుతుంది. కానీ పెరటి కోళ్ల పెంపకానికి దాన ఖర్చు తక్కువ ఉండును. పెరటి కోళ్లను పగటి వేళల్లో ఇంటి పెరట్లో మరియు పచ్చిక బయళ్ళు, పొలాల్లో దొరికే గడ్డి గింజలు, కీటకాలు, నత్తలు, చెదలగు మొదలగు వాటిని ఆహారంగా తీసుకుంటాయి. మొక్కజొన్న, సజ్జలు, జొన్నలు, రాగులు, నూకలు 50 పాళ్ళు, వరి లేదా గోధుమ తౌడు 50 పాళ్ళు, సోయా మిల్ లేదా వేరుశనగ లేదా పొద్దుతిరుగుడు, నువ్వుల చెక్క 25 పాళ్ళు మరియు వైటమిన్ లవణ మిశ్రమం 2 పాళ్ళు కలిపి దానగా తయారు చేసుకోవచ్చు. ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే, మార్కెటింగ్ కొరకు దళారులను, వ్యాపారస్తులను ఆశ్రయించకుండా సమీప మార్కెట్లో మరియు స్థానికంగా స్వయంగా మార్కెటింగ్ చేసిన ఎడల ఎక్కువ లాభాలు పొందవచ్చు. సాధ్యమైనంత వరకు కోళ్ళు 1.5 నుంచి 1.8 కిలోల లోపు బరువు ఉన్నప్పుడు మార్కెటింగ్ పూర్తి చేయవలను. 200 కోళ్లను పెంచుకున్నట్లయితే 6 నెలల వ్యవధిలో 20,000 నికరాదాయం పొందవచ్చు. కోళ్ల సంఖ్యను బట్టి ఆదాయాన్ని పెంచుకోవచ్చును కూడా. సరైన సమయంలో టీకాలు వేయించడం, శుభ్రమైన దానా మరియు నీటినివ్వడం, కాలక్షేపానికి ప్రతిరోజు 1 గంట సమయం వెచ్చించడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఎండాకాలంలో ఉష్ణోగ్రత నుండి కాపాడటానికి చెట్లను పెంచాలి. కోళ్ల షెడ్కి దగ్గరలో కూరగాయల పందిరి వేసుకున్నట్లయితే కూరగాయలు పొందడంతో పాటు కోళ్ళకి నీడ కూడా ఏర్పడుతుంది. సాయంత్రం సమయంలో కోళ్లను పందిర్లోకి విడవడం ద్వారా అక్కడున్న పురుగులు, గడ్డి గింజలు తింటూ పెరుగుతాయి. అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్, స్మార్ట్ ఫోన్, మ్యాప్స్ టెక్నాలజీ వాడుకొని మార్కెటింగ్ చేసుకోవచ్చు. ముఖ్యమైన పండుగలైన బోనాలు, దసరా సందర్భాల్లో అధిక ధర పొందవచ్చు. ఇంతవరకు మీరు మిశ్రమ వ్యవసాయంలో పెరటి కోళ్ల పెంపకం గురించి వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి పంట పొలాల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: తప్పనిసరిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షిక్కిన ఆర్య పథకం గురించి కడప ఉట్టుకూరు కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారితో పరిచయం. పరిచయకర్త ఎస్ గంగాధర్.

0: విస్తరణ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు, స్వాగతం అంటే కార్యక్రమానికి. నమస్తే.
1: నమస్కారం సార్. ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ హృదయపూర్వక అభివాదాలు.
0: సార్, ఈ ఆర్య పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? దీని యొక్క ఉద్దేశము, లక్ష్యాలు ఏంటి?
1: సార్, మన దేశంలో గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు యువత వలస పెరుగుతున్నారు. ఈ పరిస్థితి వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతుంది. యువతలో వ్యవసాయం పట్ల ఆసక్తి తగ్గుతున్న నేపథ్యంలో వారికి ఉపాధి అవకాశాలను సృష్టించడం అత్యవసరమైంది. భారతదేశ జనాభాలో సుమారు 65% మంది యువత ఉన్నారు. అయినప్పటికీ వ్యవసాయ రంగంలో యువత పాల్గొనడం తగ్గుతూ వస్తుంది. వ్యవసాయ రంగం దేశ ఉపాధిలో సుమారు 45% మందికి ఉపాధి కల్పిస్తున్నప్పటికీ జాతీయ ఆర్థిక వ్యవస్థలో దాని వాటా చాలా తక్కువగా ఉంది. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా మార్చాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ అనే స్లోగన్ని తీసుకోవడం జరిగింది. సో మన భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా మార్చాలంటే మిగతా రంగాలతో పోలిస్తే, సేవా రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, వాటితో పోలిస్తే ప్రాథమిక రంగం అంటే వ్యవసాయం మరియు అనుబంధ రంగాల నుండి ఆర్థిక వ్యవస్థకు వచ్చే జాతీయ వాటా తక్కువగా ఉంది. సో ఈ వాటాను పెంచాలంటే కంపల్సరీ యువత యొక్క పాత్ర ఖచ్చితమైనది. అందుకు గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు యువత వలసను తగ్గించడానికి భారత ప్రభుత్వం 2015-16 సంవత్సరంలో వ్యవసాయంలో యువతను ఆకర్షించడం మరియు నిలుపుదల చేయడం ఆర్య పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రధానంగా గ్రామీణ యువతను వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో భాగస్వాములుగా మార్చడం, తద్వారా స్థిరమైన ఆదాయం మరియు ఉపాధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా అమలు చేయబడుతుంది. సో ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత నగరాల్లో ఉరుకుల పరుగుల మధ్య అడావిడి జీవితం, మానసిక ఒత్తిడితో కూడిన ఉద్యోగాలతో పోలిస్తే సొంత గ్రామంలో వ్యవసాయం ద్వారా మంచి ఆదాయం గౌరవ ప్రధానమైన వృత్తిగా మార్చే విధంగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ ఆర్య పథకాన్ని సుమారు 29 రాష్ట్రాల్లోని దాదాపు 100కు పైగా కేవీకేల్లో వివిధ వర్గాలకు చెందిన 200,000 మంది పైగా యువతకు ఈ శిక్షణా కార్యక్రమాలు అందించడమే కాకుండా వారు వివిధ యూనిట్లను స్థాపించుకోవడానికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని కూడా ఈ పథకం ద్వారా అందించడం జరిగింది.
0: సార్, మరి కృషి విజ్ఞాన కేంద్రం కడప ఊటుకూరులో ఈ పథకాన్ని, ఆర్య పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఎంతమంది యువత ఇప్పుడు శిక్షణ పొందుతూ ఉన్నారు? అలాగే యువత వ్యవసాయంలో ఉపాధి పొందేందుకు ఎలాంటి కార్యక్రమాలు పాటిస్తూ ఉన్నారు?
1: కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు ద్వారా ఆర్య పథకం వ్యవసాయంలో యువతను ఆకర్షించడం మరియు నిలుపుదల చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన కృషి విజ్ఞాన కేంద్రంలో 2018లో ఈ పథకం ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి యువతకు శిక్షణ, ఆర్థిక సహాయం మరియు సాంకేతికతను అందించి గ్రామీణ యువతను వానపాముల ఎరువుల తయారీ, పుట్టగొడుగుల పెంపకం, చిరుధాన్యాలకు కావచ్చు, పండ్లకు కావచ్చు, కూరగాయలకు కావచ్చు విలువల జోడింపు, నర్సరీ ద్వారా మొక్కల పెంపకం మరియు డైరీ కేంద్రాలు స్థాపించేందుకు ప్రోత్సాహం అందించడం జరిగింది. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం జరుగుతుంది. ఆర్య పథకం ద్వారా కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు ఇప్పటి వరకు దాదాపు 2125 మంది యువతను నైపుణ్య ఆధారిత శిక్షణ అందించడంతో పాటు దాదాపు 45 సూక్ష్మ వ్యాపార యూనిట్లను స్థాపించడానికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందనమాట. సో ఈ ఆర్య పథకం ద్వారా మనము యువతను నెట్వర్క్ గ్రూపులుగా ఏర్పాటు చేసి ప్రాసెసింగ్, విలువల జోడింపు, మార్కెటింగ్ వంటి వనరులు మరియు మూలధన ఆధారిత కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ సంస్థలు మరియు భాగస్వాములతో అనుసంధాన్ని పెంపొందించడం ద్వారా యువత అభివృద్ధికి అందుబాటులో ఉన్న అవకాశాలను సమన్వయం చేయడంలో కృషి చేస్తుంది. వ్యవసాయ మరియు అనుబంధ రంగాల్లో సమగ్ర శిక్షణ మరియు మార్గదర్శక కార్యక్రమాల ద్వారా నైపుణ్యాలు పొందిన యువత ఇతర

0: యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటుగా వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకునే దిశగా ప్రోత్సహిస్తుంది. అలాగే ఉపాధి అవకాశాలు విస్తరించి గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ మరియు అర్ధ నిరుద్యోగ యువతకు కొత్త మార్గాలు సృష్టించడానికి ఈ ఆర్య పథకం బాగా ఉపయోగపడుతుంది.
1: ఈ ఆర్య పథకానికి ఎవరు అర్హులు? ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎవరిని సంప్రదించాలంటారు?
0: ఈ ఆర్య పథకం ఎవరైతే యువత ఉన్నారో 35 సంవత్సరాల లోపల ఉన్న యువత దీనికి అర్హులు. అందరూ యువత అయి ఉంటే చాలు, వీరు నేరుగా కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరులో ఏ శాస్త్రవేత్తను సంప్రదించినా ఎప్పుడు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. వాళ్ళ అర్హతను బట్టి వానపాముల ఎరువును కావచ్చు, పుట్టగొడుగుల పెంపకం కావచ్చు, నర్సరీ పెంపకం కావచ్చు, లేకుంటే చిరుధాన్యాలకు కావచ్చు, కూరగాయలకు కావచ్చు, పండ్లకు కావచ్చు, ఈ విలువల జోడింపు, అలాగే డైరీ కేంద్రాల పైన శిక్షణ ఇవ్వడంతో పాటుగా వారు స్థాయిని బట్టి వారికి ఉన్న అర్హతను బట్టి వారికి ఆర్థిక సహాయం అందించి యూనిట్లు నెలకొల్పేందుకు కూడా కృషి చేయడం జరుగుతుంది.
1: సార్, ముఖ్యంగా యువతను వ్యవసాయం వైపు ఆకర్షించేందుకు ఈ పథకము అవలంబిస్తున్నారని అంటున్నారు. మరి యువతను వ్యవసాయం వైపు మళ్లించి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మీరు చేపడుతున్న ఈ ట్రైనింగ్ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి? ఎలాంటి అంశాలు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది? ఎలా ఆ శిక్షణ అందించడం జరుగుతుంది?
0: సార్, మెయిన్ ముఖ్యంగా ఈ స్కిల్ ట్రైనింగ్స్, వొకేషనల్ ట్రైనింగ్స్ అంటామన్నమాట. ఒక్కొక్క యూనిట్లో 4-5 రోజులు, అంటే ఇప్పుడు వానపాముల ఎరువు పైన ప్రత్యక్షంగా 4-5 రోజులు థియరీ క్లాసులు కావచ్చు, తదనంతరం ప్రాక్టికల్ క్లాసులు ఏర్పాటు చేసి ఎలా వానపాముల బెడ్స్ ఉంటాయి, ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటి, ఇవంతా చూపించడం జరుగుతుంది. అలాగే పుట్టగొడుగుల పెంపకంలో కూడా ఫస్ట్ థియరీ క్లాస్ చెప్పాము, తర్వాత ఆ బెడ్స్ ఎలా తయారు చేసుకోవాలి, స్పాన్ అంటే ఏంటి, దానికి నీళ్ళు ఎలా పట్టాలి, ఆ టెంపరేచర్ ఉష్ణోగ్రతను ఎలా నియంత్రించాలి, ఆర్ద్రత రిలేటివ్ హ్యూమిడిటీ అంటాం, ఈ హ్యూమిడిటీని ఎలా మెయింటైన్ చేయాలి, లేకుంటే దానికి వచ్చే సంక్రమించే వ్యాధులు ఉంటాయి, కంటామినేషన్ అవుతుంది, వీటన్నిటిపైన ఈ 4-5 రోజులు శిక్షణా కార్యక్రమాలు బ్యాచ్ల వైజ్ వాళ్ళ అర్హతను బట్టి మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. శిక్షణా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆసక్తి ఉన్న యువతను గ్రూప్గా ఒకే విలేజ్లో అయితే 4-5 మందిని ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి వారికి వానపాముల బెడ్స్ కావచ్చు, వానపాములు కావచ్చు, అందుకు అవసరమైన డ్రమ్స్ కావచ్చు ఇలాంటివి, అలాగే షేడ్ నెట్ నర్సరీ అంటే నారు మొక్కల పెంపకంలో అయితే ఈ షేడ్ నెట్ను కానీ అందుకు అవసరమైన ప్రోటేస్ అంటామన్నమాట, నారుమడి పెంచుకోవడానికి అవసరమైన ట్రేస్, తర్వాత వాటర్ పడడానికి రోజ్ క్యాన్స్ కావచ్చు, లేదు కోకోపిట్ ఇలాంటివన్నీ అందించడం జరుగుతుంది.
1: సార్, ఈ ఆర్య పథకం ద్వారా కృషి విజ్ఞాన కేంద్రంలో కడప ఊటుకూరులో శిక్షణ పొంది ఇప్పటి వరకు ఎంతమంది ఉపాధి పొందుతూ ఉన్నారు? వ్యవసాయంలో ఏ విధంగా రాణిస్తూ ఉన్నారు?
0: సార్, మన పథకం ద్వారా ఇంతకుముందు చెప్పుకున్నట్టు దాదాపు 2,125 మంది శిక్షణ తీసుకోవడం జరిగింది. అందులో కొందరు గ్రూప్గా లేకుంటే కొందరు ఇండివిజువల్గా 54 మంది యూనిట్స్ ఇప్పటికి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. సో ఉదాహరణకు చూసుకుంటే మన పులివెందుల పట్టణం దగ్గరలో పాలెం చంద్ర అనే ఒక రైతు ఉన్నాడనమాట. సో ఈయన 2019లో ఆర్య పథకం ద్వారా 1,20,224 రూపాయల ఆర్థిక సహాయాన్ని మన కేవీకే ద్వారా పొంది దాదాపు 7,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వర్మిక్ కంపోస్ట్ను యూనిట్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా 3,00,000 రూపాయలను SBI బ్యాంకు ద్వారా ఆర్థిక సహాయాన్ని పొంది ఈ యూనిట్ను ఇంకా మెరుగుపరుచుకొని విస్తరించుకున్నాడు. సో ఈయన 1 సంవత్సరానికి దాదాపు 300 టన్నుల వర్మి కంపోస్ట్ను తయారు చేస్తాడు. నికర ఆదాయం దాదాపుగా 16,80,000 వరకు ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఈయన వర్మి కంపోస్ట్తో పాటు ద్రవరూప జీవన ఎరువులు మరియు వర్మి వాసును ఉపయోగించి అధిక పోషకాలు గల వర్మి కంపోస్ట్ను తయారు చేస్తున్నారు. శిక్షణ కార్యక్రమాల్లో జరిగే ప్రాక్టికల్ తరగతుల సమయంలో ఈయన రీసోర్స్ పర్సన్గా కూడా వ్యవహరిస్తున్నారు. తన సొంత కుటుంబ సభ్యులను ఈ వర్మి కంపోస్ట్ తయారు యూనిట్లో చేర్చుకోవడమే కాకుండా 6 మంది పురుషులు 2 మహిళలకు ఈయన ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. అలాగే ఇంకొక నర్సరీ పెంపకం దాంతో చూసుకుంటే అశోక్ అనే ఒక రైతు ఉన్నాడనమాట. ఈయన పూర్మావెల దగ్గర అక్కలరెడ్డిపల్లి అనే గ్రామంలో శ్రీ వెంకటేశ్వర కూరగాయల నర్సరీ అనే ఒక నర్సరీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సో ఈయన టమోటా మరియు బంతి పువ్వుల వంటి కూరగాయల మొక్కలు, అలాగే వివిధ రకాల కూరగాయల పూల మొక్కలను ఉత్పత్తి చేస్తున్నారు అన్నమాట.

0: అలాగే నన్నారి మొక్కల ఉత్పత్తిని కూడా ప్రారంభించారు. సంవత్సరానికి సరాసరిన 6 లక్షల మొక్కల నారు మొక్కలను ఉత్పత్తి చేయడంతో పాటు దాదాపు 2,70,000 నికర ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. అధిక శ్రమ అవసరాన్ని తీర్చడానికి ముఖ్యంగా నీటిపారుదల కోసం అతను డిప్పు ల్యాటర్లను సవరించుకొని చిల్లులు గల స్ప్రింక్లర్ వ్యవస్థను తయారు చేసుకున్నాడు సొంతంగా. తన సొంత కుటుంబ సభ్యులను చేర్చుకోవడమే కాకుండా ఏడాది పొడుగునా 2 పురుషులకు మరియు 2 మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. సో యువత తాము ఉపాధి పొందడమే కాకుండా తన తోటి తమ గ్రామంలో ఉండే మహిళలకు పురుషులకు కూడా ఈ ఉపాధి అవకాశాలు ఈ పథకం ద్వారా కల్పించడం జరుగుతుంది.
1: ఆర్య పథకం ద్వారా గ్రామీణ యువతకు వ్యవసాయ సాంకేతికతపై శిక్షణ అందిస్తూ వారికి అవసరమైన వనరులను అందించడం ద్వారా వ్యవసాయ వ్యవస్థాపకులుగా ఎలా మారుస్తూ ఉన్నారు, తద్వారా వారు స్వతంత్రంగా ఆదాయం ఎలా పొందగలుగుతున్నారు తదితర విషయాలన్నీ మనకు అందించారు డాక్టర్ టి మహేష్ బాబు గారు. ధన్యవాదాలండి
0: సార్. ధన్యవాదాలు సార్.
1: ఆర్య పథకాన్ని ఉపయోగించుకొని ఉపాధి పొందుతున్నటువంటి లబ్ధిదారుల అభిప్రాయాలను విందాం.
2: నమస్కారం, నా పేరు పాలెం చంద్ర, మాది పులివిందుల చెన్నారెడ్డి కాలనీ. నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. గత 6 సంవత్సరాల క్రితం కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు కడప వారు అందించిన ఆర్య అనే పథకం ద్వారా 2019-20 సంవత్సరాల్లో దరఖాస్తు చేసుకుని దీనిలో భాగంగా పుట్టగొడుగుల పెంపకం మరియు చిరుధాన్యాల ద్వారా మంచి ఆహార ఉత్పత్తులు తయారు చేసే విధానము, వర్మి కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి అనే 3 అంశాల మీద మంచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానిలో మేము వర్మి కంపోస్ట్ విధానాన్ని ఎంచుకున్నాను. ఆర్యా పథకం ద్వారా ఆ సంస్థ వారు అందించిన ఆర్థిక సహాయంతో మంచి వర్మి కంపోస్టు మరియు వానపాములు ఉత్పత్తి చేసి రైతులకు అందించి వాటి మీద మంచి అవగాహన కల్పించి రైతులకు అందించడం ద్వారా మంచి వ్యాపారం అయితే జరుగుతుంది. దీనితో పాటు నేనొక్కడే లభ్యత పొందకుండా నాతో పాటు 6 మందికి ఉపాధి కలిగించడం జరుగుతుంది. మేము నెలకు వచ్చేసి 20 టన్నుల వరకు వర్మి కంపోస్ట్ తయారు చేస్తున్నాము. ఇంకా ఇలాంటి పథకాలు నిరుద్యోగ యువత ఉపయోగించుకొని మంచి ట్రైనింగ్ తీసుకొని ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములు.
3: నమస్కారము, నా పేరు అశోక్ కుమార్ రెడ్డి, మాది వైఎస్ఆర్ కడప జిల్లా పూర్వమామిళ్ళ మండలం అక్కలరెడ్డిపల్లె గ్రామం. నేను 2022-23 సంవత్సరంలో SLV వెజిటేబుల్ నర్సరీ స్థాపించడం జరిగింది. ఈ నర్సరీలో రైతులకు నేను టమోటా, మిరప, వంగ, నన్నారి వంటి సీడ్లింగ్స్ అయితే అందించడం జరుగుతుంది. నా శ్రేయబులాసుల సమాచారంతో ఆర్య అనే ప్రోగ్రాం గురించి తెలుసుకున్నాను. ఆర్య ప్రోగ్రాం గురించి తెలిసిన వెంటనే కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు సంబంధిత సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ వారిని కలవడం జరిగింది. అందులో వారు ట్రైనింగ్ అయితే నాకు ఇవ్వడం జరిగింది. సీడ్లింగ్స్ ఏ విధంగా పెంచాలి, రైతులకు ఏ విధంగా అందించాలి, వాటి మెలకువల గురించి నాకు తెలియజేశారు. అంతేగాక వారు నాకు కొంతవరకు ప్రోత్సాహకంగా ప్రోట్రేల్ అయితేనేమి, కోకోపీట్ అయితేనేమి నాకు ఇవ్వడం జరిగింది. సో దీనికి గాను నేను ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మరియు కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
4: ఇంతవరకు ఆర్య పథకం గురించి కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్ర విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త ఎస్ గంగాధర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి
5: నిజామాబాద్ కేంద్రం. సమయం 8 గంటలు. ఇప్పుడు వినండి అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు. ముందుగా పూజ ఈ చిత్రం కోసం రాజన్ నాగేంద్ర సంగీతాన్ని అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భువనగిరి విద్యానగర్ నుండి మొహమ్మద్ బుర్హనుద్దీన్, యూసుఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాల బాబు, మొహమ్మద్ అబ్దుల్ బాబా అంజన్న, మరి వీరందరూ కోరికపై ఈ పాట

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: కార్యక్రమంలో ఇప్పుడు వినండి, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్ శ్యామల అశ్విని ఆనంద్ మన్విత్ మరి వీరంతా కోరుతున్న ఈ పట జస్టిస్ చౌదరి ఈ చిత్రం కోసం వేటూరి సుందరమూర్తి రాసిన ఈ పట ఎస్వి బాసుమోహన్ ఆలపించారు.

0: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
0: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారాలు వింటున్నారు. అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు ఏమిటండి, మురళీకృష్ణ ఈ చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోత రంగారెడ్డి జిల్లా కడతాల నుంచి కానుగుల గోపాల్.

0: డాక్టర్ సీను నాయక్.
1: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
0: సంప్రదించండి
1: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
0: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799050505.
2: అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు వినండి. చట్టానికి కళ్ళు లేవు ఈ చిత్రం కోసం ఎస్వి బాసుబొమ్మని మాలపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతులు ఆర్మూరు నుండి అజయ్, స్వాతి, చోటు, పద్మావతి, జగదీష్, మొయినుద్దీన్, గుండా శ్రీనివాస్ మరియు వారి స్నేహితులు.

0: డాక్టర్ సీను నాయక్.
1: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
0: సంప్రదించండి
1: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
0: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799050505.
2: శ్రోతులు, అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నిజామాబాద్ జిల్లా మూర్తాడు మండలం తిమ్మాపూర్ నుండి దాసరి లలిత, భూలక్ష్మి, వసంత, రాధిక, రితన్య, మరి వీరంతా కోరుతున్న ఈ పాట ముత్యాల ముక్కు. ఈ చిత్రం కోసం పి సుశీల ఆలపించింది

முத்து முத்து சரசாமிக்கு போட்டா.

విన్నపాట చీకటి వెలుగులు ఈ చిత్రం కోసం పి సుశీల ఆలపించింది. మరి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కోరిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకల వినగర్ నుంచి మిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్ మరి వారి కుటుంబ సభ్యులు. మరి చివరిగా మనం వినబోయే ఈ పాట బంగారు బాబు ఈ చిత్రం కోసం గంటసాల పి సుశీల ఆలపించిన ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు వనపర్తి తెలంగాణ నుంచి ఎం రామయ్య, కార్తీక్, మన్ను, యామిని, లాసేశ్వరి, శ్రీధర్, రాణా ప్రతాప్, చైత్రికశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు.

మీరు విన్న ఈ పాటతో ఈనాటి ఈ అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:31 దాటింది. ఇప్పుడు విందాం కొన్ని లలిత గీతాలు. ముందుగా ఈ పాటతో కార్యక్రమం ప్రారంభిద్దాం.

జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి అల్నాటి మేటి గీతాలు, మధుర గీతాలు. మరి కార్యక్రమాన్ని ముందుగా ధర్మక్షేత్రం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన ఈ పాటకు ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

0: విన్నపాట ఖైదీ. ఈ చిత్రం కోసం చక్రవర్తి సంగీతాన్ని అందించగా పి సుశీల ఎస్వి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆలపించిన మధుర గీతం అది. కార్యక్రమం నుండి 1980లో విడుదలైన సర్దార్ పాపరాయుడు ఈ చిత్రం కోసం చక్రవర్తి సంగీతాన్ని అందించగా ఎస్ జానకి ఆలపించిన ఈ పాట.
1: అవునండి.
2: హాయ్ బాబు, ఎల్లుండదండి.
1: వచ్చేసానుగా.
2: మొన్న మధ్య మా బావగారు అబ్బాయి పెళ్లికి పెద్దవాడు వెళ్ళానండి. వాయించరా సచ్చినాడా ఊపు కావాలి. ఇళ్ళంటే ఇరుగ్గా ఉంటాయని మనోరమ హోటల్కి వెళ్ళానండి. రూమ్ కావాలన్నాను. డబులా సింగిలా అన్నాడు. డబులే అన్నాను. ఏసీయా నాన్ ఏసీయా అన్నాడు. ఏసీయా అన్నాను. పేరు అన్నాడు. జ్యోతిలక్ష్మి అన్నాను. అనగానే గబుక్కును దూశాడు, గుడుక్కును నవ్వాడు, గబుక్కును దూశాడు, గుడుక్కును నవ్వాడు.

0: చెప్పి గోలగోలు చేసి చివరికి రూమ్ నెంబర్ 111 ఇచ్చాడు.
1: చీర తలుపు తీసి చూస్తే
0: మంచం పక్కన పగిలిన గాజు ముక్కలు

కంగారు పడి ఏమిటా అని అడిగాను. ఎవరో కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు మౌని ఇద్దరు చేసి వెళ్ళారన్నారు. ఆ నిద్రలు నాకెప్పుడో అని ఆ మంచం మీదే పడుకున్నాను. పడుకోగానే

ఏమిటా అని తలుపు తీశాను. తీగానే ఫస్ట్ ఫ్లోర్ పాపయ్య, రెండో ఫ్లోర్ రంగయ్య, మూడో ఫ్లోర్.

0: కంగారు పడిపోయండి.
1: ఏమిటా అని అడిగాను. ఎవరో నన్ను పెళ్లి చేసుకోవడానికి పెళ్లి తూపులకు వచ్చారన్నారు. అతను చూస్తాడు త్వరగా రమ్మని ముస్తాఫ్ చేసి కూర్చోబెట్టారు.
0: కూర్చోగానే

విన్నపట రోజా చిత్రం నుండి కార్యక్రమం ఇప్పుడు వినండి. కులగుత్రలు 1962 విడుదలైన ఈ చిత్రం కోసం శ్రీశ్రీ సాహిత్యానికి సాలూరి ఈశ్వరరావు సంగీతాన్ని అందించగా ఘంటసాల పి సుశీల స్వర్ణలత రమణమూర్తితో కలిసి ఆలపించిన ఈ పాట

1968 విడుదలైన బంగారు గాజులు ఈ చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన మధురగీ తమ్మది. శ్రుతి 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారాలు వింటున్నారు. అల్లాటి మేటి గీతాలు మధుర గీతాలు కార్యక్రమం ఇప్పుడు వినండి. 1969 విడుదలైన బందిపొడి దొంగలు ఈ చిత్రం కోసం ఆరుద్ర సాహిత్యానికి పిండాల నాగేశ్వరరావు సంగీతాన్ని అందించగా ఘంటసాల ఆలపించిన ఈ గీతం

వినపట. భార్యాభర్తలు 1961 విడుదలైన ఈ చిత్రం కోసం శ్రీశ్రీ సాహిత్యానికి సాలు రాజేశ్వరరావు సంగీతాన్ని అందించగా పి సుశీల ఆలపించిన గీతం అది. మధురగీతాల కార్యక్రమంలో ఇప్పుడేనండి 1951 విడుదలైన మల్లీశ్వరి ఈ చిత్రం కోసం దేవులపల్లి సాహిత్యానికి సాలు రాజేశ్వరరావు సంగీతాన్ని అందించగా భానుమతి ఆలపించిన ఈ గీతం.

విన్నపాట 1983లో విడుదలైన అమరజీవి ఈ చిత్రం కోసం వేటూరి సుందరరామమూర్తి సాహిత్యానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం అది. మధుర గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినండి 1978లో విడుదలైన శివరంజని ఈ చిత్రం కోసం రమేష్ నాయుడు సంగీతం అందించగా పి సుశీల ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గీతం.

తమది శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారాలు వింటున్నారు. మధుర గీతల కార్యక్రమం ఇప్పుడు వినండి. 1950లో విడుదలైన సంసారం ఈ చిత్రం కోసం సుసర దక్షిణామూర్తి సంగీతాన్ని అందించగా ఘంటసాల ఆలపించిన ఈ గీతం.

మీరున్న ఈ పాటతో ఈ నటి మధురి గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం అవుతాయి.